శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్స్ పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1449 జ్యేష్ఠమాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 5వ తేదీ శుక్రవారం. శ్రోతలు, సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 56 సెకండ్లు. శుభోదయం.

మీరింతవరకు దేవీ కీర్తనలు విన్నారు. శృతులు 103.2 107.5 మెగాహెర్ట్స్పై మీరు వింటున్నారు భక్తిరంజన కార్యక్రమంలో భక్తిగీతాలు. ఇప్పుడు వినండి నాతియా కలాం.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు వినండి సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీ షేక్ అమీర్.
1: బిస్మిల్లాహ్ ఇర్రహ్మాన్ ఇర్రహీం. ఇస్లాం మత విశ్వాసాలకును ధర్మములకును ఖురానే షరీఫ్ మరియు ప్రవక్త హజరత్ ముహమ్మద్ రసూల్ వారి హదీసులు ఇజ్మాయే ఉమ్మత్ మరియు ఖియాసునవి ఆధారములు ప్రమాణములు. ఖురానే షరీఫ్ హజరత్ మహమ్మద్ గారికి శృతి ప్రకాశం కావింపడ గ్రంథము. ఇది అరబీ భాషలో ఉంది. సర్వ జగత్తుకు ఖియామత్ అనగా తుది దినం వరకును సన్మార్గం చూపుతుంది ఈ గ్రంథము. దీని దేవుని ఏకత్వం గురించి గార్హ్యస్థము మానసికము పూర్వపు ప్రవక్తల యొక్కయు వారి సంఘములు జాతుల యొక్కయు వృత్తాంతములను పరలోకమును గురించిన విషయాలు ఇందులో చెప్పబడినాయి. ఇది ఒక మత గ్రంథమే కాదు, జనులందరూ అనుసరించదగ గొప్ప ధర్మశాస్త్రం కూడా. ఈ గ్రంథం యొక్క భాష శైలి అపూర్వమైనవి. ఇది పద్య రూపము కాదు, గద్య రూపము కాదు, అయినా పఠించడానికి మధురంగాను వినుటకు సొంపుగాను ఉంటుంది. ఖురాన్ ఒక భాషలో ఒక సజీవ సందేశం ఇస్తుంది. మానవాళికి అంతయు తగిన ఆదేశాలతో పొందుపరచబడిన ఈ దివ్యగ్రంథం మానవ విరచితమైనది కాదు, ఇది ఒక దివ్యవాణి. ఖురాన్ షరీఫ్లో ఒక వాక్యంనకు ఆయత్ అని పేరు. ఆ విధంగా 6237 ఆయతులు ఉన్నాయి. ఇందులో కొన్ని వాక్యాల సముదాయాన్ని రుకు అనియు, కొన్ని రుకుల సముదాయాన్ని సూరా అనియు పిలుస్తారు. ఇందులో మొత్తం 114 సూరాలు ఉన్నాయి. పఠన సౌకర్యం కొరకు ఖురాన్ షరీఫ్ను 30 ఖండములుగా విభజించి ఉన్నారు. దీనిని 23 సంవత్సరాల కాల పరిధిలో అల్లా తన దూత హజరత్ ఇబ్రాహీల్ ద్వారా హజరత్ మొహమ్మద్ గారికి అందజేసినారు. ఎప్పటికప్పుడు వారికి ఖురాన్లోని ఆయతులు కంఠాపాఠం చూడను. దేవుని సందేశం వచ్చిన తక్షణం

0: శిష్యులను పిలిచి ఆ వాక్యమును వారు వ్రాయించుచుండిరి. వారి శిష్యులు కూడా ఖురాన్ షరీఫ్ను కంఠస్థం చేయుచుండిరి. అట్లు హజరత్ మహమ్మద్ గారి జీవితకాలంలోనే వారి సమక్షంలోనే ఖురాన్ షరీఫ్ సంపూర్ణంగా గ్రంథస్థం చేయబడినది. హజరత్ మహమ్మద్ గారు ఉపదేశించిన ఆచరించిన పనులను హదీసులు లేక సున్నత్లు అని అంటారు. హజరత్ మహమ్మద్ రసూల్ వారు తన జీవితకాలంలో చేయుచున్న ఆచారములను ముసల్మానులు చూచి ఆచరించడం జరిగింది. వారి పిదప ఖిలాఫత్ పదవి పొందిన ఖలీఫాలు కూడా హదీసులను వ్రాయించి దేశ దేశంలోని పట్టణాలకు పంపి వాటిని ప్రచారం గావించిరి. ఇస్లాం మత ధర్మములకు మూడవ ప్రమాణము ఇజ్మాయే ఉమ్మత్, ఇజ్మానగా ఏకీభవించుట. ఉమ్మత్ అనగా హజరత్ మహమ్మద్ వారి బోధనలను భయభక్తులతో అనుసరించడం. వారు హజరత్ మహమ్మద్ గారి జీవిత కాలమున వారే అన్ని ధర్మములను బోధించుండ్రి. వారి పిమ్మట దీని అవసరము ముఖ్యంగా కలిగను. ముస్లిం మత విద్వాంసులు ఏదైనా ఒక విషయం గురించి ఏకీభవించి తీర్మానించినప్పుడు దానిని అందరూ ముస్లింలు అనుసరించవలను. ఇస్లాం మత గ్రంథంలో ఖియాస్ అట్టు నాలుగవ ప్రమాణముగా ఏర్పడినది. ఇది ఖురాన్ షరీఫ్ను హదీసును ఇజ్మాయి ఉమ్మత్తును అనుసరించి ఏర్పడింది. ఖియాస్ అనగా ఊహించుట. పై వాటిలో ఏదైనా ఒక విషయమే తీర్మానం లభించినప్పుడు ధర్మజ్ఞానమును బట్టి తీర్మానించడము ఖియాస్. ఇది జ్ఞాన సంపన్నులైన మత విద్వాంసులు మాత్రమే చేయగలిగినది. దివ్య ఖురాన్ దైవ ప్రోక్తమైతే హదీస్ మహమ్మద్ గారి ప్రవచనము. సిద్ధాంతాలను సూత్రాలను ప్రతిపాదించేది ఖురాన్ అయితే వాటి తఫ్సీళ్లను ముందుంచేదే హదీసు. ఇందుకు ఆ దేవదేవుని ఏకత్వం మీదే విశ్వాసం ఉండాలి. జీవితం ఎలా సాగించాలి అన్న విషయం పట్ల మార్గదర్శక ఆదేశాలని తన సందేశహరుడైన మహాప్రవక్త ద్వారా దేవుడు పంపి ఉన్నాడు. ఆయన అందజేసిన ధర్మాన్ని స్వీకరిస్తారు, ఆదేశాలని అనుసరిస్తారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ. అషాదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు వషాదు అన్న మొహమ్మద్ అన్ అబ్దహు వ రసూలహు సకల ఆరాధనలు ఒక అల్లాకే, ఆయనకు ఎవ్వరూ సహవర్తనుడు కానేరడని నేను సాక్ష్యమిస్తున్నాను. హజరత్ మొహమ్మద్ ఆయన సందేశహరుడని కూడా నేను సాక్ష్యమిస్తున్నాను.
1: సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత శ్రీ షేక్ అమీర్.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఇప్పుడు వినండి పొలం కబుర్లు.
1: శుభోదయం రైతుమిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో
2: సస్యరక్షణ పరికరాల ఎంపికలో మెలుకవలు, నేల సారాన్ని కాపాడే పచ్చిరొట్ట పంటల సాగు, అట్లే సాగునీరు సద్వినియోగానికి ఆరుతడి పంటల సాగు అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

సస్యరక్షణ పరికరాల ఎంపికలో మెళుకువలు అన్న విషయానికి వస్తే, పంటలపై వచ్చే చీడపీడల నివారణకు రైతన్నలు విరివిగా సస్యరక్షణ చర్యల్లో భాగంగా పురుగు మరియు తెగుళ్ల మందులు వాడుతూ ఉన్నారు. ఈ మందులు బాగా పనిచేయాలంటే సరైన పద్ధతిలో పిచికారీ చేయడమే మార్గం. దీనికి మంచి సమర్థవంతమైన పిచికారీ యంత్రాలు రైతన్నలు వాడాలి. మనకి ఈరోజు మార్కెట్లోనే గాక వ్యవసాయ శాఖ వారు కూడా విరివిగా సస్యరక్షణ పరికరాలను సరఫరా చేస్తూ ఉన్నారు. కానీ ఏ విధమైన పిచికారీ యంత్రాన్ని ఎంపిక చేసుకోవాలి అనేది చాలా విషయాలను దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఎంపికలో మెళుకువల విషయానికి వస్తే, ఎత్తైన ప్రాంతాలు మరియు లోతట్టు ప్రాంతాల్లో పెద్ద పెద్ద పిచికారీ యంత్రాలు వాడటం కష్టం. అటువంటి ప్రాంతాల్లో చేతితో కానీ చిన్న యంత్రంతో కానీ పనిచేసే నాప్సాస్ స్ప్రేయర్ వాడాలి. ట్రాక్టర్తో పనిచేసే యంత్రం కొనుగోలు చేయాల్సి వస్తే లేదా వాడాల్సి వస్తే పంట వరుసల మధ్య దూరం, ట్రాక్టర్ తిరగడానికి ఖాళీ ప్రదేశం చూసుకోవాలి. గుబురుగా ఉండే చెట్లు, పొదలు, తక్కువ ఎత్తు పెరిగే పండ్ల తోటల్లో కాలుతో పనిచేసే పిచికారీ యంత్రం వాడాలి. పిచికారీ చేయాల్సిన రసాయనం పొడి రూపంలో ఉండి నీటి ఎద్దడి ఉన్నట్లయితే డస్టర్ను ఉపయోగించాలి. కానీ దీనితో పాకుతున్న పురుగులు

మాత్రమే నశించాలి. ఎగిరే పురుగులకు ద్రవ రూపంలో రసాయనాలు వాడాలి కాబట్టి హై లేదా లో వాల్యూమ్ స్ప్రేయర్లను వాడాలి. కూలీల ఖర్చు దృష్టిలో ఉంచుకొని తక్కువ కూలీలు అవసరమయ్యే పరికరాలు ఎంచుకోవాలి. ఎవరైనా సులభంగా ఉపయోగించుకునేటట్లు వాడాలి. యంత్రంలో తక్కువ కదిలే భాగాలున్న వాటిని ఎంచుకుంటే వాటి అరుగుదల తక్కువగా ఉండి ఎక్కువ కాలం మన్నుతాయి. నాణ్యమైన కంపెనీల నుండి మాత్రమే పిచికారీ పరికరాలను కొనాలి. కొనే పరికరానికి సంబంధించిన విడి భాగాలు సమీప ప్రాంతాల్లో దొరుకుతున్నాయో లేదో రైతన్నలు తెలుసుకోవాలి. కొనుగోలు చేస్తున్న పరికరం తక్కువ బరువు, ఎక్కువ దృఢత్వం కలిగి ఉండాలి. తక్కువ విద్యుత్, తక్కువ కూలీలు, తక్కువ రసాయనాలతో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేసే పరికరాలను కొనుగోలు చేయాలి. సులభమైన అమరిక కలిగి సునాయాసంగా శుభ్రపరచుకునేటట్లు, ఎక్కువ కాలం మన్నికగా ఉండేటట్లు పరికరం ఉండాలి. అందుబాటులో రిపేరు చేసే మనుషులు ఉండాలి. కొన్ని పరికరాలను మనమే సులభంగా రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి రైతన్నలు ఇప్పుడు చెప్పిన విషయాలను దృష్టిలో ఉంచుకొని మంచి సస్యరక్షణ పిచికారీ యంత్రాన్ని ఎంపిక చేసుకొని సమర్థవంతంగా చీడపీడలను నివారించుకోగలరని ఆశిద్దాం. ఇక నేల సారాన్ని కాపాడే పచ్చిరొట్ట పంటల సాగు అన్న విషయానికి వస్తే, పచ్చిరొట్ట ఎరువులు భూసారాన్ని, ఉత్పాదక శక్తిని పెంచడమే కాక నేల కోతను అరికడతాయి. వీటి వాడకం వల్ల భూభౌతిక స్థితి మెరుగుపడుతుంది. పచ్చిరొట్ట ఎరువులను రెండు విధాలుగా వేయవచ్చు. ఎరువు కోసం పచ్చిరొట్ట పంటను ప్రత్యేకంగా పెంచి పూత దశలో ఆ పైరును పొలంలో కలయిదున్నాలి. వీటిని పచ్చిరొట్ట ఎరువులు అంటారు. రెండో పద్ధతిలో కాలువ గట్లు, చెరువు గట్లు, బంజరు భూముల్లో పెరిగే చెట్ల ఆకులు కొమ్మలు తెచ్చి పొలంలో వేసి కలయిదున్నుతారు. వీటిని పచ్చి ఆకు ఎరువులు అంటారు. పచ్చిరొట్ట పైర్లకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, తక్కువ సమయంలో త్వరగా పెరిగి ఎక్కువ ఆకులు, పచ్చి కాండం కలిగి ఉండాలి. కొమ్మలు, రెమ్మలు, ఆకులు, వేర్లు మృదువుగా రసపూరితంగా ఉండి త్వరగా కుళ్ళే స్వభావం కలిగి ఉండాలి. అన్ని రకాల నేలలు, శీతోష్ణ స్థితి, నీటి ఎద్దడి తట్టుకునేలా ఉండాలి. పైరు త్వరగా పెరిగి కలుపును నివారించగలగాలి. సాధ్యమైనంత వరకు పుష్పజాతికి చెందినవి ఉండాలి. విత్తనం చౌకగా, విరివిగా లభించేదై ఉండాలి. పచ్చిరొట్ట ఎరువులు వాడడం వల్ల భూమికి తగిన సేంద్రియ పదార్థం లభిస్తుంది. లెగ్యూమ్ జాతి పైర్లు గాలిలోని నత్రజని స్థిరీకరిస్తాయి. భూమి తేమను నిలుపుకోవడమే గాక గాలి ప్రసరణ కూడా మెరుగవుతుంది. నేల కోత అరికట్టి ఉష్ణోగ్రత అదుపులో ఉంచుతాయి. కొన్ని పచ్చిరొట్ట పైర్లు పశువులకు మేతగా కూడా ఉపయోగపడతాయి. వరి మాగనుల్లో వరి నాటే ముందు పచ్చిరొట్ట పైర్లు పెంచడం వల్ల కలుపు పెరగకుండా నివారించవచ్చు. పచ్చిరొట్ట కుళ్ళినప్పుడు విడుదలయ్యే ఆమ్లాల ద్వారా నేల క్షారత తగ్గి నేలలోని భాస్వరం ఎక్కువగా మొక్కలకు అందుబాటులోకి వస్తుంది. పచ్చిరొట్ట ఎరువులు నేలలో కలయిదున్న తర్వాత అవి కుళ్ళడానికి నీరు చాలా అవసరం. 7 నుండి 10 రోజుల పాటు నీరు నిల్వగట్టి పచ్చిరొట్ట కలయిదున్ని బాగా మురగనివ్వాలి. పచ్చిరొట్ట పంటల సాగుకు వ్యవసాయ శాఖ జనుము, జీలుగ విత్తనాలను 75% రాయితీపై సరఫరా చేస్తూ పచ్చిరొట్ట పైర్ల విస్తృత సాగును ప్రోత్సహిస్తూ ఉంది. ఇక సాగునీరు సద్వినియోగానికి ఆరుతడి పంటల సాగు అన్న విషయానికి వస్తే, వ్యవసాయంలో అధిక ఉత్పత్తి సాధించాలంటే నీటి వసతి చాలా అవసరం. కాబట్టి నీటి అవసరం ఎక్కువగా ఉన్న వరి లాంటి పంటలు పండించే బదులు సమర్థవంతంగా ఆరుతడి పంటలు పండించి సమాజానికి కూడా ఎంతో మేలు చేసినట్లే. నిజానికి ఇటీవల వడ్ల ధరల్లో కూడా చాలా హెచ్చుతగ్గులు గమనిస్తూ ఉన్నాం. అందువల్ల విలువైన నీటిని వరికి వాడి ధర గిట్టుబాటు కాకపోవడం కంటే లాభసాటి ఆరుతడి పండించుకోవడం చాలా అవసరం. బీన్స్, గోరుచిక్కుడు లాంటివి తక్కువ నీటితో ఎక్కువ లాభాన్ని ఇచ్చేవి. మార్కెట్ అనుకూలించినప్పుడు ఇతర కూరగాయ పంటలన్నీ రైతన్నలకు వేల రూపాయలు లాభాలు సంపాదించి పెడతాయి. తక్కువ రోజుల్లో పంటకు వచ్చే బంగాళదుంప, చిలకడదుంప, కంద, పెండలం, క్యారెట్ కూడా లాభసాటి ఆరుతడి పంటలే. ఉల్లి, వెల్లుల్లి, అల్లం, పసుపు వంటి ఆరుతడి పంటలకు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సోయా చిక్కుడు కూడా తక్కువ రోజుల్లో మంచి లాభాలను ఇచ్చే పంట. మొక్కజొన్న కూడా మంచి ఆరుతడి పంటే. నువ్వులు, ఆముదం వంటి ఆరుతడి పంటలు కూడా రైతన్నకు మంచి ఆదాయాన్ని ఇస్తాయి. ఇక తృణధాన్యాలైన సజ్జ, రాగి, జొన్న పంటలు ఆరుతడి పంటలుగా మంచి లాభాలు

నిస్తాయి. వరి స్థానంలో ఆరుతడి పంటలుగా జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగి వంటి పంటలు పండించినప్పుడు పశువుల మేత ఉత్పత్తుల్లో కూడా ఎంతో పెరుగుదల ఉంటుంది. వరుసగా 3-4 సంవత్సరాలు పలు కోతలు తీసుకునే పశుగ్రాసాలు పెంచడం వల్ల పాడి పరిశ్రమ చాలా అభివృద్ధి చెందుతుంది. వారికున్న కొద్దిపాటి నీటి వనరులతో ఆరుతడి పంటలు పండించదలుచుకుంటే చవిటి నేలలా కాదా అన్న విషయాన్ని గమనించుకోవాలి. వేరుశనగ, ఉల్లి, ఆలు, మొక్కజొన్న వంటి పంటలు చవుడు పరిస్థితులను మాత్రం తట్టుకోలేవు. అందువల్ల చవుడు భూముల్లో తట్టుకునే బీట్రూట్, పాలకూర వంటివి పండించుకోవచ్చు. కాబట్టి నీటి వినియోగ సామర్థ్యం పెంచడానికి ఆరుతడి పంటల సాగు తప్పనిసరి. తక్కువ నీటితో ఎక్కువ ఉత్పత్తి సాధించాలనే ధ్యేయంతో రైతన్నలు ఆరుతడి పంటల సాగు చేయాలి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా ఈరోజు జరిగే జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలలో కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి పాల్గొంటారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాల ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈరోజు జరిగే ప్రారంభ సమావేశానికి కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, కింజరపు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాశ్వాన్తో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విస్తరణ, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ది, అంతర్జాతీయ ప్రమాణాలు, అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా సముద్ర ఆహార ఎగుమతులపై జరగనున్న జాతీయ సదస్సుకు హాజరు కానున్నారు. అలాగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మొక్కను నాటనున్నారు. అనంతరం మధ్యాహ్నం విశాఖ ఆర్థిక ప్రాంతం విఈఆర్పై సమీక్ష నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేసి నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ జలాశయం వరకు కృష్ణా జలాలు చేరేలా చర్యలు చేపట్టాలని

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూల్ జిల్లా సోమశిలలో ఉమ్మడి పాలమూరు జిల్లా నీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రాజెక్టుల పూర్తికి భూసేకరణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, మిగిలిన పునరావాస పనులను 2 నుంచి 3 నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన

0: వచ్చే నెల 1వ తేదీ నుంచి వీబీజీ రామ్జీ పథకం అమలుకు ఆమోదం తెలిపిందని చెప్పారు. తిరుపతిలోని శ్రీ సిటీలో ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలియజేస్తూ,
1: శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పేరిట నూతన ప్రైవేటు విశ్వవిద్యాలయాన్ని గ్రీన్ఫీల్డ్ కేటగిరీ కింద స్థాపించడానికి వీలుగా ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ 2016 షెడ్యూల్ను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆ యూనివర్సిటీలో చదువుకుంటూ అక్కడ ఉన్న ఏదైతే మంచి పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో దాంట్లో పనిచేయటానికి కూడా అవకాశం, అంటే వాళ్ళు చదువుకుంటూనే హై స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్కిల్స్ నేర్చుకుంటానికి కూడా ఉపయోగపడే విధంగా మరి ఆ సీ సిటీ వాళ్లే ఈ యూనివర్సిటీని ప్లాన్ చేశారని చెప్పేసి మనం చేస్తాం.
0: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రకృతి స్ఫూర్తితో వాతావరణం కోసం, మన భవిష్యత్తు కోసం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రకృతిని పరిరక్షించవలసిన ఆవశ్యకత పట్ల ప్రజలలో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 5వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. అడవుల నరికివేత, వాహనాలను ప్లాస్టిక్ను ఎక్కువగా వినియోగించడం, పంట భూముల్లో ఎరువుల వాడకం వంటి కారణాల వల్ల వాతావరణం కలుషితమై పర్యావరణ సమతూకం దెబ్బతింటోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చెట్లను విరివిగా పెంచి, వాహనాలను, విద్యుత్ను పరిమితంగా వినియోగించి ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టాలని, ఈ దిశగా అందరూ కృషి చేయాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ సంకల్పబద్దంగా ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈరోజు సైకిళ్లు, ఈ సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కోరారు. భూమి ప్రకృతి జీవనాధారమని పేర్కొన్న ముఖ్యమంత్రి పర్యావరణాన్ని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పచ్చదనం పెంపుతో పాటు ఇంధన వనరులను పొదుపుగా వినియోగించడం అవసరమని చెప్పారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించి పర్యావరణ హిత కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏఎస్ఆర్ జిల్లా చింతూరు డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి శివకుమార్ ఐఎఫ్ఎస్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: World Environment Day 2026 కి థీమ్ ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ అని, UNEP అని.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై నిన్న సమీక్ష జరిగింది. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆ వివరాలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు వెల్లడిస్తూ,
4: ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ఏర్పడిన సందర్భంగా అభివృద్ది మరియు సంక్షేమం రెండింటిపైన కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా చేసిన కార్యక్రమాలు ప్రజలకి చేరే విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. 9వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ జరబోయే కార్యక్రమాల్లో భాగంగా 3 బహిరంగ సభలు, 9వ తారీఖున తిరుపతిలో, 12వ తారీఖున అమరావతిలో, 15వ తారీఖున విశాఖపట్నంలో ఈ 3 సభలు కూడా నిర్వహించడమే కాకుండా వివిధ జిల్లాల్లో 24 మాసాల్లో మేము అందించిన అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఒక బాధ్యతతోటి పాల్గొనాలి.
0: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఆసుపత్రుల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, నీటి సంరక్షణ, ఇంధన పొదుపు, వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని నిన్న ఒక ప్రకటనలో సూచించారు. సిబ్బంది, విద్యార్థులు, రోగులు, సందర్శకులకు మొక్కలను పంపిణీ చేయాలని కూడా సూచించారు. తెలంగాణలో రిజిస్టేషన్ ఛార్జీలను పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయ పనులను పరిశీలించిన అనంతరం మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు చేపడుతున్నామని తెలిపారు. భూముల విలువలను

శాస్త్రీయ విధానంలో సవరించామని, ప్రజలపై అదనపు భారం పడకుండా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. భూముల విలువలపై అభ్యంతరాలు, ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 599 4788, వాట్సాప్ నంబర్ 8247619983ను సంప్రదించాలని సూచించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. అలాగే రాష్టంలోని పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో నిన్న అత్యధికంగా 44.7 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణలోని పశ్చిమ, దక్షిణ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా ఈరోజు జరిగే జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి పాల్గొంటారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026 రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: विशेषतः पश्चिम एशियायाः भूराजनैतिक समस्यया अशोधित मूल्यानां वर्धनेन च प्रेरिता अस्ति। लोकसभायाः पूर्वमहासचिवः संवैधानिक विशेषज्ञः च सुभाष सी कश्यपः दीर्घकालं यावत् अस्वस्थतायाः अनन्तरं गतदिने राजधान्यां नवदिल्ल्यां निधनम् उपगतः। असौ 97 वर्षीयः आसीत्। एकं राष्ट्रम् एक निर्वाचनम् इति विधे निर्माणाय संघटितायाः उच्चस्तरीयसमित्याः सदस्यः अपि आसीत् डॉ. कश्यपः। अधिकपुस्तकानां लेखकः सः गतशताब्दस्य 83 तमाब्दात् 90 तमशताब्दं यावत् लोकसभायाः महासचिवरूपेण कार्यं कृतवान्। प्रवर्तन निदेशालयेन मिजोरम राज्यस्य चम्पाई क्षेत्रे नव परिसरेषु अन्वेषणं कृतम्। एतत् अन्वेषणं धनशोधन सम्बद्धस्य प्रकरणस्य सन्दर्भे वर्तते यत्र 70 अधिक 900 कोटि रूप्यकाणां अपराधस्य आयः सम्मिलितः अस्ति। प्रवर्तन निदेशालयेन उक्तं यत् अन्वेषणेन ज्ञातं यत् बर्मा देशस्य नागरिकाः जोखावथर चम्पाई नगरयोः माध्यमेन सीमा शुल्कं विना तीआउ नद्याः पारं भारते शुष्कवृक्षाणां तस्करणं विधाय सीमायां स्थानीय सुगमकर्ताभ्य च वस्तुवाहनानि समर्पयन्ति स्म। विदेशमंत्री डॉ. जयशंकरः यः नवदिल्ल्यां वेनेजुएला देशस्य कार्यवाहक राष्ट्रपतिना डेल्सी रोड्रीज इत्यनेन सह अमिलत्। द्वावेव नेतारो भारत वेनेजुएला देशयो संबंध विषये चर्चां कृतवन्तौ। ऊर्जा व्यापार निवेश स्वास्थ्य सेवा वाहन च इत्यादि क्षेत्राणि अधिकृत्य सहयोगं वर्धयितुं नूतनान् अवसरान् च अन्विष्यताम् इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఆకాశవాణి గురించిన కొన్ని వివరాలు వింటారు. అనంతరం చరిత్రలో ఈరోజు, తర్వాత ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సిఎల్ చెన్నారెడ్డి గారి ప్రసంగం వింటారు. 7:45 ఉదయరాగం సుమధుర గీతాలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ నటి రంభా నటించిన చిత్రగీత కదంబం ప్రసారమవుతుంది. 9:00 చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే సినిమా పాటలు వింటారు. 10:00 ప్రపంచ పర్యావరణ దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వింటారు. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 12:10 తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 3:10 తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అనంతరం మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. తర్వాత చట్టవిరుద్ధమైన, నిషేధించబడిన మరియు నియంత్రణ లేని చేపల వేటకు వ్యతిరేకంగా పోరాటానికి అంతర్జాతీయ దినోత్సవ వివరాలు ప్రసారమవుతాయి. 6:00 ప్రసార విశేషాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఆకాశవాణి గురించిన వివరాలు వింటారు. అనంతరం భక్తి కుసుమాలు, భక్తి పాటలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో కూరగాయల పంటలో జీవన ఎరువుల వాడకం, వివిధ పంటల్లో సూక్ష్మ పోషక లోపాలు, డ్రోన్ వాడకం, ఈ అంశం గురించి వ్యవసాయాధికారి కె కళావతి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కేంద్ర

ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8 గంటలకు చిత్రకుసుమాలు సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:40 తిరిగి చిత్రకుసుమాలు సినిమా పాటలు కొనసాగుతాయి. రాత్రి 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుండి ప్రసారమవుతాయి. 9:30 ఏకచిత్రగానం గోపాల గోపాల చిత్రం నుంచి పాటలు వింటారు. 10 గంటలకు ఆపాత మధురాలు పాత సినిమా పాటలు వింటారు. రాత్రి 11 గంటలకు దేశభక్తి గీతాలు ప్రసారమవుతాయి. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు, ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. హైదరాబాద్
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. యోగాసనాలు ఆరోగ్య నివారణ కోసం, ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. యోగాసనాలు ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లినప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. అహ్మదాబాద్లో జరిగిన ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మోదీ మాట్లాడుతూ, ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలాగా ప్రోత్సహించేందుకు, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఈ పోటీలకే పరిమితం కాకుండా యోగాపై విస్తృత అవగాహన కల్పించడంలో సహాయపడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లను ప్రధానమంత్రి కోరారు.
2: हर बड़ा स्पोर्ट अपने साथ एक पूरा इकोसिस्टम लेकर आता है. जैसे जैसे योगासना स्पोर्ट्स का विस्तार होगा, वैसे वैसे इससे जुड़ी नई संभावनाएं भी बढ़ेगी. ये खिलाड़ियों के लिए नई कैरियर अपॉर्चुनिटीज लेकर आएगा.
1: అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ పోటీలో 60కి పైగా దేశాల నుంచి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. ఈవేళ నుంచి 8వ తేదీ వరకు జరుగుతున్న ఈ కార్యక్రమం యోగాసనాలను ఒక క్రమబద్ధమైన అంతర్జాతీయ క్రీడగా అభివృద్ధి చేసేందుకు ఒక మైలురాయని పరిగణిస్తున్నారు. యోగా ఆకర్షణ కేవలం శారీరక దృఢత్వానికి పరిమితం కాదని, అది ముందస్తు ఆరోగ్య రక్షణకు ఒక ఆచరణాత్మక విధానమని మోదీ అన్నారు. ఈ ఛాంపియన్షిప్ కేవలం ఒక క్రీడా పోటీగా మాత్రమే చూడకుండా యోగా విస్తృత సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి గొప్ప అవకాశంగా భావించాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా యోగా విస్తరించడం లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ముందంజలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా యోగాసనాలను ప్రోత్సహిస్తున్న క్రీడా అధికారులు, నిర్వాహక సంస్థలతో పాటు ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి కూడా వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్కు పూర్తి మద్దతు లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. రహదారులు, విద్యుత్, పారిశ్రామిక

0: రంగాల్లో 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. మొదట హజీరా సందర్శించి అక్కడ కొనసాగుతున్న పారిశ్రామిక మౌలిక వసతుల ప్రాజెక్టులను సమీక్షిస్తారు. ఈ మధ్యాహ్నం భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం ప్రధానమంత్రి డమన్ సందర్శిస్తారు. డమన్లో సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రాంతీయ మౌలిక సదుపాయాలకు భారీగా ఊతమిస్తూ 8 వరుసల వడోదరా ముంబై ఎక్స్ప్రెస్ వేలోని కీలక ప్యాకేజీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశాన్ని అంకితం చేస్తారు. గుజరాత్ మహారాష్ట్రాల మధ్య రవాణా అనుసంధానాన్ని ఈ ఎక్స్ప్రెస్ వే గణనీయంగా మెరుగుపరుస్తుంది. గిరిజన ప్రాంతాలకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా 56 నంబర్ జాతీయ రహదారిలోని కీలక విభాగాలను 4 వరుసల రహదారిగా మార్చే పనులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటిస్తుంది. మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ ఉదయం వెల్లడిస్తారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరలు, రూపాయి విలువ తగ్గడం, బలహీనమైన ఋతుపవనాల వంటి సవాళ్లు ఎదుర్కోవడానికి రెపో రేటు పెంచడం సరికాదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ నివేదిక తెలియజేసింది. మార్కెట్ అస్థిరతను సరిచేసేందుకు ఆర్థిక స్థిరత్వానికి మద్దతుగా ఆర్బీఐ స్వల్పకాలిక వడ్డీ రేటు సాధనాలను లిక్విడిటీ చర్యలకు ఉపయోగించవచ్చునని నివేదికలో సూచించారు. భారత్ ఇప్పటికే ఇతర దేశాలతో పోలిస్తే బలమైన స్థూల ఆర్థిక పునాదులు కలిగి ఉందని, ప్రస్తుతం ద్రవ్యోల్బణం సవాళ్లు ప్రధానంగా అంతర్జాతీయ కారణాల వల్ల, ప్రత్యేకించి పశ్చిమాసియాలో రాజకీయ ఉధృతకరణ వల్ల పెరుగుతున్న ముడి చమురు ధరల వల్ల సంభవిస్తోందని స్టేట్ బ్యాంక్ తన రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యూకే విదేశాంగ మంత్రి వైవిట్ కూపర్తో నిన్న న్యూఢిల్లీలో ఇండియా యూకే విజన్ 2035 పురోగతిని సమీక్షించేందుకు మొదటి వార్షిక సమావేశాన్ని నిర్వహించారు. అభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలు, రక్షణ, భద్రత, వాతావరణం, స్వచ్ఛమైన ఇంధనం, విద్యతో సహా ఇండియా యూకే విజన్ 2035లోని మొత్తం 5 మూల స్తంభాల కింద సాధించిన ప్రగతిని ఇద్దరు మంత్రులు సమీక్షించారు. సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే అవకాశాలను కూడా మంత్రులు స్వాగతిస్తూ ఇది త్వరలోనే అమల్లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
1: Our relationship has moved from being a historical and perhaps cultural connection, forward-looking highway of shared economic ambitions and high technology, to the India-UK Vision 2035 and all the 5 pillars of growth, technology and innovation, defense and security, climate and clean energy, as well as education.
0: కృత్రిమ మేధస్సు, క్రిటికల్ మినరల్స్ రంగాలతో సహా ఇండియా యూకే టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ పరిధిలోని వివిధ కార్యక్రమాల్లో సాధించిన ప్రగతి పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సలహాదారుగా 1987 బ్యాచ్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తరుణ్ కపూర్ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ప్రధానమంత్రి కార్యాలయంలో తరుణ్ కపూర్ పొడిగించిన పదవీ కాలం ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని, ఇది 1 సంవత్సరం పాటు కొనసాగుతుందని తెలియజేసింది. అలాగే వాషింగ్టన్ డీసీలో ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నీలకంఠ మిశ్రాను 3 ఏళ్ల కాల పరిమితికి నియమిస్తూ కూడా కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. భూమిపై జీవాన్ని రక్షించేందుకు అవగాహన పెంచే లక్ష్యంతో యునైటెడ్ నేషన్స్ పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపీలో భాగంగా 1973 నుంచి ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రకృతిని, భూగ్రహాన్ని రక్షించడానికి సానుకూల పర్యావరణ చర్యలు చేపట్టేలాగా అంతర్జాతీయంగా అవగాహన పెంపొందించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా దేశ రాజధానిలోని మైదాన్గఢ్లో ఉన్న నమో ఆక్సిజన్ పార్క్లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్ర స్థాయిలో జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాల్లో పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు.

లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ రాజ్యాంగ నిపుణుడు సుభాష్ సి కశ్యప్ నిన్న న్యూఢిల్లీలో కన్నుమూశారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. దేశంలో జమిలీ ఎన్నికలపైన చట్టపరమైన ముసాదాను రూపొందించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీలో డాక్టర్ కశ్యప్ సభ్యుడిగా ఉన్నారు. 100కు పైగా పుస్తకాలు రచించిన డాక్టర్ సుభాష్ కశ్యప్ 1983 నుండి 1990 వరకు లోక్సభ సెక్రటరీ జనరల్గా సేవలందించారు. డాక్టర్ సుభాష్ కశ్యప్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. నైరుతి ఋతుపవనాలు నిన్న కేరళను తాకాయి. రాబోయే 7 రోజుల్లో కేరళ, కర్ణాటకల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మాహే, పుదుచ్చేరి, కరైకల్లో కూడా ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్య మహారాష్ట్ర, సిక్కిం, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జపాన్లో ఈరోజు జరగనున్న పురుషుల అండర్18 ఏషియా కప్ హాకీ టోర్నమెంట్ సెమీఫైనల్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. మహిళల అండర్18 ఏషియా కప్లో గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన భారత్ జట్టు సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. విశేషాలు మరొకసారి. యోగాసనాలు ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి ఋతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. అనేక ఇతర ప్రాంతాల్లో కూడా దేశంలో వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం.

శ్రోతలు, ఈనాటి ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఆకాశవాణి గురించిన కొన్ని వివరాలు వింటారు. అనంతరం చరిత్రలో ఈరోజు, తర్వాత ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సిఎల్ చెన్నారెడ్డి గారి ప్రసంగం వింటారు. ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఆకాశవాణి గురించిన కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఆకాశవాణి నేడు తన 90 వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. 1936 జూన్ 8వ తేదీన భారత ప్రభుత్వ ప్రసార సంస్థ పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చారు. దేశ సాంస్కృతిక, సమాచార మరియు ప్రసార చరిత్రలో ఈ చారిత్రాత్మక దినం ఒక విశిష్టమైన ఘట్టాన్ని సూచిస్తుంది. ఆ రోజున పుట్టిన ఒక స్వరం తరతరాల పాటు ప్రతిధ్వనిస్తూ ఉంది. ఆకాశవాణి 1936 జూన్ 7న అప్పటి ఆల్ ఇండియా రేడియో అధికారిక పత్రిక అయిన ది ఇండియన్ లిజనర్ ముఖపత్రం ఆయా మాయాజాలం మొదలవడానికి ఒకరోజు ముందు అని ప్రపంచానికి ప్రకటించింది. కాలంలో గడ్డకట్టిన ఒక్క క్షణం, నేటికీ నిలిచి ఉన్న ఒక వారసత్వం. ఆకాశవాణి యొక్క నిరాడంబరమైన ఢిల్లీ స్టేషన్ స్వరాలకు రెక్కలు మొలిచి చరిత్రకు మైక్ దొరికిన కేంద్రంగా మారిపోయింది. ఈ నిశ్శబ్ద గోడల నుండి వెలువడిన ప్రతిధ్వనులు అప్పటి నుండి కాలాతీతమైన, హృదయమైన మరియు మరపురాని దేశాన్ని తీర్చిదిద్దాయి. స్వాతంత్ర్యం తర్వాత ఆల్ ఇండియా రేడియో వేగంగా విస్తరించి 1956 ఆకాశవాణి అనే పేరును స్వీకరించింది. నేడు ఆకాశవాణి 591 స్టేషన్లను నిర్వహిస్తూ భారతదేశ జనాభాలో 98% చేరువయింది. ఇది 23 భాషలు మరియు 146 మాండలికాలలో ప్రసారం చేస్తోంది. ఆకాశవాణి యొక్క బాహ్య సేవల విభాగం 100కు పైగా

0: దేశాలకు ప్రసారం చేస్తూ భారతదేశ వాణిని ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తూ ప్రవాస భారతీయులతో అనుసంధానం చేస్తోంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే తన ఉన్నత ఆదర్శాలకు అనుగుణంగా ఆల్ ఇండియా రేడియో యొక్క వార్తా సేవల విభాగం రేడియో ప్రసారంలో అత్యున్నత వృత్తిపరమైన నైతిక విలువలు మరియు ప్రమాణాలను పాటిస్తూ ఈ విశాల దేశంలోని ప్రతి నివాసికి విభిన్న ప్రాంతాల్లో 24 గంటలు ప్రధాన భాషలు మరియు మాండలికాలను వార్తలు ఇంకా అభిప్రాయాలను అందించడానికి నిరంతరం కృషి చేస్తోంది మన ఆకాశవాణి. మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఆకాశవాణి గురించిన కొన్ని వివరాలు తెలుసుకున్నారు. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: కాలం మారింది, సాంకేతికత మారింది, కానీ మన హృదయాలను కలిపిన ఆ స్వరం మాత్రం మారలేదు.
6: ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో
7: 90 వసంతాల ప్రయాణం సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సమాచారంతో ప్రతి ఇంటికి చేరిన మన ఆకాశవాణి.
5: తరతరాల జ్ఞాపకాల సాక్షిగా, మన భావాలకు మాధ్యమంగా ఇప్పుడు ఘనంగా జరుపుకుంటోంది ఆకాశవాణి 90 వసంతాలు.
7: ప్రత్యేక కార్యక్రమాలు, విశిష్ట అతిథులు, అపూర్వ గాన విహారం వింటూ ఉండండి మీ ఆకాశవాణిలో.
0: శ్రోతలు, కార్యక్రమంలో ఇప్పుడు వింటారు చరిత్రలో ఈరోజు. ఈరోజు నారాయణ్ మల్హర్ జోషి జయంతి. వీరు భారతీయ కార్మిక సంఘ నాయకుడు గోపాలకృష్ణ గోఖలే అనుచరులు. జోషి కార్మిక సమస్యలను పాల్పంచుకుని లాలా లజపత్ రాయ్తో కలిసి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ను అతను 1925 నుండి 1929 వరకు, ఇంకా 1940 నుండి 1948 వరకు ఏఐటియూసీ యొక్క ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వీరు 1879 జూన్ 5న మహారాష్ట్రలో జన్మించారు. 1955 మే 30 వరకు జీవించారు. 1911 జోషి సోషల్ సర్వీస్ లీగ్ అనే సంస్థను స్థాపించారు. ఈ లీగ్ స్వచ్ఛంద కార్యకర్తల కోసం శిక్షణ కార్యక్రమాలను నిర్వహించింది. వారి సేవలను తరువాత కరువులు, అంటువ్యాధులు, వరదలు ఇంకా ఇతర విపత్తుల బారిన పడిన ప్రజల మధ్య సహాయక పనుల కోసం, అలాగే పేదలు, నిరుపేదల మధ్య సంక్షేమ కార్యక్రమాల కోసం ఉపయోగించుకున్నారు. ఆయన బొంబాయి టెక్స్టైల్ లేబర్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇతర బిరుదులతో పాటు ఆయన ఆధునిక భారతీయ సామాజిక సేవలో మార్గదర్శకుల్లో ఒకరిగా ఉన్నారు. 1922 సెప్టెంబర్ 20న ఎన్ఎం జోషి సహకారి మనోరంజన్ మండల్ అనే సంస్థను స్థాపించారు. ఈ సహకారి నాటక కళాకారుల కోసం శిక్షణ కార్యక్రమాలను నిర్వహించింది. ఇది తరువాత మిల్లు కార్మికులుగా రచించి దర్శకత్వం వహించిన వివిధ సంగీత నాటకాలను విజయవంతంగా ప్రదర్శించింది. ఇప్పుడు ప్రకటన విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
1: వింటూ ఉండండి 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి FM.
2: శ్రోతలు 103.2, 107.5 MHz పై మీరు వింటున్నారు చరిత్రలో ఈరోజు. ఈరోజు మాస్టర్ మదన్ వర్ధంతి. స్వాతంత్ర్యానికి పూర్వం భారతదేశానికి చెందిన ప్రతిభావంతుడైన గజల్ మరియు గీత గాయకుడు మాస్టర్ మదన్ తన జీవితకాలంలో అతను కేవలం 8 పాటలను మాత్రమే రికార్డ్ చేశారు, మరియు ఇవి ఇప్పుడు సాధారణంగా అందుబాటులో ఉన్నాయి. ఇతను 1927 డిసెంబర్ 28న పంజాబ్లో జలంధర్ జిల్లాలోని ఖాన్ అనే గ్రామంలో జన్మించారు. ఈ గ్రామాన్ని అక్బర్ యొక్క ప్రసిద్ధ ఆస్థానికుడు, గొప్ప రచయిత అయిన అబ్దుల్ రహీం ఖాన్ ఈ ఖానా స్థాపించారు. ఇతను 1942 జూన్ 5న మరణించారు. వీరు ప్రసిద్ధ గజల్ పాటలు పాడే కళాకారులు. చరిత్రలో ఈరోజు విన్నారు

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరి అయిన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: శ్రోతలు, కార్యక్రమంలో మరి ఇప్పుడు వినండి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సిఎల్ చెన్నారెడ్డి గారి ప్రసంగం.
6: పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రపంచంలో ప్రతి ఒక్కరి బాధ్యత. మరి దీనిని కార్యరూపం దాల్చాలి అంటే పర్యావరణంపై అవగాహన అవసరం. అందుకోసమే ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుతారు. మన భూమి పరిరక్షణ, వాతావరణ మార్పుల నివారణ, జీవ వైవిధ్య సంరక్షణ, సుస్థిర అభివృద్ధి వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

చూపించడానికి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అతిపెద్ద పర్యావరణ ఉద్యమం ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవ నిర్వహణ. ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత ఏమిటంటే, ఇది ప్రజలను అవగాహన నుండి చర్యకు ప్రోత్సహిస్తుంది. రోజువారీ అంశాలు భూమిని ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడానికి ఇది ప్రజలకు సహాయపడుతుంది. ముఖ్యంగా వాతావరణంపై అవగాహన కల్పిస్తుంది. అంటే గ్లోబల్ వార్మింగ్, వేడి తరంగాలు, వరదలు, తుఫానులు, సముద్ర మట్టం పెరగటం, మంచుకొండలు కరిగిపోవడానికి ఎలా కారణమవుతుందో ఈరోజు ప్రత్యేకంగా ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. ఇది ఉద్గారాలను తగ్గించడానికి, వాతావరణ అనుకూల పరిష్కారాలకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వాలను, పౌరులను ప్రోత్సహిస్తుంది. పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ అంశాలపై అవగాహన కూడా కల్పిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలు, స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం, జీవ వైవిధ్యం వాతావరణ సమతుల్యతకు ఎలా తోడ్పడతాయో వివరిస్తుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం భూమిపై ఉన్న అడవులు, చిత్తడి నేలలు, నదులు, గడ్డి భూములు మరియు తీరప్రాంత పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడానికి ప్రజలను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా ఈ రోజుల్లో వాయు, ప్లాస్టిక్, నీటి కాలుష్యం, వ్యర్థ పదార్థాల నిర్వహణపై అవగాహన కల్పిస్తుంది. ఇది స్థిరమైన వినియోగం, బాధ్యతాయుతమైన నిర్వహణను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా మొక్కలు, జంతువులు, అడవులు, మహాసముద్రాలు మరియు సూక్ష్మజీవులు భూమిపై మానవ జీవితానికి మద్దతు ఇస్తాయి. ఆహార భద్రత, ఔషధం, వాతావరణ స్థిరత్వం మరియు మానవ మనుగడకు జీవ వైవిధ్యాన్ని రక్షించడం చాలా అవసరం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రజలకు శక్తిని ఆదా చేయడం, వ్యర్థాలను తగ్గించడం, ప్రజా రవాణాను ఉపయోగించడం, చెట్లను నాటడం, నీటిని సంరక్షించడం, పర్యావరణ అనుకూల ఎంపికలు చేయాలని గుర్తుచేస్తుంది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్ఈపి నేతృత్వంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం పర్యావరణ పరిరక్షణ ప్రేమికుల కోసం జరుపుకునే అతిపెద్ద ప్రపంచ వేడుకలలో ఒకటి. 1972 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీసుకున్న చారిత్రక నిర్ణయంతో ఈ దినోత్సవానికి నాంది పలికింది. 1973 ఒకే భూమి అనే సందేశంతో ప్రారంభమైన ఈ ఉద్యమం నేడు అనేక దేశాల్లో ప్రజల భాగస్వామ్యంతో విశ్వవ్యాప్త కార్యక్రమంగా విస్తరించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని 2026 సంవత్సరంలో సంవత్సరపు అధికారికంగా నిర్వహించే అతిథి దేశం రిపబ్లిక్ ఆఫ్ అజర్బైజాన్, అజర్బైజాన్లోని బాకులో నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ప్రధాన అంశం ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్. అంటే ప్రకృతి ప్రేరణ, వాతావరణం కోసం మన భవిష్యత్తు కోసం అని అర్థం. ఈ నినాదం ప్రకృతి నుండి స్ఫూర్తి పొందుతూ వాతావరణ మార్పులను ఎదుర్కొని భవిష్యత్ తరాలకు సుస్థిరమైన ప్రపంచాన్ని నిర్మించాలనే సందేశాన్ని అందిస్తుంది. ఇది ప్రకృతి ఆధారిత పరిష్కారాల, అంటే నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ ప్రాముఖ్యతను తెలియజేసే శక్తివంతమైన నినాదం. ఈ సందేశం కేవలం ఒక నినాదం మాత్రమే కాదు, మానవజాతి ముందు నిలిచిన అత్యవసర పిలుపు. ఈ సందేశం మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. ప్రకృతి మనకు కేవలం జీవనాధారం మాత్రమే కాదు, భవిష్యత్ తరాలకు మనం అందించాల్సిన అమూల్యమైన సంపద కూడా అని తెలుపుతుంది. ప్రస్తుతం భూమి అనేక హెచ్చరికా సంకేతాలను పంపుతోంది. పెరుగుతున్న సముద్ర మట్టాలు, తీవ్రమవుతున్న వేడి తరంగాలు, అడవుల నరికివేత, ఎడారీకరణ, కరుగుతున్న హిమనీనదాలు, తగ్గిపోతున్న జీవ వైవిధ్యం, ఇవన్నీ ప్రకృతి మనకు వినిపిస్తున్న మౌన సందేశాలు. భూమి మాట్లాడదు, వాదించదు, కానీ సంకేతాలను పంపుతుంది. రగులుతున్న అడవి మంటలు, తరచుగా సంభవిస్తున్న వరదలు, కరువులు,

ఇవన్నీ ప్రకృతి మనకు ఇస్తున్న హెచ్చరికలు. ఒకప్పుడు వాతావరణ మార్పు భవిష్యత్తులో వచ్చే ప్రమాదంగా భావించాం, కానీ నేడు అది మన వర్తమానాన్ని ప్రభావితం చేస్తున్న వాస్తవం. ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా మానవ ఆరోగ్యం, వ్యవసాయం, ఆహార భద్రత, నీటి వనరులు మరియు జీవ వైవిధ్యం తీవ్ర ప్రభావానికి గురవుతూ ఉన్నాయి. రైతు పొలంలో వర్షాభావంగా, నగరాల్లో కాలుష్యంగా, తీర ప్రాంతాల్లో సముద్ర మట్టాలు పెరుగుదలగా, అడవుల్లో జీవజాతుల అంతరించిపోవడంగా అది మన కళ్ళ ముందు కనిపిస్తోంది. అయితే ఆశ కోల్పోవాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా సానుకూల మార్పులు జరుగుతున్నాయి. సౌరశక్తి వినియోగం పెరుగుతోంది. గాలి మిల్లులు స్వచ్ఛమైన విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. చెట్ల పెంపక కార్యక్రమాలు విస్తరిస్తూ ఉన్నాయి. ప్రకృతి ఆధారిత పరిష్కారాలపై దేశాలు దృష్టి సారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం మనందరికీ ఒక బాధ్యతను గుర్తు చేస్తోంది. పర్యావరణ పరిరక్షణ అనేది ప్రభుత్వాలకు, శాస్త్రవేత్తలకు పరిమితమైన అంశం కాదు. ప్రతి పౌరుడి జీవన విధానంలో భాగం కావలసిన కర్తవ్యం. మనం చేయగల కొన్ని చిన్న చిన్న చర్యలు మనం చేపట్టినట్లయితే పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం. ప్రతి సంవత్సరం కనీసం ఒక చెట్టు నాటడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటిని వృధా కాకుండా సంరక్షించడం, విద్యుత్తును పొదుపుగా వినియోగించడం, ప్రజా రవాణా లేదా సైకిల్ వినియోగాన్ని ప్రోత్సహించడం, వ్యర్థాలను వేరు చేసే నిర్వహించడం, జీవ వైవిధ్య పరిరక్షణలో భాగస్వాములు కావడం, ఇవన్నీ చిన్న చిన్న చర్యలే కావచ్చు, కానీ కోట్లాది మంది కలిసి చేస్తే అవే మహత్తర మార్పుకు నాంది అవుతాయి. భూమిని రక్షించే బాధ్యత కేవలం ప్రభుత్వాలదే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత. ఈరోజు మనం చేసే చిన్న మార్పులు రేపటి తరాలకు గొప్ప వరంగా మారతాయి. భూమి మనకు కేవలం నివాస స్థలం మాత్రమే కాదు, అది మన శ్వాసకు మూలం, మన ఆహారానికి ఆధారం, మన నాగరికతకు పునాది. అందుకే పర్యావరణాన్ని రక్షించడం అంటే మన భవిష్యత్తును రక్షించడమే. మహాత్మా గాంధీగారు చెప్పినట్లు ప్రతి మనిషి అవసరాలకు ప్రకృతి సరిపడా వనరులను అందిస్తుంది. అంతేగాని ప్రతి మనిషి అత్యాశకు సరిపడా వనరులను మాత్రం కాదు. అందువల్ల ప్రకృతిని ప్రేమిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, పచ్చని ప్రకృతి, సురక్షితమైన భవిష్యత్తు కోసం మనం అందరం కలిసి పనిచేద్దాం. మనం అందరం ఈరోజు ఒక ప్రతిజ్ఞ చేద్దాం. అదేమిటంటే, ప్రకృతిని రక్షిస్తాను, నీటిని సంరక్షిస్తాను, చెట్లను పెంచుతాను, కాలుష్యాన్ని తగ్గిస్తాను, పర్యావరణహిత జీవన విధానాన్ని అనుసరిస్తాను అని. ఇదే ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క నిజమైన సందేశం. మనిషి చెట్టును కాపాడితే చెట్టు గాలిని కాపాడుతుంది. మనిషి నదిని కాపాడితే నది జీవితాన్ని కాపాడుతుంది. మనిషి ప్రకృతిని కాపాడితే ప్రకృతి భూమిని కాపాడుతుంది. పచ్చని భూమి కోసం ప్రతి హృదయం మొలకెత్తిన రోజే భవిష్యత్తు పుష్పించే ఉదయం అవుతుంది. ప్రకృతిని ప్రేమిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, భూమాతకు భవిష్యత్తు బహుమతిగా అందిద్దాం. పర్యావరణానికి అనుకూలమైన జీవన శైలిని ప్రోత్సహించడం, అలవర్చుకోవడం కోసం రూపొందించిన మిషన్ లైఫ్ ఈ దిశలో ఒక ప్రపంచవ్యాప్త కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని గౌరవ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2022 అక్టోబర్ 20 ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుతరెస్ సమక్షంలో ప్రారంభించారు. మిషన్ లైఫ్ అనేది వాతావరణ మార్పు అంటే క్లైమేట్ చేంజ్ వల్ల ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను, పరిష్కారాలను కనుగొనే ఒక వినూత్న భావన. ఈ కార్యక్రమం ప్రజలను వాతావరణ చర్యల కేంద్ర బిందువుగా ఉంచి ప్రతి వ్యక్తిని పర్యావరణ పరిరక్షణలో భాగస్వామిగా మార్చడం ద్వారా వాతావరణ మార్పుపై సమిష్టి చర్యలను ప్రజాస్వామ్యబద్ధం చేయాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భూమిపై నివసించే ప్రతి వ్యక్తి వాతావరణ మార్పును ఎదుర్కోవడానికి మరియు దాని ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి జరుగుతూ ఉన్న ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన భాగస్వామి.

0: అందువల్ల పర్యావరణ పరిరక్షణ బాధ్యత కేవలం ప్రభుత్వాలకే పరిమితం కాకుండా ప్రతి పౌరుడి బాధ్యతగా మిషన్ లైఫ్ భావిస్తుంది. అందువల్ల మానవ కేంద్రీకృతంగా ఉండి స్థానిక సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా నడిచే సమిష్టి చైతన్యపూర్వక ప్రపంచ ఉద్యమం వాతావరణ మార్పును ఎదుర్కొనే ప్రస్తుత ప్రయత్నాలకు ఎంతో సానుకూల ప్రభావాన్ని చూపగలదు. ప్రపంచంలోని వివిధ సంస్కృతులు సుస్థిర జీవన విధానాలను, ప్రకృతికి అనుకూలమైన ఆచారాలను తరతరాలుగా పోషించాయి. భారతదేశం కూడా పర్యావరణానికి మేలు చేసే ప్రజలు ప్రకృతితో సామరస్యంగా జీవించేందుకు అలాగే ప్రోత్సహించే అనేక గొప్ప సాంప్రదాయాలు, జీవన శైలులను కలిగి ఉంది. ఇలాంటి ప్రకృతి స్నేహపూర్వక సాంప్రదాయాలు, ఆచారాలు, జీవన విధానాలను ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుండి గుర్తించి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు వాటిని తమ దైనందిన జీవితంలో స్వీకరించి ఆచరించేందుకు ప్రోత్సహించాలి. ఈ విధంగా సాంప్రదాయ జ్ఞానం, ప్రకృతి పట్ల గౌరవాన్ని ఆధారంగా చేసుకున్న జీవన శైలులు వాతావరణ మార్పు ప్రభావాలను తగ్గించడంలో భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, సుస్థిరమైన ప్రపంచాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించగలవు. వాతావరణ మార్పు గురించి ప్రపంచ దేశాలు తక్షణమే దృష్టి సారించాలి. దీని యొక్క ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంపైనే కాకుండా ఆర్థిక, సామాజిక, దైనందిన కార్యకలాపాలపై పడుతుంది. ప్రకృతి పరిరక్షణ, వాతావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి అనే మూడు అంశాలు పరస్పరం అనుసంధానమై ఉన్నాయి. ప్రకృతితో సామరస్యంగా జీవించడం ద్వారా మాత్రమే వాతావరణ సంక్షోభాన్ని అధిగమించి రాబోయే తరాలకు సురక్షితమైన భూమిని అందించగలం. ఈరోజు మనం ప్రకృతిని కాపాడితేనే రేపు ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ప్రకృతిని కాపాడితేనే వాతావరణం కాపాడబడుతుంది. వాతావరణం కాపాడితేనే మనం భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది.
1: మీరింతవరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సిఎల్ చెన్నారెడ్డి గారి ప్రసంగం విన్నారు.

0: భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ఇప్పుడు వినండి ఒక పాట.

ఈనాటి ప్రభాత రేకులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఉదయరాగం సుమధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి నేను లోకల్ చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించిన వారు నరేష్ అయ్యర్, మనీషా, శ్రీమణి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. వినండి నేను లోకల్ చిత్రం నుంచి పాట.

శ్రోతలు 103.2 107.5 మెగాహెర్ట్స్పై మీరు వింటున్నారు ఉదయరాగం సుమధుర గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి గుంటూరు కారం చిత్రం నుంచి పాట.

0: భారతీయ సంస్కృతికి ప్రతిధ్వనిగా, తెలుగు భాషా వైభవానికి వేదికగా తరతరాల మనసులను తాకిన మధుర స్వరం, అదే మన ఆకాశవాణి.
1: సంగీతం, సాహిత్యం, సంప్రదాయం, సమాచారం 90 వసంతాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిన ఆకాశవాణి ఘనప్రస్థానానికి వందనం.
0: ఆకాశవాణి 90 వసంతాలు ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో మీరు కూడా భాగస్వాములు కండి.
1: వింటుండండి మీ ఆకాశవాణి.
2: శ్రోతలు, ఉదయరాగం కార్యక్రమంలో ఇప్పుడు వింటారు జయ లవకుశ చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించిన వారు హేమచంద్ర. గీత రచన చంద్రబోస్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు, మీరు ఈ పాటలను 103.2, 107.5 MHz మీ తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ప్రసారమవుతున్న ఉదయరాగం సుమధుర గీతాల కార్యక్రమంలో వింటున్నారు. ఇప్పుడు వినండి డీజే దువాడ జగన్నాథం చిత్రం నుంచి సాగర్ గీతామాధురి పాడిన పాట భాస్కర్ భట్ల గీతం.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించిన వారు రామ్ మిర్యాల, అనంత శ్రీరామ్ గీతం, జయక్రిష్ సంగీతం. వినండి అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రం నుంచి పాట.

0: మారింది, సాంకేతికత మారింది, కానీ మన హృదయాలను కలిపిన ఆ స్వరం మాత్రం మారలేదు.
1: ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో
2: 90 వసంతాల ప్రయాణం సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సమాచారంతో ప్రతి ఇంటికి చేరిన మన ఆకాశవాణి
0: తరతరాల జ్ఞాపకాల సాక్షిగా, మన భావాలకు మాధ్యమంగా ఇప్పుడు ఘనంగా జరుపుకుంటుంది ఆకాశవాణి 90 వసంతాలు.
2: ప్రత్యేక కార్యక్రమాలు, విశిష్ట అతిథులు, అపూర్వ గాన విహారం వింటూ ఉండండి మీ ఆకాశవాణిలో.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: శ్రోతలు, కార్యక్రమంలో చివరిగా వినండి దేవరా చిత్రం నుంచి పాట.

0: a trillion-dollar question. The Hindu writes that India will require roughly $2.5 trillion by 2030 to meet its nationally determined contributions. Over the longer term, the cost of achieving net zero emissions by 2070 is estimated at $10.1 trillion, nearly three times India's current GDP. And finally, in what climbers are calling a miracle, 52-year-old Sherpa guide, who was presumed dead at Mount Everest after he vanished during descent on May 29th, was found alive 6 days after base camp, reports the Times of India under the headline, Sherpa survives 6-day Everest ordeal, sans food, oxygen. And with that, it's back to you, Naresh.
1: Thank you, Pramod. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to visit Gujarat and Daman today to launch multiple development projects worth around 21,800 crore rupees. Prime Minister calls upon athletes participating in World Yogasana Championship to become ambassadors of Ayush Ministry's Yog 365 campaign. Reserve Bank of India to announce its bi-monthly monetary policy today. Former Lok Sabha Secretary General and constitutional expert Subhash C. Kashyap passes away in New Delhi. Russian President Vladimir Putin says US pressure will not affect India-Russia ties, describes India as a reliable partner, and India to take on arch rivals Pakistan in semi-final of men's under-18 Asia Cup hockey tournament in Japan today. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి అనకాపల్లి జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ వై రామకృష్ణ.
3: అచ్యుతాపురం బ్రాండిక్స్లో కేంద్ర మంత్రి పర్యటన, సిరిసపల్లిలో బీడీఎల్ యూనిట్ శంకుస్థాపన, పర్యావరణ దినోత్సవ ఏర్పాట్లు, ఎంఎస్ఎంఈ పార్క్, పెన్షన్ల పంపిణీ తదితర అంశాలతో కూడిన అనకాపల్లి జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. ఆంధ్రప్రదేశ్లో వస్త్ర పరిశ్రమకు అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర జౌళీ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. అచ్యుతాపురం సెజ్లోని బ్రాండిక్స్ సంస్థను సందర్శించిన మంత్రి వస్త్ర ఉత్పత్తులు, ఎగుమతుల ప్రక్రియను పరిశీలించారు. కార్మికులకు కల్పిస్తున్న వసతులను అభినందించారు. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగం టెక్స్టైల్స్ అని, ప్రతి కోటి పెట్టుబడికి 50 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి తెలిపారు. బ్రాండిక్స్ రాకతో గ్రామీణ మహిళలు ఉద్యోగాలు సాధించి ఆర్థికంగా స్థిరపడుతున్నారని, మహిళా సాధికారత పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. ఇంట్లో మహిళ బలోపేతమైతే కుటుంబమంతా వృద్ధి చెందుతుందని, ఇదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మునగపాక మండలం సిరసపల్లిలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ యూనిట్కు శంకుస్థాపన జరిగింది. 489 కోట్ల రూపాయలతో ఆధునిక తయారీ, అసెంబ్లీ, పరీక్షా సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, మంత్రి లోకేష్ దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, సుందరపు విజయ్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ యూనిట్ ద్వారా 500 మందికి ప్రత్యక్షంగా, 2000 మందికి పరోక్షంగా, ఎంఎస్ఎంఈల ద్వారా మరో 2500 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. దేశ రక్షణ రంగంలో స్వదేశీ తయారీ బలోపేతమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో మొక్కల పెంపకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నెట్ జీరో హెల్తీ క్యాంపస్ ప్రాజెక్టులో భాగంగా డీపీఎంయూ సభ్యులు, హార్ట్ఫుల్నెస్ వాలంటీర్లతో కలెక్టర్ విజయకృష్ణన్ సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణ, హరిత కార్యక్రమాలపై సమీక్షించారు. గుంతల తవ్వకం కార్యక్రమం నిర్వహించి వృక్షారోపణ చేపడతామని తెలిపారు. కార్బన్ ఉద్గారాలను లెక్కించి తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించారు. భూ సమస్యలు, రెవెన్యూ వివాదాల పరిష్కారంపై అధికారులు శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ విజయకృష్ణన్ స్పష్టం చేశారు. చోడవరంలో 1 నెల 1 నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమాన్ని శాసనసభ్యులు కెఎస్ఎన్ రాజుతో కలిసి ప్రారంభించారు. రీసర్వేలో విస్తీర్ణం తగ్గడం, పేర్లు తప్పుగా నమోదు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ రికార్డులను సరైన ధృవీకరణ చేసిన తర్వాతే భద్రపరచాలన్నారు. వీఆర్వోలు, సర్వేయర్లు క్షేత్రస్థాయికి వెళ్లి స్పష్టత ఇవ్వాలని ఆదేశించారు. ఇళ్ల స్థలాల లబ్దిదారులకు వారం రోజుల్లో స్థలాలు చూపించాలని, జల్జీవన్ మిషన్, సీసీ రోడ్ల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తే 90% సమస్యలు పరిష్కారమవుతాయని అభిప్రాయపడ్డారు. ఇంటికో పారిశ్రామికవేత్త లక్ష్యంగా బుచ్చయ్యపేట మండలం ఆర్ భీమవరంలో 4.8 కోట్ల రూపాయలతో 32.43 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కుకు కలెక్టర్ శంకుస్థాపన చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఒక పార్క్ ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 35 కేంద్రాలలో శంకుస్థాపనలు జరిగాయని తెలిపారు. 100% అక్షరాస్యత కోసం అక్షర ఆంధ్ర 2వ దశలో 1,01,086 మందిని నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఒక వాలంటీర్కు 10 మంది అభ్యాసకుల

0: 15 రోజుల్లో పూర్తి చేయాలని, 100 గంటలు తరగతులు నిర్వహించాలని సూచించారు. గత ఏడాది 100,000 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దామని, జిల్లాను అక్షర అనకాపల్లిగా మార్చాలని పిలుపునిచ్చారు. వేట నిషేధ కాలంలో మత్స్యకారుల సేవలో పథకం కింద జిల్లాలోని 13,661 కుటుంబాలకు 27.32 కోట్ల రూపాయలు ఖాతాల్లో జమ చేశారు. ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు అందించామని కలెక్టర్ తెలిపారు. పెందుర్తిలో 960 మందికి 1.92 కోట్ల రూపాయలు, ఎలమంచిలో 4,352 మందికి 8.7 కోట్ల రూపాయలు, పాయకరావుపేటలో 8,349 మందికి 16.69 కోట్ల రూపాయలు జమ చేశామని చెప్పారు. నక్కపల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత సైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన 115 మంది విద్యార్థులకు 5,000 చొప్పున నగదు బహుమతులు అందజేశారు. బాలికలే అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని కొనియాడారు. విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన ఉండాలని, యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 2,52,328 మంది లబ్దిదారులకు 107.56 కోట్ల రూపాయల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను కలెక్టర్ స్వయంగా నక్కపల్లిలో పంపిణీ చేశారు. ఉదయం 5 గంటల నుంచే 24 మండలాల్లో పంపిణీ ప్రారంభించామని, 100% పూర్తి చేయాలని ఆదేశించారు. అనకాపల్లి జిల్లా సమాచార లేఖను ఇప్పటి వరకు విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి యద్ల రామకృష్ణ, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. వరదగుడి ఈనాటి కార్యక్రమంలో సినీ నటి రంభ నటించిన చిత్రగీత కదంబం వింటారు. రంభ అసలు పేరు విజయలక్ష్మి, వృత్తిపరంగా రంభగా పేరు మార్చుకున్నారు. ఈమె భారతీయ సినీ నటి. 1990వ దశకంలో ఇంకా 2000వ దశకంలో ప్రారంభంలో భారతీయ సినిమాలోని ప్రముఖ నటీమణుల్లో రంభ ఒకరు. దాదాపు 2 దశాబ్దాల పాటు సాగిన తన నటనా జీవితంలో రంభ 8 భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించారు. వీరి గురించి మరికొన్ని వివరాలు తెలుసుకునే ముందు ఈమె నటించిన చిత్రం నుంచి పాట వినండి. గణేష్ చిత్రం నుంచి పాట.

0: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: శ్రోతలు 103.2-107.5 MHz పై మీరు వింటున్నారు వరదగుడి కార్యక్రమంలో. సినీ నటి రంభ నటించిన చిత్రాల నుంచి పాటలు వింటూ ఇంకా ఆమె గురించిన వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు. రంభ ప్రధానంగా తెలుగు, తమిళంతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, ఇంకా కొన్ని బెంగాలీ, భోజ్పురి, ఆంగ్ల చిత్రాలు కూడా నటించారు. రంభ మలయాళ చిత్రం సర్గంతో తన సినీ రంగ ప్రవేశం చేశారు. వివాహం తర్వాత ఆమె కెనడాలో సెటిల్ అయ్యారు. ఈమె గురించిన మరికొన్ని వివరాలు తెలుసుకునే ముందు ఈమె నటించిన చిత్రం నుంచి పాట విందాము. బావగారు బాగున్నారా చిత్రం నుంచి పాట వినండి.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుబులో తామరా,
5: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: శ్రోతలు, 103.2 107.5 MHz పై మీరు వింటున్నారు వరదగుడి కార్యక్రమంలో సినీ నటి రంభగారి గురించిన జీవిత విశేషాలతో పాటు ఆమె నటించిన చిత్రాల నుంచి పాటలు వింటూ ఉన్నారు. రంభ 1976 జూన్ 5 విజయవాడలో తెలుగు కుటుంబంలో జన్మించారు. చదువు అంతా కూడాను విజయవాడలోనే కొనసాగింది. తన పాఠశాల వార్షికోత్సవ పోటీల్లో అమ్మవారుగా నటించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు హరిహరన్ హాజరయ్యారు.

ఆయన ఆమెకు మొదటి అవకాశం ఇచ్చారు. మలయాళ చిత్రం సర్గంలో కథానాయికగా పరిచయం చేశారు. ఆమె మొదటి ఆన్ స్క్రీన్ పేరు అమృత. తరువాత తన తెలుగు తొలి చిత్రం ఆ ఒకటి అడక్కులోని పాత్ర పేరు మీదుగా తన పేరును రంభగా మార్చుకున్నారు. ఈమె గురించి మరికొన్ని వివరాలు తెలుసుకునే ముందు ఈమె నటించిన చిత్రం నుంచి పాట వినండి. బొంబాయి ప్రియుడు చిత్రం నుంచి పాట.

103.2 107.5 MHz పై మీరు వింటున్నారు వరదగుడి కార్యక్రమంలో సినీ నటి రంభ గారి గురించిన జీవిత విశేషాలతో పాటు వారు నటించిన చిత్రాల నుంచి పాటలు. రంభ 15 ఏళ్ల వయసులో తన చదువును మధ్యలోనే ఆపేసి వినీత్ సరసన హరిహరన్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం సర్గంతో తన కెరీర్ను ప్రారంభించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో దర్శకుడు ఈవివి సత్యనారాయణ ఈమెను గుర్తించి రాజేంద్ర ప్రసాద్ సరసన ఆ ఒక్కటి అడక్కు అనే తెలుగు చిత్రంలో ఆమెకు అవకాశమిచ్చారు. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో భారతదేశంలోని పలు చిత్ర పరిశ్రమల నుండి రంభకు అనేక సినిమా అవకాశాలు వచ్చాయి. రంభగారు ఆ ఒకటి అడక్కు ఏమండి ఆవిడ వచ్చింది, తొలిముద్దు, పెళ్లిగోళ, రౌడి అన్నయ్య, చిన్నల్లుడు, సరిగమలు, భైరవ ద్వీపం, అవును నేనంటే నేనే, నమస్తే అన్న, పచ్చతోరణం, హలో సోదర, బంగారు కుటుంబం, ముద్దుల ప్రియుడు, అల్లరి ప్రేమికుడు, ఎం ధర్మరాజు ఎంఏ, అల్లుడా మజాక, మాతో పెట్టుకోకు, మాయాబజార్, వేటగాడు వంటి, ఇంకా బొంబాయి ప్రియుడు వంటి ఎన్నో చిత్రాల్లో నటించారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న రంభగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చివరిగా ఏమి నటించిన చిత్రం నుంచి పాట విందాము. దొంగలుడు చిత్రం నుంచి.

0: 宝贝。
1: మరింతవరకు వరదగుడి కార్యక్రమంలో సినీ నటి రంభ నటించిన చిత్రగీత కదంబం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రలేఖ శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమంలో ముందుగా భలే దొంగ చిత్రం నుంచి పాటను వినిపించమంటూ ఉత్తరం రాశారు. వీరు కర్ణాటక స్టేట్ నుంచి చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ కోరుతున్నారు. వీరి కోసం భలే దొంగ చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాము. ఈ పాటను ఆలపించిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జానకి, వేటూరి గీతం, చక్రవర్తి సంగీతం.

103.2 105.5 మెగాహెర్స్ పై మీరు వింటున్నారు చిత్రలేఖ. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న సినిమా పాటల కార్యక్రమం. ఇప్పుడు వింటారు నిన్న చూశాక చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్నారు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డి గ్రామం నుంచి పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మోనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వానజ, గీత, నీరజారెడ్డి ఇంకా వారి మిత్ర బృందం కుటుంబ సభ్యుల కోసం పాటను వినిపించమంటూ కోరుతున్నారండి. వీరికందరి కోసం నిన్ను చూశాక చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాము, వినండి.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న సినిమా పాటలు వింటూ ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వింటారు అన్నదమ్ముడు చిత్రం నుంచి పాట వినిపించమంటూ కోరుతున్నారండి. వీరు కొండూరు సాయి లీల, మహేష్ కుమారు, ఈశ్వర్ కుమార్, శ్రావణి, ధనలక్ష్మి, హృతిక్ తేజ, సిద్ధయ్య, జయంతి కోరుతున్నారు. వీరందరూ చిత్తూరు జిల్లా ఐరాల మండలం చిగురిపల్లి గ్రామం నుంచి కోరుతున్నారండి. వీరి కోసం అన్నదమ్ముడు చిత్రం నుంచి ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న సినిమా పాటలు వింటూ ఉన్నారు కార్యక్రమంలో. మరి ఎర్రమందారం చిత్రం నుంచి పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, ఇంకా సరోజిని మాయా కోరుతున్నారు. వీరి కోసం ఎర్రమందారం చిత్రం నుంచి పాట.
4: కాదు కాదంటావా, జ్వరను కాదంటావా, పేలిపోతాయి ముండ కొడకో, నీ కళ్ళు రాలిపోతాయి బండ కొడకో, నీ పళ్ళు

శ్రోతలు, మీరు ఈ పాటలు నుండి 3.2 107.5 మెగాహెడ్స్ పే మీ తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ప్రసారమవుతున్న చిత్రలేఖ కార్యక్రమంలో వింటున్నారు. శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు గులాబీ చిత్రం నుంచి పాట వింటారు. ఈ పాటను ఆలపించమంటూ కోరుతున్న శ్రోతలు తిరుపతి జీవకోణ నుంచి ఆదిత్య, సౌమ్య, గిరిజ, నాని, రాజు కోరుతున్నారు. వీరి కోసం గులాబీ చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాము. ఈ పాటను ఆలపించిన వారు మను గాయత్రి, సీతారాం శాస్త్రి గీతం, శశి ప్రీతం సంగీతం.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: శ్రోతలు 103.2, 107.5 మెగాహెర్స్ పై మీరు వింటున్నారు చిత్రలేఖ. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న సినిమా పాటలు కార్యక్రమంలో మరి ఇప్పుడు వింటారు భద్రి చిత్రం నుంచి పాట. ఈ పాటను కోరుకుంటున్న శ్రోతలు చిత్తూరు నుంచి సతీష్, మనోజ్, రమణి, సుమతి కోరుతున్నారు. వీరికోసం భద్రి చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాము, వినండి. ఈ పాటను ఆలపించిన వారు రమణ గోగుల, సునీత.

0: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న సినిమా పాటలు వింటూ ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వింటారు ప్రేమికుడు చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించమంటూ కోరుతున్న శ్రోతలు చంద్రగిరి నుంచి బాబు, మనోహర్, సాత్విక్, జయంతి కోరుతున్నారు. వీరి కోసం ప్రేమికుడు చిత్రం నుంచి ఈ పాట.

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
1: వింటూ ఉండండి 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి FM.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
3: శ్రోతలు 103.2, 107.5 MHz పై మీరు వింటున్నారు చిత్రలేఖ శ్రోతలు ఉద్రాల ద్వారా కోరుకున్న సినిమా పాటల కార్యక్రమంలో పాటల్ని మరిప్పుడు వింటారు. నేను నా రాక్షసి చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించమంటూ నెల్లూరు నుంచి శివ, నాగయ్య, జలజ, అమృత, సాగర్, సంధ్య కోరుతున్నారు. వీరి కోసం నేను నా రాక్షసి చిత్రం నుంచి ఈ పాట.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: శ్రోతలు 103.2-107.5 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు చిత్రలేఖ. శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న సినిమా పాటల కార్యక్రమంలో పాటలు. ఇప్పుడు వింటారు సీనుగాడి లవ్ స్టోరీ చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించమంటూ రైల్వే కోడూరు నుంచి జానకి, చంద్రబాబు, రాజేంద్ర, సునీత, అమరావతి కోరుతున్నారు. వీరి కోసం సీనుగాడి లవ్ స్టోరీ చిత్రం నుంచి పాట.

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచ నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
1: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
2: మీరు వింటున్నారు చిత్రలేఖ. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న సినిమా పాటలు. ఇప్పుడు వింటారు శేషు చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించుకుంటూ తిరుపతి నుంచి విష్ణు, అరుణ, మీనాక్షి, హరిప్రసాద్, భావన కోరుతున్నారు. మీరు కోసం శేషు చిత్రం నుంచి పాట.

ఒరే చియా, మొత్తానికి ఆ అమ్మాయికి పడింది, నువ్వు ఆ అమ్మాయికి పడ్డావు, ఇద్దరు కలిసి లవ్ లో పడ్డారు. జాగ్రత్తరో, ఇంకెక్కడెక్కడ పడతారో చూడరా. నువ్వేం చెప్పినా వినబట్టలేదు, అసలు ఏమి కనబట్టలేదురా.

చిత్రలేఖ కార్యక్రమంలో చివరిగా వినండి హీరో చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించమంటూ కోరుతున్నవారు తిరుపతి భవన్ నగర్ నుంచి రజని, మానస, సుభాష్ని, వసంత, భానుప్రియ కోరుతున్నారు. వీరి కోసం హీరో చిత్రం నుంచి ఈ పాట.

0: మీరింతవరకు చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వింటారు.
1: ప్రత్యేక కార్యక్రమం వింటారు. ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణ.
2: ఆకాశవాణి ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏఎస్ఆర్ జిల్లా చింతూరు డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి శివకుమార్ ఐఎఫ్ఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, ప్లాస్టిక్ కాలుష్యం, జీవ వైవిధ్య క్షీణత వంటి సవాళ్ల నేపథ్యంలో ప్రకృతిని కాపాడుకోవడం ఇప్పుడు అత్యవసర బాధ్యతగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ, బాలే వృక్షారోపణ కార్యక్రమాలు, మిషన్ లైఫ్ వంటి పర్యావరణ హిత కార్యక్రమాల అమలుపై మనతో మాట్లాడేందుకు చింతూరు డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి శివకుమార్ ఐఎఫ్ఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
3: నమస్తే అండి.
2: సార్, కార్యక్రమంలో ముందుగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతతో పాటు ఈ ఇయర్ థీమ్ కి సంబంధించిన వివరాలు సార్.
3: వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అంటే ప్రైమర్లీ ఇప్పుడు ప్రతిరోజు మనం యాజ్ అ కామన్ పర్సన్ మోస్ట్ ఆఫ్ ఫస్ట్ మనం డే టు డే మనం ఏదో ఒక యాక్టివిటీస్ చేస్తుంటాము, కానీ అల్టిమేట్లీ మనం ఎన్విరాన్మెంట్ మీదే ఆధారపడి ఉంటాము. బట్ మనం ఎప్పుడు ఎన్విరాన్మెంట్ కి ఆ గ్రాటిట్యూడ్ అయినా గుర్తించుకోవడం అయినా అది చేయము. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ డే వల్ల మనము మన ఏం స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఉందో, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉందో, ఆ ఎన్విరాన్మెంట్ నికి మనం అది అర్పించినట్టు, అట్ ద సేమ్ టైం మన తరఫు నుంచి ఏమేమి మనం యాక్షన్ తీసుకోవాలి, ఏమేమి రెమెడియల్ మెజర్స్ తీసుకోవాలి దాన్ని కాపాడుకోవడానికి, ఇదంతా కమెమరేట్ చేయడానికి ఒక ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్ డే ఇది, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది. సో ఇయర్ థీమ్ ఫర్ ద వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2026 ఈజ్ ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫార్ క్లైమేట్ ఫార్ అవర్ ఫ్యూచర్. ఈ థీమ్ అయితే ఏమైతే ఉందో ఇది యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ నుంచి ప్రతి ఇయర్ ఇస్తారు. బేస్డ్ ఆన్ ఆ ఇయర్ కి ఏమేమి నీడ్ ఉంటుందో, జనాలకి ఏమేమి మోటివేట్ చేయాలి అని వాళ్ళు అనుకుంటారు ఇంటర్నేషనల్ లెవెల్లో, దాన్ని బట్టి వాళ్ళు ప్రతి ఇయర్ ఒక కొత్త కొత్త థీమ్ ఇస్తారు. సో ఈ ఇయర్ నేచర్ నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకొని క్లైమేట్ చేంజ్ కోసం మనం పాడాలి అండ్ ఎకోసిస్టమ్స్ ని రిస్టోర్ చేయాలి అనేది ఇయర్ థీమ్.
2: సార్, పర్యావరణ పరిరక్షణలో అడవుల పాత్ర ఎంత ముఖ్యమైనదని అంటారు?
3: ఇప్పుడు క్లైమేట్ చేంజ్ లో నేచర్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో, సో నేచర్ లో ఫారెస్ట్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నేచర్ అంటే ఒక బ్రాడర్ టర్మ్, దాంట్లో ఫారెస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద పాయింట్. సో ఇప్పుడు మనందరికి తెలిసినట్టు ఇప్పుడు ఒక చెట్టు, ఏ చెట్టు గ్రో అవ్వాలన్నా కార్బన్ డైఆక్సైడ్ కావాలి. ఆ ఫోటోసింథసిస్ ప్రాసెస్ మూలకం కార్బన్ డైఆక్సైడ్ ని అట్మాస్ఫియర్ నుంచి ట్రాప్ చేసి ఏదైనా చెట్టు యూజువల్లీ గ్రో అవుతుంది. ఆ పచ్చతనం అనేది వచ్చేదే దానివల్ల. ఈ కార్బన్ డైఆక్సైడ్ ని అట్మాస్ఫియర్ నుంచి సిక్వెస్టర్ చేయడం అంటే దాన్ని అక్కడి నుంచి ట్రాప్ చేసి ఒక సింక్ లాగా, కార్బన్ సింక్ లాగా యాక్ట్ చేస్తాయి ఆల్ ట్రీస్. మనకి ఇప్పుడు డిఫారెస్టేషన్ అవుతుంటే, మనం చెట్టుని నరుకుంటూ పోతే ఏమైతే కార్బన్ సిక్వెస్ట్రేషన్ అవుతుందో, ఈ పర్యావరణంలో ఎక్కువ హీట్ కాకుండా గ్లోబల్ వార్మింగ్ ఆపడానికి ఏమైతే రోల్స్ ప్లే చేస్తున్నాయో ఫారెస్ట్, అది లేకుండా అవుతుంది. సో అప్పుడు ఇంకా ఎక్కువ టెంపరేచర్స్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంకా చాలా వర్సన్ అవుతుంది. అందుకే ఫారెస్ట్ కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ ఈజ్ వెరీ సెంట్రల్ టు క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్.
2: సార్, మనం చూస్తే కనుక ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ లో అడవులు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు ఏంటి?
3: ఆంధ్రప్రదేశ్ లో జస్ట్ లైక్ ఫారెస్ట్ ఎల్స్వేర్ ఇన్ ద కంట్రీ, మెయిన్ ఛాలెంజ్ ఇస్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ వల్ల రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ ఇర్రెగ్యులర్ అవుతున్నాయి, దీనివల్ల ఫారెస్ట్ గ్రోత్ అండ్ రీజనరేషన్ ఎఫెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఫారెస్ట్ ఫైర్స్ ఇంక్రీజ్ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎక్స్ట్రా హీట్ కంటెంట్ ఏమైతే ఉందో అట్మాస్ఫియర్ లో అది ఎక్కువ ఉంది, దీనివల్ల ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువగా అవుతున్నాయి. ఇంతకు ముందు ఎంత అయ్యేది దానికంటే ఎక్కువ ఫారెస్ట్ ఫైర్స్ అవుతున్నాయి. దీని తర్వాత మనము రిసోర్స్ ఎక్స్ట్రాక్షన్ అనేది, ఫారెస్ట్ మీద ఆధారపడి ఏమైతే కమ్యూనిటీస్ ఉన్నాయి లేకపోతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏమైతే అవుతుంది, వీటన్ని వల్ల రిసోర్స్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఏం చేస్తున్నామో అది అన్సస్టైన్.

0: మెజర్స్ అన్సస్టైనబుల్ లెవెల్ రీచ్ అయింది ఇప్పుడు, నాట్ జస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ కంట్రీ. సేమ్ టైం ఎన్క్రోచ్మెంట్స్ అవ్వచ్చు, ఇల్లీగల్ మైనింగ్ అవ్వచ్చు, హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది కూడా ఒక ఛాలెంజ్ ఫారెస్ట్ ఫారెస్ట్ కన్జర్వేషన్ కి. సో దీస్ ఆర్ మెయిన్ ఛాలెంజెస్ ఆంధ్రప్రదేశ్ కంటెక్స్ట్ కి.
1: సార్, ఇటీవల రాష్ట్రంలో చేపడుతూ ఉన్న భారీ వృక్షారోపణ కార్యక్రమాల లక్ష్యం ఏంటి?
0: ప్రైమరీ లక్ష్యం ఏంటంటే పబ్లిక్ పార్టిసిపేషన్ ని ఇంప్రూవ్ చేయడం. ఈ అన్ని కార్యక్రమంలో పబ్లిక్ ఏమైతే పార్టిసిపేట్ చేస్తారో దానివల్ల బాగా సక్సెస్ అయితే ఆ మెసేజ్ ఏమైతే ఉంటుందో, ఆ కన్జర్వేషన్ మెసేజ్, అది యాక్చువల్లీ రూటింగ్ బాగా అవుతుంది. ఎందుకంటే అల్టిమేట్లీ బ్యూరోక్రసీ నుంచి అయినా ప్రభుత్వం తరఫు నుంచి అయినా మనం ఏమైతే చేయాలనుకుంటున్నామో దానికి పబ్లిక్ సపోర్ట్ లేకపోతే మనం అల్టిమేట్లీ అది సక్సెస్ అవ్వదు. ఏ స్కీమ్ అయినా, ఏ కార్యక్రమం అయినా, ఇనిషియేటివ్ అయినా పబ్లిక్ సపోర్ట్ కావాలి. సో ఈ పబ్లిక్ ని పిలిచి ఎన్వైరన్మెంట్ డే రోజు అందరికి మనం మన ముక్కల్ని డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ ద్వారా నాటిస్తే వాళ్ళకి ఆ ఒక ఓనర్షిప్ వస్తుంది, ఇది మా మన ముక్క, మనం దీన్ని కాపాడుకోవాలి, ఒక సెన్సిటివిటీ వస్తుంది ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ కి. అందుకే ఈ యొక్క ప్రోగ్రామ్ మనం చేస్తాం.
1: సార్, మన అందరికీ తెలుస్తుంది మిషన్ లైఫ్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. సో ఈ కార్యక్రమంలో మన అటవీ శాఖ పాత్ర ఏంటి?
0: మిషన్ లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఎండెవర్ ఇనిషియేటివ్. దీంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రైమర్లీ జనాలు ఏమైతే ఉన్నారో, వాళ్ళది వే ఆఫ్ లైఫ్ ఏమైతే ఉందో దాన్ని మోర్ ఎన్విరాన్మెంటల్లీ రెస్పాన్సిబుల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనేది ప్రమోట్ చేయడం. ఇది బేసికలీ లైఫ్ స్టైల్ కాంపోనెంట్. అంటే మనం ప్రతిరోజు దీంట్లో చాలా పెద్దగా ఏం చేయాల్సి ఉండదు. డే టు డే లైఫ్ లో మీరు ఎంత నీళ్ళు కన్జ్యూమ్ చేస్తారు, మీరు ఒక ఎలక్ట్రిసిటీని స్విచ్ ఆఫ్ చేయడము, మీరు ఎప్పుడైతే దాన్ని వాడరో, ఒక కరెంట్ ట్యూబ్ లైట్ ని ఆఫ్ చేయడము, ఎలక్ట్రిక్ ఫ్యాన్ ని ఆఫ్ చేయడము, ఇది కూడా మీ తరఫు నుంచి ఎన్వైరన్మెంట్ కి చూపిస్తున్న ఒక కన్సర్నా అనొచ్చు. ఇది దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ మిషన్ లైఫ్. సో ఇలాంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ ని కండక్ట్ చేయడం స్కూల్స్ లో, కాలేజెస్ లో, లోకల్ కమ్యూనిటీస్ లో, దీనివల్ల ఒక రెస్పాన్సిబుల్ లైఫ్ స్టైల్ అనేది జనాల్లో పాటించేలాగా అవేర్నెస్ ఇవ్వడం, ఇదే మన మెయిన్ మోటో ఫ్రమ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్.
1: సార్, అడవులలో ప్లాస్టిక్ వ్యర్థాలు పెరగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయంటారు?
0: ప్లాస్టిక్ వేస్ట్ వల్ల చాలా రకరకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ కి, ప్రైమర్లీ వైల్డ్ లైఫ్ కి. ఇప్పుడు మనం ఏదైనా యూజువల్లీ టూరిస్ట్ లొకేషన్స్ వెళ్తూ ఉంటాము, ఎకో టూరిజం లొకేషన్స్ యూజువల్లీ ఫారెస్ట్ ఏరియాస్ లో. అక్కడ మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్ యూజువల్లీ వచ్చి మందు బాటిల్ అవ్వచ్చు, ప్లాస్టిక్ కవర్స్, పేపర్స్, బ్యాగ్స్ అవ్వచ్చు, వాళ్ళు తిన్నే ప్లేట్ అవ్వచ్చు, అలాగే యూజువల్లీ దాన్ని వేసి వెళ్ళి ఉంటారు. సో దీనివల్ల అక్కడున్న లోకల్ వైల్డ్ లైఫ్ అయితే ఏమైతే ఉంటాయో వాటికి అర్థం అవ్వదు ఇది తిన్నాలా తినకూడదు అనేది. సో దాన్ని కన్జ్యూమ్ చేస్తాయి, దానివల్ల అవి చనిపోతాయి. సో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంది. అండ్ కొన్ని స్టడీస్ వేరే కంట్రీస్ లో ఈ ప్లాస్టిక్ కన్జంప్షన్ వల్ల లాంగ్ టర్మ్ బిహేవియర్ చేంజెస్ కూడా వస్తున్నాయి. వైల్డ్ ఎనిమల్స్ ఎలా బిహేవ్ చేయాలో ఆ బిహేవియర్ కూడా మారుతుంది. సో ఇది మనం యూజువల్లీ కోతిల్లో చూడొచ్చు. మనం ఏ టూరిస్ట్ లొకేషన్ వెళ్ళినా యూజువల్లీ కోతిల్లు ఉంటాయి, దానికి ఆహారం మనం తినిపిస్తూ దాంతోపాటు ప్లాస్టిక్ కూడా అవి సేవిస్తున్నాయి. సో అదొకటి. అట్ సేమ్ టైం ప్లాస్టిక్ వల్ల సాయిల్ కంటామినేషన్, వాటర్ కంటామినేషన్ కూడా అవుతుంది. ఈ ప్లాస్టిక్ ఏమైతే మనం ఫారెస్ట్ ఏరియాస్ లో వేస్తామో అక్కడ పక్కన ఉన్న వాగ్ అయితే, ఏదైనా కాలువ అయితే దాంట్లో వెళ్ళి కలుస్తాయి అండ్ కంటామినేషన్ అవుతుంది. లాంగ్ టర్మ్ లో దీనివల్ల సీరియస్ డిసీజ్ రావచ్చు, క్యాన్సర్ అవ్వచ్చు. సాయిల్ అండ్ వాటర్ కంటామినేషన్ కూడా అవుతుంది ప్లాస్టిక్ డిస్పోజల్ వల్ల ఇన్సైడ్ ఫారెస్ట్ ఏరియాస్.
1: సార్, మనం చూస్తూ ఉన్నాము అడవులలో జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంతో కృషి చేస్తూ ఉంది. సో ఎందుకు సార్ ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడటం ముఖ్యమంటారు?
0: సో ఇప్పుడు ఫారెస్ట్ లో, ఫారెస్ట్ అంటే ఇట్స్ అ ప్లేస్ ఫర్ లైఫ్. ఫారెస్ట్ అంటే వెరైటీ వెరైటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఉంటాయి, మ్యామల్స్, రెప్టైల్స్, అంఫీబియన్స్, కుక్క అవ్వచ్చు, ఏదైనా ఒక పామ్ అవ్వచ్చు, పులి అవ్వచ్చు, ఏనుగు అవ్వచ్చు, వెరైటీ వెరైటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఉంటాయి యూజువల్లీ ఒక ఫారెస్ట్ లో. ఈ డైవర్సిటీ వల్ల ఆ రెసిలియన్స్ ఉంటుంది ఫారెస్ట్ కి. ఫారెస్ట్ ఏమైనా ఒక థ్రెట్ వచ్చినా ఆ తట్టుకోగలిగే రెసిలియన్స్ ఉంటుంది. ఆ రెసిలియన్స్ బయోడైవర్సిటీ వల్ల వచ్చేది. అండ్ ఈ బయోడైవర్సిటీ వల్ల వెరైటీ ఆఫ్ ఎకలాజికల్ ఫంక్షన్స్ అవ్వు, లైక్ పాలినేషన్ అనొచ్చు. అంటే మనం హనీబీస్ తీసుకోండి, ఇప్పుడు ఏమైతే మనం పంట పెంచుతామో అదంతా అది పాలినేట్ అయ్యేదే ఒక అడవిల్లో వాసించే ఒక హనీబీ అవ్వచ్చు, వెరైటీ ఆఫ్ బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్ అవ్వచ్చు. ఈ బయోడైవర్సిటీ వల్ల సీడ్ డిస్పర్సల్ అవుతుంది. ఆ ఒక బర్డ్ అవ్వచ్చు, సమ్ అదర్ మ్యామల్ అవ్వచ్చు, ఏదో ఒక పండు తిని దాంట్లో ఉన్న సీడ్ని

0: వేరే అదర్ ప్లేసెస్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. దాని వల్ల ఇంకా చెట్లు పెరుగుతాయి. అట్ ది సేమ్ టైం న్యూట్రియంట్ సైక్లింగ్ అనేది ఒకటి ఉంటుంది. అట్మాస్ఫియర్ లో న్యూట్రియంట్ సైక్లింగ్ కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది ఈ బయోడైవర్సిటీ అనేది. అట్ సేమ్ టైం ఈ బయోడైవర్సిటీ వల్ల కొన్ని కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది, మెడిసినల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. సో అందుకే ఆ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్.
1: సార్, వన్య ప్రాణుల సంరక్షణలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
0: ప్రైమర్లీ ఏంటంటే, ఎప్పుడైనా ఏ టూరిస్ట్ లొకేషన్స్ వెళ్ళినా, ఏదో ఒక సఫారీకి వెళ్ళినా, మీరు ఎప్పుడు వైల్డ్ లైఫ్ ని డిస్టర్బ్ చేయకండి. వాటికి ఫీడింగ్ అయితే ఎప్పుడు చేయకూడదు. ఇక్కడ మీరు యూజువల్లీ జనాలు అనిపిస్తుంది ఆ కేర్ అండ్ కన్సర్న్ వల్ల ఏదో ఒకటి తినిపిస్తాము అనేది, అది ఎప్పుడు మనం చేయకూడదు. వైల్డ్ అనిమల్స్ కి వాటి ఆహార వాటితే వెతుకుంటాయి, అండ్ మనం తినే ఆహారాలు బిస్కెట్ కుక్కీస్ బ్రెడ్ ఎటువంటి ఏమి కూడా మనం వైల్డ్ అనిమల్స్ డిస్టర్బ్ చేయకూడదు. అండ్ దాన్ని ఒక సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లాగా చూడకూడదు. వాటికే ఒక ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంటుంది. వాటిని మనం ప్రొటెక్ట్ చేయాలి, రెస్పెక్ట్ చేయాలి, వాటి డిగ్నిటీని కూడా మనం అప్హోల్డ్ చేయాలి. సో రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఎవర్ యూ గో టు ఎనీ టూరిస్ట్ లొకేషన్స్. దీనివల్ల చాలా వరకు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్
1: సార్, ఎకో టూరిజం మరియు పర్యావరణ పరిరక్షణ మధ్య ఉన్న సంబంధం గురించి మీరు వివరిస్తారా?
0: సో ఎకో టూరిజం అంటే ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ట్రావెల్ ఇన్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిచ్ ఏరియాస్, ఇదే ఎకో టూరిజం అంటే సింపుల్ కాన్సెప్ట్ లో. సో ఇది ప్రాపర్ గా మనం మేనేజ్ చేయగలిగితే, సక్సెస్ చేయగలిగితే ఎకో టూరిజం ని, అక్కడ ఉన్న లోకల్ కమ్యూనిటీస్ కి అండ్ అట్ ద సేమ్ టైం ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రెండుకు ఒక విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. చాలా మంది ట్రైబల్స్ ఉంటారు, ఆదివాసులు ఉంటారు, వాళ్ళకి దానివల్ల ఇన్కమ్స్ ఎక్కువ వస్తాయి. అట్ ద సేమ్ టైం బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఉంటుంది, సెన్సిటివిటీ పెరుగుతుంది ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ సంబంధించి. అట్ సేమ్ టైం లోకల్ ఎకనామీ బూస్ట్ అవుతుంది, అండ్ బికాస్ ఆఫ్ విచ్ బ్రాడర్ స్టేట్ ఎకనామీ ఆర్ నేషనల్ ఎకనామీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అల్టిమేట్లీ ఎకో టూరిజం వల్ల బోత్ ఫారెస్ట్ కన్జర్వేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ట్రైబల్ లైవ్లీహుడ్స్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ లోకల్ ఎకనామీ కూడా బూస్ట్ అవుతుంది.
1: సార్, వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజ్ ఈ యొక్క అడవులపై వాటి ప్రభావాన్ని ఎలా చూపుతాయి?
0: సో క్లైమేట్ చేంజ్ అనేది ఏమైతే ఉందో అది ఫారెస్ట్ ఎకో సిస్టమ్స్ అక్రాస్ ద వరల్డ్ చాలా పెద్ద ఇంపాక్ట్ ఏర్పడుతుంది దానివల్ల. ఇప్పుడు ఈ రైజింగ్ టెంపరేచర్ వల్ల అండ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ లో వస్తున్న మార్పు వల్ల ఈ డ్రాట్స్ అవి ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల చెట్లకి కరెక్ట్ టైంకి రెగ్యులర్ పీరియడ్ రెయిన్ పడట్లేదు. ఎందుకంటే ఈచ్ ట్రీ స్పీసీస్ కి, ఈచ్ వైల్డ్ లైఫ్ కి ఇదే టైంలో వర్షం పడితేనే అది రీజనరేట్ అవుతుంది అనే ఒక సైంటిఫిక్ కాన్సెప్ట్ ఉంటుంది. సో అది టైమ్లీ రెయిన్ఫాల్ రాకపోవడం వల్ల స్పీసీస్, మనం ఇప్పుడు ముందే మాట్లాడుకున్నప్పుడు ఆ బయోడైవర్సిటీ ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ ద సేమ్ టైం ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, ఇప్పుడు సైక్లోన్స్ అవ్వచ్చు, సడన్ గా చాలా ఎక్కువ హెవీ రెయిన్ఫాల్ అవ్వడం అవ్వచ్చు, రెయిన్ఫాల్ రావడం అవ్వచ్చు, వీటి వల్ల కూడా ఫారెస్ట్ కి నెగటివ్ ఇంపాక్ట్ అవుతుంది. ఇన్ ద సేమ్ టైం ఫారెస్ట్ ఫైర్ అనేది ఒకటి, ఎక్స్ట్రీమ్ హీట్ వల్ల, గ్లోబల్ వార్మింగ్ వల్ల. సో ఫారెస్ట్ ఫైర్స్ అయితే ఏమైతే ఉన్నాయో అవి ముందు కంటే ఇప్పుడు చాలా ఎక్కువ అవుతున్నాయి.
1: సార్, మీరు ఇప్పుడే చెప్పడం జరిగింది అటవీ అగ్ని ప్రమాదాలకు సంబంధించి. సార్, మరి ఈ యొక్క అటవీ అగ్ని ప్రమాదాల నివారణకు అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలు ఏంటి సార్?
0: దీంట్లో ప్రైమరీలీ ఎకో టూరిజం అనేది ఒక కాన్సెప్ట్. ఈ చర్యలు అంటే ఎకో టూరిజం ద్వారా చాలా మందికి ఒక సెన్సిటివిటీ వస్తుంది, ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ వస్తుంది, అండ్ దీంతో పాటు గ్రేట్ గ్రీన్ వాల్ అనే ఒక కాన్సెప్ట్ ని ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖ తీసుకుంటున్నాము. అంటే కోస్టల్ ఆల్ అలాంగ్ ద కోస్ట్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లో ఒక 956 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఉంది, ఆ ఎంటైర్ కోస్ట్ లైన్ కి మనం ప్లాంటేషన్ చేయబోతున్నాము. అక్కడ సూటబుల్ అయ్యేంత ఇండిజినస్ స్పీసీస్ ని మనం ప్లాంట్ చేసి ఈ సైక్లోన్స్, సునామీస్ వీటినంతా రాకుండా చూసుకోవడానికి, వచ్చినా వాటి వల్ల పక్కన్న సిటీస్ కి ఏమి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి గ్రేట్ గ్రీన్ వాల్ అనే ఒక కాన్సెప్ట్ ని మనము ఇమేడ్ చేస్తున్నాము. అండ్ అట్ సేమ్ టైం 50% గ్రీన్ కవర్ అని, ఎంటైర్ కంట్రీలోనే 50% గ్రీన్ కవర్ అచీవ్ చేయాలని ఏ స్టేట్ కూడా ఇంతవరకు టార్గెట్ పెట్టుకోలేదు. ఏ స్టేట్ లో 50% కంటే ఎక్కువ గ్రీన్ కవర్ ఉందో అది న్యాచురలీ ఉంది, ఏ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఎఫర్ట్స్ వల్ల కాదు. సో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆ డైరెక్షన్ లో కూడా ఇప్పుడు ఎదురు చూస్తుంది, 50% గ్రీన్ కవర్ ఆంధ్రప్రదేశ్ లో రావాలని.
1: సార్, మనం చూస్తే కనుక మన రాష్ట్రంలో మడ అడవులు, ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేవి ఉన్నాయి కదా సార్, సో ఇవి తీర ప్రాంతాల రక్షణలో ఏ విధంగా సహాయపడతాయంటారు?
0: మ్యాంగ్రోవ్స్ వల్ల కోస్టల్ కమ్యూనిటీస్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్లీహుడ్స్ దొరుకుతాయి, చాలా మంది ఫిషింగ్ చేస్తారు. ఈ మ్యాంగ్రోవ్స్ వల్ల లోకల్ ఫిష్ బయోడైవర్సిటీ చాలా బాగుంటుంది, ష్రింప్ అవ్వచ్చు, ఫిష్ అవ్వచ్చు, ప్రాన్, క్రాబ్స్, వెరైటీ వెరైటీ ఆఫ్ బర్డ్స్, ఇవంతా మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్స్ లో థ్రైవ్ అవుతుంది. సో ఈ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్స్ వల్ల లోకల్ కమ్యూనిటీస్ డెఫినెట్లీ బెనిఫిట్ అవుతుంది.

0: టూరిజం పెరుగుతుంది, సో ఇన్కమ్స్ జనరేట్ అవుతుంది. అండ్ ఫ్రమ్ కోస్టల్ ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ, మ్యాంగ్రోవ్స్ వల్ల చుట్టుపక్కల ఉన్న ఏదైనా సిటీస్ అవ్వచ్చు, ఏమైనా టౌన్స్ అవ్వచ్చు, వాటికి మ్యాంగ్రోవ్స్ ఈ సైక్లోన్స్ సునామీస్ తో రక్షణం ఇస్తుంది. అండ్ అట్ సేమ్ టైం న్యూట్రియంట్ రీసైక్లింగ్ అనేది అండ్ కార్బన్ సెక్వెస్ట్రేషన్, చాలా వరకు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అట్మాస్ఫియర్ లో ఉన్నంత కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జార్బ్ చేయడానికి చాలా వరకు హెల్ప్ చేస్తాయి. సో ఇదంతా మా మ్యాంగ్రోవ్ మడ ఫారెస్ట్ లో చేసే కాంట్రిబ్యూషన్ అని చెప్పచ్చు.
1: సార్, సాంకేతికత పెరుగుతున్న ఈ రోజులలో డ్రోన్స్ కానివ్వండి, రిమోట్ సెన్సింగ్ కానివ్వండి, సో ఇటువంటివి అటవీ సంరక్షణలో ఎలా ఉపయోగపడుతూ ఉన్నాయి?
0: ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇప్పుడు గ్రీన్ కవర్, ఇంత గ్రీన్ కవర్ అవ్వాలనుకుంటున్నాము, ఇంత ఫారెస్ట్ ఉందని చెప్పగలుగుతున్నాము. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆల్మోస్ట్ 23% ఫారెస్ట్ కవర్ ఉంది. ఈ ఫారెస్ట్ కవర్ 23% అనేది మనం ఎలా కనుక్కున్నామంటే రిమోట్ సెన్సింగ్ వల్లనే, సాటిలైట్స్ ద్వారా, వాటి వల్లనే మనం చెప్పగలుగుతున్నాము ఎంత ఫారెస్ట్ ఉంది, ఎక్కడ ఫారెస్ట్ ఉంది, ఎక్కడ లేదు, ఎక్కడ మనం పెంచొచ్చు, ఎక్కడైతే ఫారెస్ట్ డిగ్రేడ్ అయ్యాయి, ఇదంతా మనం టెక్నాలజీ ద్వారా చెప్పగలము. సేమ్ టైం డ్రోన్స్ ని మనం ఎక్స్టెన్సివ్లీ ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ కి, వైల్డ్ లైఫ్ మానిటరింగ్ కి, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతుంటే ఫారెస్ట్ ఏరియాలో దీన్ని మానిటర్ చేయడానికి, వీటన్ని దాంట్లో మనం టెక్నాలజీని ఎక్స్టెన్సివ్ గా వాడతాం.
1: సార్, అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలు ఏంది సార్?
0: సో ఇప్పుడు ప్రైమరీలీ ఇదే మన మెయిన్ ప్రోగ్రామ్స్ మనం ఇప్పుడు చేయబోతున్నది, గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇంక్రీజింగ్ ద గ్రీన్ కవర్ టు 50% ఆఫ్ ఎంటైర్ స్టేట్ ఏరియా. దీంతో పాటు ఈ కంటెక్స్ లో మనం సీడ్ డిస్పర్సల్ ప్రోగ్రామ్ అనేది ఒకటి చేయబోతున్నాము విత్ ద గైడెన్స్ అండ్ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్. సో దీంట్లో మనం మోర్ దెన్ 2.5 crore సీడ్ బాల్స్ ని వేరియస్ ఓపెన్ ఏరియాస్ అండ్ డిగ్రేడెడ్ ఫారెస్ట్ లో వేసి దీని వల్ల రీజనరేషన్ ని ప్రమోట్ చేయడానికి కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు రేపు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కి చాలా హ్యూజ్ నంబర్స్ లో మనం సీడ్ బాల్స్ ని ఫారెస్ట్ ఏరియాలో అండ్ నాన్ ఫారెస్ట్ ఏరియాస్ లో వేయడం జరుగుతుంది.
1: సార్, హరిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని సాధించడానికి ప్రజలు ఎలా సహకరించాలి?
0: హరిత ఆంధ్ర దానికి గ్రీన్ కవర్ ఫస్ట్ ఇంక్రీజ్ టు 50% ఆఫ్ ద ఎంటైర్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక టార్గెట్ అండ్ ఇనిషియేటివ్. సో దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా చాలా వరకు ప్లాంటేషన్స్ జరుగుతున్నాయి. వేరే వేరే డిపార్ట్మెంట్స్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, వేరియస్ అదర్ డిపార్ట్మెంట్స్ కూడా దీన్ని కోఆపరేట్ చేస్తున్నాయి అండ్ ఇంకా కోఆపరేట్ చేస్తారు కూడా. సో దీంట్లో గ్రీన్ కవర్ ని పెంచడం ఒక ఆస్పెక్ట్, ఎగ్జిస్టింగ్ గ్రీన్ కవర్ ని ప్రొటెక్ట్ చేయడం ఇంకో ఆస్పెక్ట్. సో ప్రజలు అట్లీస్ట్ వాళ్ళు వాలంటీర్ గా వచ్చి అటవీ శాఖ నియరెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ నుంచి ఏదో ఒక నర్సరీ నుంచి ఏదో ఒక ముక్క తీసుకొని, వాళ్ళు దాన్ని తీసుకొని వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ ఫారమ్స్ లో వాళ్ళు నాటి దాన్ని వాళ్ళు కాపాడుకున్నా వాళ్ళ ద్వారా కూడా స్టేట్ కి ఇంక్రీజ్ అయ్యే గ్రీన్ కవర్ కి ఒక చాలా మంచి కాంట్రిబ్యూషన్ ఉంటుంది.
1: సార్, కార్యక్రమంలో చివరిగా విద్యార్థులు మరియు యువతకు మీరు ఇవ్వాలనుకునే సందేశం ఏంటి సార్?
0: విద్యార్థులు, యూత్ ఏమైతే ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్ లో అండ్ ఇన్ ఎంటైర్ కంట్రీ, మీరే మన ఫ్యూచర్ కస్టోడియన్స్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్. ఎనర్జీ, క్రియేటివిటీ అండ్ కమిట్మెంట్ వల్ల ఒక మీనింగ్ఫుల్ చేంజ్ ని మనం తీసుకురాగలము ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ లో. కన్సర్న్, డీప్ కన్సర్న్ చూపిస్తే ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ కి, అప్పుడే ఏమైనా ప్రొటెక్ట్ చేసుకోగలము. జస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోన్ ప్రొటెక్ట్ ఏం చేయలేము జనాల సపోర్ట్ లేకుండా. సో జనాల్లో ప్రైమరీ కాంట్రిబ్యూషన్ ప్లే చేసేదే మన యూత్. సో బిగిన్ విత్ సస్టైనబుల్ హ్యాబిట్స్, మీ రెస్పాన్సిబుల్ బిహేవియర్ ని వాళ్ళ డే టు డే లైఫ్ లో అడాప్ట్ చేసుకోవచ్చు. ఈ చిన్న చిన్న కాంట్రిబ్యూషన్ వల్లే ఒక పెద్ద మార్పుని మనం తీసుకురాగలము.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. ఇంతవరకు ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏఎస్ఆర్ జిల్లా చింతూరు డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి శివకుమార్ ఐఎఫ్ఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. సమయం 10:24 దాటి 2 సెకండ్లు కాబోస్తోంది. మరి ఇంకా హరివిధిలో అడిగిన ప్రశ్న ఏమిటంటే గనక పర్యావరణం అనే పదంలో సరౌండింగ్స్ మీనింగ్ వచ్చేట్టుగా పదం ఏది? మరి చూద్దామా ఎవరు పంపించారో.

వైభవి గారు కుటుంబ సభ్యులు ఉప్పలూరు గ్రామం కృష్ణా జిల్లా నుండి మెసేజ్ చేశారు. బందార్ నుండి అరుణ గారు కృష్ణ అమలు బాజీ బుజ్జి మెసేజ్ చేశారు. ఇప్పుడే ట్యూన్ చేశామంటూ పెడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా నరసింహారెడ్డి గారు మాధవరం నుండి, ఎస్ నెక్స్ట్ ఇంకా అక్కరపాక నుండి రమా గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఫణీ సత్యశ్రీ తెనాల నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఎమ్మిగిన నుండి శేఖర్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అగస్త్య గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ సత్యగీత భావన వాసు గారు గుంటూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ ఆదిత్య గారు అంటూ శ్రావణి మెసేజ్ చేశారు, ఆవరణం. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రాధాకృష్ణ గారు మంగళగిరి నుండి మెసేజ్ చేశారు, ఎస్ ఇంగ్లీష్లో మీనింగ్ కాదు పర్యావరణం అనే పదంలో సరౌండింగ్స్కి మీనింగ్ వచ్చేట్టుగా తెలుగు పదం అని చెప్పి అడిగాను. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు, ఎస్. నెక్స్ట్ ఇంకా పాలెంపోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, భాస్కర్ గారు పెడన నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. సిరిగిరి రామప్రసాద్ మార్కాపురం నుండి మెసేజ్ చేస్తున్నారు, పాటలు కొరుకునే కార్యక్రమం అయితే కాదు. నెక్స్ట్ ఇంకా పోలవరం నుండి భాస్కర్ రావు గారు రాణి గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ గుడ్ మార్నింగ్ అండి. ఉపేంద్ర గారు పాలమూరు నుండి మెసేజ్ చేశారు, ఎస్. నెక్స్ట్ ఇంకా నాగార్జున గారు లక్ష్మి గారు వడియంపేట అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి, తిరుపతి నుండి దేవసేన గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ ఆదిత్య అంటూ మెసేజ్ చేస్తున్నారు పోరంగి నుంచి వీర రాఘవమ్మ రేఖ సాయి మోనిక. సాయి శిరీష గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు, ఎస్ ఆవరణం ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. పర్యావరణంలో పరి ప్లస్ ఆవరణం అనే రెండు శబ్దాలు ఉంటాయన్నమాట. ఆవరణం అంటే సరౌండింగ్స్, సో పరి అంటే కప్పి ఉంచడం అనమాట. ఇంకా మూడో ప్రశ్నకి వెళ్ళిపోదామా. మరి భూమి వేడెక్కుతోంది, గ్లోబల్ వార్మింగ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా, మరి అసలు ఈ భూమి వేడెక్కడానికి కారణమైన ప్రధాన వాయువు ఏమిటో తెలుసా? భూమి వేడెక్కడానికి కారణమైన ప్రధాన వాయువు తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు 8662 4111 కి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా, సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం.

0: FM 101.3.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
2: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనం నామ్ హరివిల్లో సమయం చూస్తే కనుక 10:36 దాటి 7 సెకండ్లు కావస్తుంది. అడిగిన ప్రశ్న ఏమిటంటే, భూమి వేడెక్కడానికి కారణమైన ప్రధాన వాయువు ఏది? మన శ్రోతలందరూ మెసేజెస్ పంపించారు, మరి ఆ వాయువును తగ్గించేద్దామా? సరే చూద్దాం ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు ఈ క్వశ్చన్కి. గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఎస్, నెక్స్ట్ ఇంకా మల్లేశ్వరరావు గారు, శాంభవి గారు, కుటుంబ సభ్యులు, ఉప్పలూరు గ్రామం, కృష్ణా జిల్లా నుండి. కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానంద్రావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూర్యబాబు గారు మెసేజ్ చేశారు. ఆల్రెడీ క్వశ్చన్ అయిపోయింది. ప్రగతి అయితే కాదు కదా, పరిసరాలే కదా. సత్యగీత భావన వాసు గుంటూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం గారు ఖైరున్నీసా ఫాతిమా పెదబరిమి నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మీ ప్రశ్నకు సమాధానం అంటూ వేటపాలెం దగ్గర రామానగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాధాకృష్ణ గారు మంగళగిరి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కడప నుండి, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున కేశవనగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. వెంకట్ గారు అల్లపర్రు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆళ్లపర్రు. ఓకే సారీ అండి, ఇంగ్లీష్లో ఉంది కదా, సరిగ్గా ప్రొనౌన్స్ చేయలేకపోయాను. నెక్స్ట్ ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అమలాపురం నుండి ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, ఎస్, గ్రీన్ హౌస్ గ్యాసెస్. నెక్స్ట్ ఇంకా అక్రపాక నుండి రమా గారు, కరెక్ట్ ఆన్సర్. అపరంజీ గారు తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, చెల్లపందేరు రామర్ ఇంకా మోనిషా మధురై నుండి మెసేజ్ చేస్తున్నారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పోలవరం నుండి భాస్కర్ రావు గారు, రాణి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఉత్తేజ్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శ్రావణి మెసేజ్ చేశారు. నో సాంగ్స్ అయితే ప్లే చేయము. దిస్ ఈస్ హరివిల్లు. మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ పంపించడం ఇంకా క్వశ్చన్ ఆన్సర్స్ ప్రోగ్రామ్ అనమాట. సాయి కుమారి గారు రామానగర్ నుండి మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. మొవల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుండి దేవసేన గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుండి, ఎస్, కరెక్ట్ ఆన్సర్. మరి భూమి చాలా వేడెక్కడానికి కారణమైన ప్రధాన వాయువు ఏమిటి అంటే కార్బన్ డయాక్సైడ్. సో ఈ కార్బన్ డయాక్సైడ్ అనేది ప్రతి ఒక్క యాక్టివిటీ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హ్యూమన్ రెస్పిరేషన్, మనం వదిలే గాలి నుంచి వస్తుంది కార్బన్ డయాక్సైడ్. ఇంకా పరిశ్రమలు, తర్వాత వెహికల్స్, వీటి దగ్గర నుంచి వచ్చే ఎగ్జాస్ట్, వీటిలో కూడా కార్బన్ డయాక్సైడ్ చాలానే ఉంటుంది. మరి ఈ కార్బన్ డయాక్సైడ్ అనేది భూమి చుట్టూరా చాలా ఎక్కువైపోవడం కారణంగా భూమి ఏదైతే వేడిని విడుదల చేయాలో అది విడుదల చేయకుండా మళ్ళీ అది మన భూమిపైకే వస్తుందన్నమాట. ఏంటిది అని అంటారా? సో మన భూమి నుంచి ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ మన

నుంచి కానీ ఇంకా పరిశ్రమల నుంచి కానీ విడుదలవుతూ ఉంటుందో అది భూమి చుట్టూరా ఒక లేయర్ లాగా కప్పేస్తూ ఉంటుందన్నమాట. అంటే చెప్పాలంటే క్లౌడ్స్ లాగా కప్పేస్తూ ఉంటుంది. అలాగ కప్పేయడం వల్ల ఎండ వేడి వల్ల ఏదైతే భూమి వేడెక్కుతుందో, ఎండ వెళ్ళిపోయిన తర్వాత అంటే రాత్రిపూట చల్లబడాలి కదా, సో అలా రాత్రిపూట చల్లబడాలి అంటే భూమి నుంచి భూమి ఏదైతే వేడెక్కిందో మార్నింగ్ పూట ఆ వేడంతా కూడా అది ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. సో అలా ఎగ్జిట్ అవ్వాలి అంటే భూమి చల్లబడాలి. సో భూమి నుంచి వేడి అలా పైకి వెళ్తూ వెళ్తూ పైన అంతా కూడా కార్బన్ డైఆక్సైడ్ క్లౌడ్ వల్ల మళ్ళీ ఆ వేడి అంతా కూడా తిరిగి వచ్చేస్తుంది. అందుకనే రాత్రి ఎప్పుడైనా చూసారా మార్నింగ్ పూట వేడి ఉన్నా అదొక రకం, మరి రాత్రి పూట కూడా చాలా మందికి వేడి అనేది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే ఈ గ్లోబల్ వార్మింగ్, కార్బన్ డైఆక్సైడ్ వల్ల. మరి ఈ కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించాలంటే ఏం చేయాలి? అందుకే ఈరోజు పర్యావరణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మొక్క నాటితే కనుక మొత్తం ఎంతమంది ఉన్నారో అన్ని మొక్కలు నాటినట్టే కదా. ఆల్రెడీ అసలు మొక్కలు లేకుండా ప్రాంతాలు అయితే ఉండవు. ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇలా ఒకరోజు ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటడం వల్ల మన భూమి ఎంతో పచ్చదనంగా ప్రతి ఒక్క చెట్టుతో మూసిపోతూ ఉంటుంది. ఇంకా ప్రొడ్యూస్ అయిన ఈ కార్బన్ డైఆక్సైడ్ని అది పీల్చుకుని మనకి మంచి ఆక్సిజన్ అందిస్తాయి చెట్లు. మరి ఇంకా హరివిల్లలో ఇప్పుడు అడగబోయే ప్రశ్న ఏమిటంటే, ఏ పక్షి తన గూడిలో అరలు గదులు అంతస్తులు నిర్మిస్తుంది? ఏ పక్షి తను నిర్మించుకునే గూడులో అరలు గదులు అంతస్తులు నిర్మించుకుంటుంది? తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు 8662488114కి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. 10:52 దాటి 28 సెకండ్లు కావస్తోంది సమయం. హరివిలులో అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఏ పక్షి తన గూడులో అరలు గదులు అంతస్తులు నిర్మిస్తుంది? మరి ఏ పక్షి నిజంగా ఆ గూడుని చూసారా, ఎంత అందంగా ఉంటుందో కదా. ముఖ్యంగా మనిషి తనకి సంబంధించి ఇంటీరియర్ డిజైనింగ్ అని చెప్పి రకరకాలుగా ఫ్లాట్స్ని అంతా కూడా డిజైన్ చేసుకుంటారు కదా, మరి పక్షి కూడా తనకి సంబంధించి అట్లాగా ఇంటీరియర్ని స్పెషల్గా డిజైన్ చేసుకుంటుందంట. మరి ఇంతకీ ఏమిటి ఆ పక్షి చూద్దాం. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు ఈ క్వశ్చన్కి, నరసింహారెడ్డి గారు మాధవరం నుండి మెసేజ్ చేశారు గిజిగాడు అంటూ. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ రాజేష్ గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ గొల్లా శివయ్య గారు లక్ష్మీ గారు మెసేజ్ చేశారు. జాండ్రపేట నుండి సజ్జా లీలారాణి గారు మెసేజ్ చేశారు గిజిగాడు అంటూ మెసేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇంకా సాయిశేష గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ హయతి గారు హస్మిత పటమట విజయవాడ నుండి మెసేజ్ చేశారు వీవర్ బోర్డ్ అంటూ. భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మహమ్మద్ ఇనాయతుల్లా గారు మెసేజ్ చేశారు. ఎస్, నెక్స్ట్ ఇంకా ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి మెసేజ్ చేశారు. మువ్వల కోటేశ్వర గారు పోలవరం నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, అపరంజీ గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా పిఆర్ శేఖర్ గారు చీరాల నుండి మెసేజ్ చేశారు. క్వాకర్ ప్యారెట్, ఓకే. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు. వడ్రంగిపేట గూడు అలాగే ఉంటుందా? అది చెక్కల్ని ఇంకా తర్వాత పెద్ద పెద్ద వుడ్ని తొలగించేస్తుంది అని చెప్పి తెలుసు, మరి దానికి సంబంధించిన గూడు అయితే తెలియదు. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు. ఓకే, చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి మెసేజ్ చేశారు. అక్కరబాక నుండి రమా గారు మెసేజ్ చేశారు గిజిగాడు అంటూ. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఓకే, నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, పోలవరం నుండి భాస్కర్ రావు గారు రాణి గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుండి మెసేజ్ చేస్తున్నారు శోభ గారు. ఎస్, నెక్స్ట్ ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూర్యబాబు గారు మెసేజ్ చేశారు గీతకళ పక్షి. మరి రకరకాల పక్షులు అయితే నాకు కనబడ్డాయి. ఎస్, నిజంగానే ఏంటంటే చాలా రకాల పక్షులు అయితే ఉంటాయి. మరి నిజంగా ఒక గూడు నిర్మాణం అనేది మనం చూస్తే కనుక ఎంతో సర్ప్రైజింగ్గా ఉంటుంది కదా. మరి నాకు తెలిసి పిచ్చుక గూడు కూడా కొన్ని రూమ్స్తో అరలతో ఉంటుందన్నమాట. సో

గాడు అని చెప్పేసి మన శ్రోతలందరూ కూడా చాలా మెసేజెస్ అయితే చూశారు. మరి ఈరోజు హరివిలులో పర్యావరణానికి సంబంధించి ఎన్నో విషయాలు, ఇంకా అలాగే మన ప్రశ్నలు కూడా పర్యావరణం చుట్టూరానే చాలా అయితే అడగడం, ఇంకా తెలియని విషయాలను కూడా ఎన్నో తెలుసుకోవడం అయితే జరిగింది కదా. సో ఇంకా ఈ హరివిలులో క్వశ్చన్స్ అయితే ఇక్కడ కంప్లీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒక సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: Bharti FM 101.3.
1: పది గంటల 59 నిమిషాలు దాటి 55 సెకండ్లు కావస్తోంది సమయం. ఏ

చేశావే మూవీ నుంచి అనంత్ శ్రీరామ్ లిరిక్స్ లో దేవన్ ఏకాంబరం ఇంకా చిన్మయి పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. ఇవి ఈనాటి విశేషాలు సంగతులు. మరిన్ని కబుర్లతో ఇంకా మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో నేను మీతో మళ్ళీ కలుద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. సీఫుడ్ ఎగుమతులపై ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి వర్క్షాప్ లో పాల్గొనేందుకు ఆయన నగరానికి రానున్నారు. ఈ కీలక కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొననున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రతి సీడ్ బాల్కు ఒక చెట్టును సృష్టించగలిగే శక్తి ఉంటుందన్నారు. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ఫ్లై పార్క్లో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. లండన్లోని ప్రసిద్ద లండన్ ఐ తరహాలో కృష్ణానది తీరంలో అమరావతి ఐ నిర్మాణానికి రాష్ట కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, రాష్ట రాజధానిలో ఒక జెయింట్ అబ్జర్వేషన్ వీల్ వంటి ప్రాజెక్టును సీఆర్డీఏ ప్రతిపాదించగా మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిన్న పాత్రికేయులకు ఆయన వెల్లడించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అధికారులు కేంద్ర మంత్రికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆశీర్వాద మండపంలో అమ్మవారి తీర్థ ప్రసాదాలను టీటీడీ అధికారులు కేంద్ర మంత్రికి అందజేశారు. ప్రతి చిన్నారికి జీవితంలో అత్యుత్తమ ఆరంభాన్ని అందించాలనే ఉద్దేశంతో నవచేతన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. చిన్నారుల్లో తొలిదశలో తలెత్తే మానసిక ఎదుగుదల లోపాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోనున్నామని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్ ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సమాచారం అందించినట్లు, మొత్తం 14 ప్రధాన సబ్జెక్టుల్లో సవరించిన నూతన సిలబస్ ను ఈ ఏడాది నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి డైరెక్టర్ సెక్రటరీ పి రంజిత్ బాషా తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 252.58 పాయింట్లు పెరిగి 74612.59 వద్దకు చేరగా, నిఫ్టీ 66.50 పాయింట్లు లాభపడి 23483.05 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ స్వల్పంగా బలపడి 85.72 వద్ద ట్రేడ్ అవుతోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: BFM 101.3.
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
2: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
2: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
2: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్ముడు.
2: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
2: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు

తరిల్లేలా బొట్టిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా ముకుటుముకులాడేలా దూకేలో సరాసరి నాటు నాటు నాటు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా

0: సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
1: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
2: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నా, అలాగే వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫిల్మ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఎందుకు సడన్ గా రవితేజ సాంగ్ మీ అందరికీ వినిపించాను అంటే, మాస్ మహారాజా రవితేజ హీరోగా, భవానీ శంకర్ హీరోయిన్ గా, దర్శకుడు శివ నిర్వాణ చిత్రీకరిస్తున్న మూవీ ఏంటి అంటే మనందరికీ తెలిసిందే అనమాట, ఇరుముడి అనమాట. అసలు పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి కదా మనందరికీ, ఎలా ఉండబోతోంది మూవీ అని చెప్పి. మరి రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ అయితే రిలీజ్ చేశారనమాట. తన కూతురుతో డిజైన్ చేసిన బ్యూటిఫుల్ సన్నివేశాలు అయితే ఈ సినిమాకి హైలైట్ గా కనిపిస్తున్నాయన్నమాట. మరి అసలు ఎలా ఉండబోతోంది, ఏంటి స్టోరీ, ఇవన్నీ తెలియాలి అంటే ఈ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు, అంటే ఆల్మోస్ట్ మనందరం కూడా ఆగస్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే అనమాట. మరి ఇరుముడి మూవీ వచ్చేంత వరకు మనం ఆగస్ట్ వరకు వెయిట్ చేద్దాం. అలాగే ఈ మూవీ కూడా తనకి మంచి హిట్, అంటే ఒక సక్సెస్ అంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి రవితేజ, అయితే ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే తన లిస్ట్ లో యాడ్ అయిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా విష్ చేస్తూ ఇప్పుడైతే మీ అందరి కోసం దరువు మూవీ నుంచి, దాని తర్వాత రవితేజ యాక్ట్ చేసిన ఇంకొక మూవీ అనమాట దేవుడు చేసిన మనుషులు, ఈ టూ మూవీస్ నుంచి టూ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం 2 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

0: BFM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

అమ్మాయిలు అబ్బాయిలు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ నేను చెప్పబోయే అప్డేట్ ఏంటి అంటే, అఖిల్ అక్కినేని హీరోగా, భాగ్యశ్రీ వర్స హీరోయిన్ గా, దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి తెరకెక్కించిన చిత్రం ఏంటి అంటే లెనిన్ అనమాట. ఈ విషయం మనందరికీ తెలిసిందే. మరి ఎప్పుడు రాబోతోంది, అసలు వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతోంది, ఈ స్టోరీ ఏంటి అసలు, అంటే కంటెంట్ అంతా దేని చుట్టూ తిరుగుతుంది, ఇవన్నీ మనకి తెలియాలి అంటే ఈ మంత్ అనమాట, జూన్ అయితే వచ్చేసింది కాబట్టి 26th వరకు వెయిట్ చేస్తే థియేటర్లో హ్యాపీగా మనందరం లెనిన్ మూవీ అయితే చూసేయచ్చు అనమాట. మరి అఖిల్కి మంచి హిట్ ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా విష్ చేస్తూ ఇప్పుడైతే నేను మీ అందరి కోసం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ నుంచి, దాని తర్వాత అఖిల్ మూవీ నుంచి, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.

మనము నామ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే, కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం భారత్ భాగ్య విధాత అన్నమాట. మరి ఈ చిత్రానికి మనోజ్ తపాడియా అయితే దర్శకత్వం వహించారు. మరి ఎప్పుడు రాబోతోంది, థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోతోంది అంటే జూన్ 12 ఈ చిత్రం ప్రేక్షకులందరి ముందుకి రాబోతుంది అన్నమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం కంగనా రనౌత్ యాక్ట్ చేసిన మూవీ అన్నమాట ఏక్ నిరంజన్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. అండ్ ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ చాలా నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. అండ్ ఇవాళ మీకు తెలుసాలో నిజంగానే ఒక సర్ప్రైజ్ స్పెషల్ ప్రోగ్రామ్ అయితే ఉంది. సో ఏం చెప్పబోతాను అని తెలుసుకోవాలి అంటే ఈ సాంగ్ వింటూ స్టేట్ చూంటూ మీకు తెలుసా కోసం వెయిట్ చేస్తూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం వింటూనే ఉండండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సండడే సండడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

विविध भारती एफएम न्यूज हेडलाइंस। विविध भारती एफएम न्यूज हेडलाइंस तो केसुमा। मुख्यमंत्री नारा चंद्रबाबु नायडू इवाला सीफूड एगुमतुलपै एर्पाटु चेसिन जातीय स्थाई वर्कशाप्लो पाल्गोनेंदुकु आयन विशाखपट्नंलो पर्यटिस्तुन्नारु। समुद्र आहार उत्पत्तुल एगुमतुल विस्तरण, विलुव आधारित उत्पत्तुल अभिवृद्धि, अंतर्जातीय प्रमाणालु, अंकुर संस्थलु, एमएसएमईल प्रोत्साहं वंटि अंशालपै ई समावेशंलो चर्चलु जरगनुन्नायि। ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైనది పర్యావరణమన్నారు. పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లాధికారులతో కలిసి సైకిల్ ర్యాలీలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై సమగ్ర బ్లూ ప్రింట్

వెంటనే సిద్దం చేయాలని, దానిపై ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇద్దామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. అభివృద్ది పనులను వెంటనే ఆరంభించి గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. సచివాలయంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ అధికారులు ఇంజనీర్లతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ షెడ్యూల్ను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిన్న సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విడుదల చేశారు. ఈ రోజు టెట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. డీఎస్సీ రాసే అభ్యర్థులతో పాటు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ రాసుకునే అవకాశం కల్పించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి కాలుష్యం లేని వాతావరణాన్ని భవిష్యత్తు తరాలకు అందించడంలో ప్రతి వ్యక్తి భాగస్వామి కావాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు భీమవరంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొని మొక్కలు నాటారు. అధునాతన స్టెల్త్ సామర్థ్యాలు కలిగిన సుఖోయ్ SU-57 యుద్ద విమానాలను భారత్తో కలిసి సంయుక్తంగా అభివృద్ది, ఉత్పత్తి చేయడానికి, అలాగే కీలక సాంకేతికతలను పంచుకోవడానికి రష్యా సుముఖంగా ఉందని ఆ దేశ అధ్యకుడు పుతిన్ వెల్లడించారు. సెయింట్ పీటర్స్బర్గ్ లో అంతర్జాతీయ వార్తా సంస్థల అధినేతలతో మాట్లాడిన సందర్భంగా అధ్యకుడు ఈ ప్రతిపాదన చేశారు. విజయనగరం జిల్లాలో ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని బూత్ స్థాయి అధికారులను కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ది అధికారులతో టెలికాన్ఫరెన్స్ ఆయన ఈ రోజు నిర్వహించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ రోజు రాష్టంలో వానలు పడే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వింటారు.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి సమవాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.

మీకు తెలుసాలో స్పెషల్ అని చెప్పాను కదా. జనరల్ గా మనం మీకు తెలుసాలో నేను వచ్చినప్పుడు డే స్పెషాలిటీ గురించి చెప్తూ ఉంటా, ఆ రోజు ఎందుకు చేసుకోవాలి ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మరి ఈ రోజు నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి గురించి ఇంకొన్ని విషయాలు ఇవాళ మీకు తెలుసాలో, అంటే మనందరం తెలుసుకోవాల్సిన విషయాలు ఆల్రెడీ చెప్పాను, ఇంకొన్ని విషయాలు అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనమాట. మరి అవన్నీ మీకు తెలుసో లేదో తెలియాలి అంటే ఇవాళ మీకు తెలుసా ప్రోగ్రామ్ అయితే మీరందరూ వినేయాల్సిందే. సో అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం బొంబాయి ప్రియుడు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ఇవాళ మీకు తెలుసాలో ఆకాశవాణి గురించి మీరందరూ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టేట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: विविध भारती FM 101.3।
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: చేస్తూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
6: అట్టా చెప్పు మరి.
5: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
7: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
5: మమ్మీ నేను
7: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

నా ఆటోగ్రాఫ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకోబోతున్నాం కదా. మరి ఆకాశవాణి గురించి కొన్ని విషయాలు చెప్తాను అని చెప్పాను కదా. 1930 సంవత్సరంలో స్థాపించబడిన ఇండియన్ స్టేట్ బ్రాండ్ కాస్టింగ్ సర్వీస్ 1936 సంవత్సరంలో అధికారికంగా అంటే అఫీషియల్ గా ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణిగా మారిందన్నమాట. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 80వ దశకంలో టెలివిజన్ వచ్చే వరకు రేడియోనే ప్రధాన జాతీయ సమాచార మాధ్యమంగా

ఉండేదన్నమాట. అంటే ఏది మాట్లాడాలన్నా ఏదైనా వినాలన్నా కూడా, సో అప్పుడు ఇంకా టెలివిజన్స్ ఇవేమీ లేవు కాబట్టి రేడియో అంటేనే చాలా అద్భుతంగా ఉండేదన్నమాట. అలాగే ఆల్ ఇండియా రేడియో ప్రపంచంలోని అతి పెద్ద ప్రసార సంస్థలలో ఒకటి అన్నమాట. దీనికి 23 భాషలు, 179 మాండలికాలలో, 470 స్టేషన్లు ఉన్నాయన్నమాట. అంటే ఆల్మోస్ట్ 99% జనాభాకి ప్రసారాలన్నిటి కూడా అందిస్తుందన్నమాట. అంటే ఆల్మోస్ట్ దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా రేడియో అయితే వినగలరన్నమాట. అలాగే ఆకాశవాణి 1947 ఆగస్టులో తన మొదటి మహిళా ఉద్యోగిని నియమించుకుందన్నమాట. సయీదా బానోసు అనే మహిళా న్యూస్ రీడర్ ఉర్దూలో వార్తలు చదివేవారన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం ఆకాశవాణి గురించి చాలా విషయాలైతే, మరికొన్ని క్షణాల్లో మీ అందరి కోసం తెలుగులో వార్తలైతే వచ్చేస్తాయన్నమాట. అవి వినండి, దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రాంలో. ఇంకా మాట్లాడుకుందాం ఆకాశవాణి గురించి. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్ లోని సూరత్ లో పర్యటిస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లను మార్పు లేకుండా యథాతథంగా కొనసాగించింది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈవేళ కేరళ కర్ణాటక రాష్టాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: రోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో 1800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. మొదట హజీరా సందర్శించి అక్కడ కొనసాగుతున్న పారిశ్రామిక మౌలిక వసతుల ప్రాజెక్టులను సమీక్షిస్తారు. ఆ పైన మధ్యాహ్నం భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం ప్రధానమంత్రి డమన్ సందర్శిస్తారు. డమన్లో సుమారు 2970 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రాంతీయ మౌలిక సదుపాయాలకు భారీ ఉతాన్నిస్తూ 8 వరుసల వడోదరా ముంబై ఎక్స్ప్రెస్ వేలోని కీలక ప్యాకేజీలను ప్రధానమంత్రి ఈరోజు జాతికి అంకితం చేస్తారు. ఇది గుజరాత్, మహారాష్టల మధ్య రవాణా అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. గిరిజన ప్రాంతాలకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా 56 నెంబర్ జాతీయ రహదారిలోని కీలక విభాగాలను 4 వరుసల రహదారిగా మార్చే పనులకు కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లినప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్ లో నిన్న ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ, ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలాగా ప్రోత్సహించేందుకు, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు.
1: భారత సర్కార్ కి ఆయుష్ మంత్రాలయ నే యోగా 365 అభియాన్ శురూ కియా హై. మే ఇస్ వరల్డ్ యోగాసనా ఛాంపియన్షిప్ మే భాగ్ లేనే వాలే సభీ ఖిలాడియో సే భీ ఆగ్రహ కరుంగా, జబ్ ఆప్ అప్నే అప్నే దేశో మే లౌటే తో యోగ కే ఇస్ సందేశ్ కో భీ అప్నే సాథ్ లేకర్ జాయే. ఆప్ సభీ అప్నే అప్నే దేశో మే యోగా 365 కే అంబాసిడర్స్ బన్ సక్తే హై. ఆప్కా అనుభవ్ ఔర్ యోగ కే ప్రతి ఆప్కా విశ్వాస్ పూరే విశ్వ కో ఇస్ సందేశ్ సే జోడ్ సక్తా హై.
0: అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ప్రధానమంత్రి మాట్లాడారు. ఈ పోటీలో 60కి పైగా దేశాల నుంచి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. జూన్ 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతున్నాయి. భారత రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ ద్రవ్య విధాన సమీక్షలోను కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. ఈ రోజు ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా రెపో రేట్ను 5.25% కొనసాగించాలని నిర్ణయించిందని, అదే సమయంలో తటస్థ విధాన వైఖరిని అవలంబిస్తోందని తెలియజేశారు.
2: हमने बदलती दीर्घ आर्थिक और वित्तीय परिस्थितियों तथा भविष्य के अनुमानों की विस्तार से समीक्षा की है. इसके बाद समिति ने सर्वसम्मति से एलएएफ के अंतर्गत नीतिगत रेपो दर को 5.25% पर ही बनाए रखने का निर्णय लिया है.
0: స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ 5% ఉండగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంక్ రేటు 5.5% కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ తన స్థూల జాతీయోత్పత్తి వృద్ధి అంచనాను అంతకుముందు అంచనా వేసిన 6.9% నుంచి 6.6% తగ్గించింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రపంచ సప్లై చైన్ అంతరాయాలు, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో అస్థిరమైన వాతావరణం సంబంధిత ఆటంకాలను వృద్ధికి ఉన్న ప్రధానమైన ప్రతికూల అంశాలుగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పేర్కొన్నారు. తన ద్రవ్యోల్బణ అంచనాను కేంద్ర బ్యాంక్ 4.6% నుంచి 5.1% పెంచింది. ద్రవ్యోల్బణం నిర్దేశిత పరిమితుల్లోనే ఉంటుందని అంచనా వేసినప్పటికీ, పెరుగుతున్న ఇంధనం ధరలు, అధిక ఉత్పత్తి ఖర్చులు రాబోయే నెలల్లో ధరలపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. విదేశీ క్యాపిటల్ను ఆకర్షించేందుకు ఆర్బీఐ 15, 30, 40 సంవత్సరాల కాల పరిమితితో ప్రభుత్వ సెక్యూరిటీలు జారీ చేయనున్నట్లు కూడా ప్రకటించింది. అలాగే ఈక్విటీ మార్కెట్లలో ప్రవాస భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇతర అర్హత కలిగిన విదేశీ పెట్టుబడిదారులకు ఆర్బీఐ పెట్టుబడి అవకాశాలను మరింతగా మెరుగుపరిచింది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందేశం ఇస్తూ, ఏక్ పేడ్ మాకే నామ్ వంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం దాదాపు 110,000 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని పెంచడంలో గణనీయమైన తోడ్పాటందించాయని చెప్పారు. ఈరోజు పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణపై మక్కువ చూపే వారందరినీ ఆయన అభినందించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే స్థిరమైన

0: వృద్ధిని పెంపొందించాలనే నిబద్ధతను పునరుద్ఘటించేందుకు ఈరోజు ఉపయోగపడుతుందన్నారు. గత దశాబ్ద కాలంలో హరిత పరిధిని విస్తరించడానికి, అనేక జంతు జాతుల జనాభాను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల గురించి ప్రధానమంత్రి వరుస సోషల్ మీడియా పోస్టులో వివరించారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే సూత్రంతో నడుస్తూ మిషన్ లైఫ్ స్ఫూర్తితో భారత్ మరింత పరిశుభ్రమైన, పచ్చని, స్థిరమైన భూగ్రహం కోసం కృషిని కొనసాగిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సామూహిక ప్రయత్నాలు, పటిష్టమైన విధానాలు, సైన్స్ ఆవిష్కరణలపై నమ్మకం పర్యావరణాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయో దేశ ప్రజలు ఇప్పటికే నిరూపించారని మోదీ పేర్కొన్నారు. ప్రత్యేక జంతుజాతుల పునరుద్దరణలో సాధించిన విశేషమైన పురోగతిని వివరిస్తూ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, మంచు చిరుతలు, ఎలుగుబంట్లు, చిరుత పుల్ల పరిరక్షణ ప్రయత్నాలు, స్థిరమైన నిబద్దత వన్యప్రాణులను, పర్యావరణ వ్యవస్థలను పునరుద్దరించడానికి సహాయపడ్డాయని మోదీ చెప్పారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన జీవనం, జీవ వైవిధ్య రక్షణ పట్ల తమ నిబద్దతను మరింతగా బలోపేతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రకృతితో మమేకమై జీవించడాన్ని భారత నాగరికత, సంస్కృతి ఎప్పటి నుంచో తమ పౌరులకు నేర్పుతున్నాయని ఆయన అన్నారు. తమిళ సాహిత్యంలో తిరుక్కురళ్లో ఒక సందేశాన్ని ఉపరాష్టపతి సందర్భంగా ఉటంకించారు. స్థిరత్వం అన్ని రకాల జీవుల పట్ల కరుణ కలిగి ఉండడం ప్రాథమిక విధి అని ఇది మన గుర్తు చేస్తోందని అన్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణంలో మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 12 ఏళ్లలో వన్యప్రాణుల పరిరక్షణలో భారత్ గొప్ప పురోగతిని సాధించిందన్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట అధ్యకుడు కె అన్నామలై పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సమర్పించిన రాజీనామాను ఆ పార్టీ జాతీయ అధ్యకుడు నితిన్ నవీన్ ఆమోదించారు. అన్నామలై ఇటీవల తన రాజీనామా లేఖను బీజేపీ అధ్యకుడికి సమర్పించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట ప్రగతి కోసం యోగి ఆదిత్యనాథ్ చేసిన కృషి ఎంతో గమనార్హమైందన్నారు. ముఖ్యమంత్రి ఎల్లప్పుడూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, సర్వతోముఖాభివృద్దిపైనే దృష్టి పెట్టారని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన రాష్టపతి భవన్లో జరగనున్న 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు బహుకరిస్తారు. గత నెలలో జరిగిన మొదటి ప్రధానోత్సవంలో రాష్టపతి 66 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు అందజేశారు. ఈ ఏడాది 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డుల ప్రదానానికి రాష్టపతి అంతకుముందు ఆమోదం తెలియజేశారు. ఇరాన్తో చర్చలు జరపడంలో అమెరికా ఇంకా నిమగ్నమై ఉందని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా శాశ్వతంగా నిరోధించేలాగా ఏ ఒప్పందమైనా ఉండాలని ఆయన నొక్కి చెప్పారు. అణు విస్తరణ నిరోధమే తమ ప్రభుత్వ విధానం ప్రధాన లక్ష్యమని ట్రంప్ వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. భవిష్యత్తులో జరిగే ఏ ఒప్పందం ప్రకారం కూడా ఇరాన్ అణు ఆయుధాన్ని పొందేలాగా వీలు లేకుండా చూస్తామని ఆయన స్పష్టం చేశారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటాయి. రాబోయే 7 రోజుల్లో కేరళ, కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మాహే, పుదుచ్చేరి, కరైకల్లో కూడా ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు ప్రకటించిన ద్రవ్య విధానంలో కీలక వడ్డీ రేట్లలో మార్పు లేకుండా యథాతథంగా కొనసాగిస్తోంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మనం ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ఆకాశవాణి గురించి. ఇంకా మీరందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే గనక 1947వ సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అనమాట,

ఏఆర్ నెట్వర్క్ లో కేవలం 6 స్టేషన్లు మాత్రమే ఉండేవన్నమాట. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, లక్నో, ఇంకా తిరుచిరాపల్లి అన్నమాట. సో ఇక్కడ మాత్రమే 6 స్టేషన్లు మాత్రమే ఉండేవన్నమాట. భారతదేశపు ప్రభుత్వ ప్రసార భారతి యొక్క రేడియో విభాగమైన ఆల్ ఇండియా రేడియో నినాదం బహుజన హితాయ, బహుజన సుఖాయ అన్నమాట. మరి తన నినాదానికి తగ్గట్టే ఆల్ ఇండియా రేడియో స్థాపించబడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శ్రోతలకి వినోదాన్ని అందించడానికి, విజ్ఞానవంతుల్ని చేయడానికి నిరంతరం సేవలైతే అందిస్తూనే ఉందన్నమాట. అలాగే లెహ్ వంటి పర్వత ప్రాంతాల్లోని ప్రజలకి ఆల్ ఇండియా రేడియో ఒక మంచి మిత్రుడనే చెప్పాలి. ఎందుకు ఏంటి అవన్నీ కూడా మాట్లాడుకుందాం ఇవాళ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ సాంగ్ అండ్ ఎవర్ గ్రీన్ బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ ఈశ్వర్ అన్నమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనము మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ఆకాశవాణి గురించి. మరి ఇంకా మీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇందాకే చెప్పా కదా, లెహ్ వంటి పర్వత ప్రాంతాల్లోని ప్రజలకి కూడా ఆల్ ఇండియా రేడియో ఒక మంచి మిత్రుడనే చెప్పాలన్నమాట. ఎందుకంటే అక్కడ ఇంటర్నెట్ ఇలాంటివన్నీ కూడా కనెక్టివిటీ చాలా తక్కువగా ఉన్న ప్రాంతంలో విద్య అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా వార్తలు వినోద కార్యక్రమాలు ఇప్పటికీ కూడా అందిస్తూ లెహ్ ప్రాంత ప్రజలకి బయట ప్రపంచానికి దగ్గరగా ఉంచడంలో ఏఆర్ కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. అలాగే ప్రజలచే రాష్ట్ర కవిగా కీర్తించబడిన మైథిలి శరణ్ గుప్తా తన మాటల్లో ఇలా అన్నారనమాట. ఇంతకీ ఏమన్నారు అంటే గనక, మానస్ భవన్ మే ఆరిజన్ జిస్కి ఉతారే ఆర్తి, భగవాన్ భరతవర్షమే గుంజే హమారీ భారతి. అంటే మనసు అనే దేవాలయంలో ప్రజలు ప్రభువుని ఆరాధిస్తారు, భారతదేశంలో మన భాష ప్రతిధ్వనిస్తుంది అని అర్థం అన్నమాట. ఆయన తన భారత్ భారతి అనే ఇతిహాస కావ్యం నుంచి ఈ పంక్తులను తీసుకున్నారన్నమాట. బహుశా ఆ పంక్తుల నుంచే స్ఫూర్తి పొందిన పండిట్ నరేంద్ర శర్మ ఆ ఛానల్కి వివిధ భారతి అనే పేరు పెట్టాలి అని చెప్పి సూచించారన్నమాట. దశాబ్దాలుగా భారతదేశ జాతీయ ప్రసార సంస్థ అయిన ఆల్ ఇండియా రేడియో భారతదేశపు స్వరంగా నిలుస్తుందన్నమాట. ఆనాటి జవహర్లాల్ నెహ్రూ గారి చిరస్మరణీయమైన ట్రస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం నుంచి ఈనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం మన్ కీ బాత్ వరకు ఎన్నో కార్యక్రమాలు ఏఆర్ ప్రధాన వనరుగా ఉందన్నమాట. ఇవన్నీ కూడా మీ అందరికీ అందించడంలో ఇంకా అంటే ఇప్పటి వరకు ఒకలాగా ఇంతమందిని అలరిస్తూ, మరి ఇప్పటి నుంచి ఇంకా ఫ్యూచర్లో కూడా మరెన్నో వినోద కార్యక్రమాలని మీ అందరికీ కూడా అందిస్తూ, మీ సంతోషంలో బాధలో మీకు తోడుగా ఉంటూ, మీ మనసుకి ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది మీ అందరి ఆకాశవాణి అన్నమాట. మరి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి గురించి అంటే ఈ విషయాలన్నీ కూడా మీ అందరితో పంచుకున్నందుకు నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇవాళ మీకు తెలుసా కూడా మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్ లో ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్తో అనమాట. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. ఇప్పుడైతే మీ అందరి కోసం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

Bharti FM 101.3. తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా, అమరగాథగా, సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో సైకిల్పై ప్రయాణించారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో నెట్ జీరో మరియు హెల్తీ క్యాంపస్ కార్యక్రమం ప్రారంభించిన అనంతరం అక్కడ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖలో సైక్లింగ్ వాకింగ్ కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై విశాఖపట్నంలోని నోవోటల్ వేదికగా 2 రోజుల జాతీయ వర్క్షాప్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ జాతీయ వర్క్షాప్ను కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, రామ్మోహన్ నాయుడులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. బాలల అభివృద్దిలో ఆలస్యాలను ముందుగానే గుర్తించి సకాలంలో జోక్యం చేసుకునేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య శాఖలు సమన్వయంతో నవచేతన అనే మొబైల్ ఆధారిత అభివృద్ది స్క్రీనింగ్ సాధనాన్ని

రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. నిన్న ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా నంద్యాల జిల్లాలో అటవీశాఖ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల సవరణ జాబితా తయారీలో బూత్ లెవెల్ అధికారులు చురుకుగా శ్రద్దగా పనిచేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై రేపల్లె పురపాలక సంఘ కార్యాలయంలో కలెక్టర్ బూత్ స్థాయి అధికారులతో ఈ రోజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు నిర్వహించే పనితీరును ఆయన పరిశీలించారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తిరుపతి జంతు ప్రదర్శనశాల క్యూరేటర్ అనురాగ్ మీనా అన్నారు. ఆసియాలోనే అతిపెద్దదైన తిరుపతిలోని జంతు ప్రదర్శనశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జూ పార్కులో 1000కి పైగా మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్ ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సమాచారం అందించినట్లు, మొత్తం 14 ప్రధాన సబ్జెక్టుల్లో సవరించిన నూతన సిలబస్ ను ఈ ఏడాది నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి డైరెక్టర్ సెక్రటరీ పి రంజిత్ బాష తెలిపారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ రోజు రాష్టంలో వానలు పడే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవచ్చని పేర్కొంది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ ఎలైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

వివి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 1 గంట 8 నిమిషాలు దాటి 24 సెకండ్లు అయితే అయిపోయిందనమాట. ఇందాక మీరు విన్న సాంగ్ ఏంటి అంటే ఫ్రమ్ ద మూవీ జెర్సీ అనమాట. మరి జెర్సీ నుంచి సూపర్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాల్టి దీరా ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాల్టి దీరాలో మనం మాట్లాడుకోబోతున్న ధీర ఎవరు అంటే కనుక, ఎవరు అంటే మీరా షెనాయ్ అంట. సో మీరా షెనాయ్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, అసలు మీ అందరితో పంచుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే కనుక, మీరా షెనాయ్ తన జీవితాన్ని అంటే ఆల్మోస్ట్ తన జీవితంలో ఎక్కువ భాగం నిరుపేద వికలాంగ యువతకి శిక్షణ ఇవ్వడానికి అంకితం చేశారట. సో ఇలాంటివన్నీ విన్నప్పుడు నిజంగా వాళ్ళకి వాళ్ళ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి అనిపిస్తుంది కదా. మరి అలాగే అసలు ఆలోచన రావడం అనేది చాలా గ్రేట్. అలాగే యూత్ ఫర్ జాబ్స్ అనే ఒక సంస్థని స్థాపించి నిరుపేద యువతకి శిక్షణ ఇచ్చి, ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టు వికలాంగ యువతకి శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగాలు కల్పించడమే ఆమె జయంగా చూస్ చేసుకున్నారనమాట. మరి ఏదైనా ఒక జయం, అది కూడా నలుగురికి ఉపయోగపడే జయం గురించి ఇలా పనిచేస్తూ, అలాగే వాళ్ళ జీవితంలో కొంత భాగాన్ని వాళ్ళ కోసం కేటాయిస్తూ, సో ఎదుటి వాళ్ళ సక్సెస్కి కారణమైన వాళ్ళ గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. మరి మీరా షెనాయ్ గురించి ఇంకా కొన్ని విషయాలు ఇవాళ తీరాలో ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ యశోద అనమాట. వింటూ స్టేట్యూన్ టూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనము మీరా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా మీరా శనాయ్ గురించి. మరి ఇందాకే చెప్పాను తన జీవితాన్ని నిరుపేద వికలాంగ యువతనికి శిక్షణ ఇవ్వడానికి అంకితం చేశారు అని చెప్పాను. అలాగే ఒక సంస్థ ద్వారా చాలా మందికి ఉద్యోగాలు కల్పించారు అని చెప్పాను. అలాగే వికలాంగుల పట్ల అవగాహన కల్పించడానికి వారికి చేయూత ఇవ్వడానికి మీరా అనేక కంపెనీలు బోర్డులతో కూడా కలిసి పనిచేస్తున్నారన్నమాట మెంబర్గా. అలాగే తన సంస్థ ద్వారా మీరా ఇప్పటి వరకు 23,000 మంది దివ్యాంగులకి విజయవంతంగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారన్నమాట. మీరా శనాయ్ తన కృషికి గాను దేశంలోని అంతర్జాతీయంగా అనేక పురస్కారాలని గెలుచుకున్నారు. అంటే జాతీయంగా అలాగే అంతర్జాతీయంగా ఇప్పటి వరకు ఆవిడ చేసిన అన్ని మంచి పనులకి కూడా అనేక పురస్కారాలని గెలుచుకున్నారన్నమాట. స్వయంగా రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ పురస్కారాన్ని కూడా అందుకున్నారన్నమాట. మరి నిజంగానే ఎటువంటి లాభాపేక్ష లేకుండా మంచి పని చేయాలి అనుకుంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా మనకి దక్కాల్సిన టైంలో గుర్తింపు అనేది ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. మరి మీరా శనాయ్ గురించి మీతో పంచుకున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం 8 వసంతాలు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 1 గంట 20 నిమిషాలకి ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి తెలుగులో, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం ధీరాలో కలుసుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్తో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర,
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలను ప్రారంభించిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి. ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. విత్తన బంతుల ద్వారా విస్తృతంగా మొక్కల పెంపకానికి చర్యలు చేపడుతున్నామన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు. వార్తల వివరాలు. విశాఖపట్నంలో 2 రోజుల జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాల ఈరోజు ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, చిరాగ్ పాస్వాన్, కింజారపు రామ్మోహన్ నాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యశాలలో రొయ్యలు

0: సాగు, ఆక్వాకల్చర్ రంగ అభివృద్ది, పరిశోధనలు, అభివృద్ది కార్యక్రమాలపై చర్చలు జరుగుతున్నాయి. అలాగే మార్కెట్ విస్తరణ, ఉత్పత్తి వ్యయాల తగ్గింపు, విద్యుత్ ఖర్చులు, నైపుణ్యాభివృద్ది వంటి అంశాలపై వివిధ రాష్ట్రాల ప్రతినిధుల నుంచి సూచనలు స్వీకరిస్తున్నారు. అనంతరం సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విస్తరణ, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ది, అంతర్జాతీయ ప్రమాణాలు, అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం తదితర అంశాలపై చర్చలు జరుగుతాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుమలలో నిర్వహించిన ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు దోహదపడుతుందని అన్నారు. తిరుమలలో తల్లి పేరిట మొక్కను నాటడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేస్తూ,
1: Prime Minister Narendra Modi has encouraged us to plant one tree in the name of our mother, Ek Ped Maa Ke Naam. It is truly a divine blessing for me that I could plant a tree in my mother name in the Tirumala Balaji Hills, and I am indeed sure that across the country the awareness of environment, awareness of importance of greenery.
0: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశ్వవిద్యాలయానికి అవసరమైన విద్యుత్తును 100% క్యాంపస్లోనే ఉత్పత్తి చేసుకునేలా చర్యలు చేపట్టామని సూచించారు. వ్యర్థాల నిర్వహణ, బయోగ్యాస్ ఉత్పత్తి, మురుగునీటి శుద్ది, నీటి పునర్వినియోగం వంటి చర్యలను అమలు చేసి నెట్ జీరో క్యాంపస్గా తీర్చిదిద్దామని సూచించారు. మొక్కలు నాటిన అనంతరం జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలలో పాల్గొనేందుకు సైకిల్పై వెళ్లారు. విత్తన బంతుల ద్వారా మొక్కలను సులభంగా నాటవచ్చునని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మూలపాడులోని బటర్ఫ్లై పార్కులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులతో కలిసి విత్తన బంతులను తయారు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ నెల 15వ తేదీ నాటికి రాష్ట వ్యాప్తంగా 2.5 కోట్ల విత్తన బంతులు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అడవులు, కొండ ప్రాంతాలు, నదీ తీరాల్లో వీటిని చల్లుతామని ఉప ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
2: ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం. ఈ రోజును మొదలుకొని జూన్ 15 వరకు 10 రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఈ సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. ఎర్ర బంకమట్టికి కంపోస్ట్ జోడించి పూర్తి సేంద్రియ పద్ధతిలో, ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసి ఈ సీడ్ బాల్స్ ని ఈ వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చల్లించేందుకు ఏర్పాట్లు చేశాం.
0: అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రైట్ టు సైట్ సొసైటీ పాలక మండలి సమావేశంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న పాల్గొన్నారు. పారామెడికల్, ఆప్థాల్మిక్ అసిస్టెంట్ కోర్సుల నిర్వహణ, రిజిస్ట్రేషన్ అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పారామెడికల్, ఆప్థాల్మిక్ సిబ్బంది ఖాళీలను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. అలాగే జాతీయ అంధత్వ నియంత్రణ, దృష్టిలోపాల నివారణ కార్యక్రమాల అమలు పురోగతిని మంత్రి సమీక్షించారు. ప్రజలకు మరింత మెరుగైన నేత్ర వైద్య సేవలు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టంలో పలు జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు, మొక్కలు నాటడం, సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. కృష్ణా జిల్లా మంగినిపూడి బీచ్లో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్, స్వచ్ఛ మంగినిపూడి కార్యక్రమం నిర్వహించారు. అనంతపురంలో నిర్వహించిన పర్యావరణ అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కలెక్టర్ సూచించారు. విజయవాడలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పాల్గొని సైకిళ్లు, విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, సామాజిక బాధ్యతని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం

0: సందర్భంగా శ్రీకాకుళం నగరంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో కేంద్ర మంత్రి ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన గాలి నాణ్యత పర్యవేక్షణ డిజిటల్ బోర్డును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాలుష్యరహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పునర్వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి సహకరించాలని తెలియజేస్తూ,
1: పర్యావరణాన్ని భవిష్యత్ తరాలకి కూడా మనం ఇదే రకంగా అందించాలి, ఇంకా మెరుగుపరచాలి, దాన్ని కాపాడుకోవాలి, చెట్లు నాటే కార్యక్రమం కూడా విస్తృతంగా చేయాలని ప్రధానమంత్రి గారు కూడా ఒక పిలుపునిచ్చారు. ముఖ్యంగా 15,000 చెట్లు ఈ రోజు నాటాలనే ఆలోచనతో జిల్లా యంత్రాంగం గానీ అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గానీ కలెక్టరేట్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మన స్కూల్స్ ని నెట్ జీరో చేయాలని ఈ రోజు మన జిల్లాలో సుమారు 59 స్కూల్స్ ని మనం ఎంచుకొని అక్కడ సోలార్ పెట్టించడం, మొక్కలు నాటించడం, అలాగే పిల్లల్ని కూడా మోటివేట్ చేసి కార్యక్రమం వైపు ముందుకు అడుగులు వేసే విధంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
0: రానున్న గోదావరి పుష్కరాలను మహాకుంభమేళా తరహాలో వైభవంగా నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పుష్కరాల ఏర్పాటుపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని 6 జిల్లాల్లో పుష్కర ఘాట్లు అభివృద్ది, ఆలయాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేయాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వసతి, రవాణా వంటి సౌకర్యాలను ముందస్తుగా సిద్దం చేయాలని ఆదేశించారు. 2 తెలుగు రాష్ట్రాల సమన్వయంతో గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎన్నికల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అవగాహన శిక్షణ కార్యక్రమం నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు, బూత్ స్థాయి ఏజెంట్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల జాబితాల సవరణ ప్రక్రియలో పార్టీ కార్యకర్తలు చురుగ్గా పాల్గొని ఓటర్ల వివరాలను పరిశీలించాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఎన్నికల ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరించడం అవసరమని అన్నారు. ఆకాశవాణి 90వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడలో ఆకాశవాణి వాకథాన్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఆకాశవాణి కార్యాలయ ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎస్ సోమేశ్వరరావు మాట్లాడుతూ, ఆకాశవాణి ప్రజా ప్రసార సేవల 90 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖపట్నంలో జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలను ప్రారంభించిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, విత్తన బంతుల ద్వారా విస్తృతంగా మొక్కలు పెంచడానికి చర్యలు చేపడుతున్నామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: Bharati FM 101.3.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

సవారి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం బీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకోబోతున్నాం అనమాట ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్. ఇంతకీ ఆ టాపిక్ ఏంటి అంటే, చాలా మంది మనలో ఇంటి బాధ్యతల వల్ల కెరీర్ ని మనకంటూ ఏర్పరచుకోలేకపోతూ ఉంటారనమాట. అంటే ఏదో చేయాలి అనుకుంటారు కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అవుతూ ఉండరు కదా. మళ్ళీ ఇప్పుడు ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తే అంటే బాగుంటుంది కదా, సో బేసిక్స్ మనకి కొన్ని అవసరాలు ఉంటాయి, మనకంటూ కొన్ని ఖర్చులు ఉంటాయి, సో వాటి కోసమైనా వస్తాయి కదా అని చెప్పి ఇలా ఆలోచిస్తూ ఉంటారనమాట. అంటే మనం మాట్లాడుకుంటోంది జాబ్ అంటే చదువు అయిపోయిన తర్వాత జాబ్ చేసి వాళ్ళ గురించి కాదు, ఇంటి బాధ్యతల వల్ల చదువు మాత్రం కంప్లీట్ చేసుకొని దాని తర్వాత ఖాళీగా ఉండి మళ్ళీ ఇప్పుడు ఏదైనా దొరికితే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు కదా. సో వ్యక్తిగతంగా బాధ్యతలతో పాటు ఉద్యోగ బాధ్యతలు కూడా జీవితాన్ని సమన్వయం చేయడం నేర్పుతాయి అంటున్నారు కెరీర్ నిపుణులు అనమాట. మరి వాళ్ళు మనకి ఎలాంటి సలహాలు ఇస్తున్నారు అనేది ఇవాల్టి దీరాలో తెలుసుకుందాం. అంటే చాలా మందికి కొన్ని కారణాల వల్ల బాధ్యతల వల్ల చదువు కంప్లీట్ అయిపోయి దాని తర్వాత ఖాళీగా ఉండి ఓకే ఇప్పుడు కొంచెం మనం బానే ఉన్నాం కదా, సో ఏదైనా చేస్తే బాగుంటుంది కదా అనుకుంటూ ఉంటారు, ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. మరి వాళ్ళ కోసం కెరీర్ నిపుణులు ఏం చెప్తున్నారు అనేది టాపిక్ అన్నమాట. సో అప్పుడే ఎలా చెప్పేస్తాను, దీరా ప్రోగ్రామ్ లో చెప్పడానికి ఈ టాపిక్ నేను తీసుకొచ్చాను కాబట్టి ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తా.

ఇప్పుడు మాత్రం మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ సూపర్ మర్చి అనమాట. మరి సూపర్ మర్చి ఈ ఫిలిం నుంచి సూపర్ సాంగ్ అయితే వినేసేయండి. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనము నోమ్ దీరా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, చాలా మంది కెరీర్ పట్ల అంటే ఇంటి బాధ్యతల వల్ల కెరీర్ ని మంచిగా ఏర్పరచుకోకుండా మళ్ళీ అంటే కొంచెం గ్యాప్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదైనా చేసేద్దాం అనుకున్న వాళ్ళ కోసం కెరీర్ నిపుణులు ఏం చెప్తున్నారు అనే దాని గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. కస్టమర్ సర్వీస్ అనమాట, అంటే చాలా మంది మాట్లాడటం అంటే ఇష్టం అనమాట చాలా మందికి మనలో. కొంతమంది అయితే కొత్త పాత లేకుండా అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉంటుంది. ఒకవేళ అలాంటి మనస్తత్వం మీకు కూడా ఉంటే కనుక ప్రతి సంస్థ కూడా అంటే ఖచ్చితంగా కస్టమర్ సర్వీస్ అనేది ఉంటుందన్నమాట ప్రతి సంస్థకి.

సో ఈ విభాగం తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ఇందులోకి అడుగు పెట్టగలిగితే నియమిత సమయం ప్రకారం పనిచేసుకోవచ్చు అనమాట. ఇంకా చాలా ఉన్నాయి రియల్ ఎస్టేట్ ఆఫీసర్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, చాలా ఉన్నాయి. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళని మాట్లాడటం, సో మీ మాటలతో కన్విన్స్ చేసేలాగా మాట్లాడగలగడం, సో ఇలాంటి టాలెంట్ ఉంటే కనుక సో ఇది మీరు చూస్ చేసుకోవచ్చు గ్యాప్ వచ్చినప్పుడు. మరికొన్ని సంస్థలకి ఇంట్లో నుండి కూడా ఈ ఉద్యోగం చేయగలిగే అవకాశం ఉంటుందన్నమాట. అంటే టెలికాలింగ్ చేయడం, ప్రమోషన్స్ చేయడం, సో ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే సేల్స్ కన్సల్టెంట్ అనమాట, అంటే కమ్యూనికేషన్ లో నైపుణ్యం ఉంటే ఇందులో అడుగు పెట్టచ్చు అనమాట. అలాగే మన సామర్థ్యాన్ని కూడా నిరూపించుకోవచ్చు. అంటే అంటే చాలా మందికి ఇప్పుడు హోమ్ ట్యూటర్స్ అనమాట, అంటే ఎలా అంటే చాలా మందికి కొంచెం గ్యాప్ వచ్చేస్తుంది కదా, సో వాళ్ళ దగ్గర అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉందనుకోండి, మీకు అందులో చాలా నిపుణత అంటే దాని గురించి అవగాహన ఉంటే మీరు వాళ్ళకి చెప్పగలిగేంత సామర్థ్యం ఉంటే చాలన్నమాట అర్థమయ్యేలాగా. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఈ హోమ్ ట్యూటర్స్ నియామకాలు అయితే జరుగుతున్నాయి అనమాట. సో టెలికాలర్స్గా పనిచేయొచ్చు. కొన్ని సంస్థలు ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తున్నాయి, ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత ఆన్లైన్ క్లాసెస్ అనమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంది ఆన్లైన్ తరగతులకి అలవాటు పడిపోయారనమాట. సో ఏదైనా సరే సంగీతం దగ్గర నుంచి అన్నీ కూడా హిందీ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, డైరెక్ట్గా కాంటాక్ట్ చేయకుండా ఆన్లైన్లో మ్యూజిక్ కూడా నేర్పిస్తున్నారు అంటే చాలా. సో ఇలాంటి క్లాసెస్ అన్ని మనకి తెలుసు కాబట్టి ఒకవేళ మీకు ఏదైనా సబ్జెక్ట్ ఉంటే ఆన్లైన్లో క్లాసెస్ ఎక్కడ చెప్పాలి, ఎవరికి అవసరం, ఇవన్నీ మీరు తెలుసుకొని ఆన్లైన్లో క్లాసెస్ కూడా చెప్పచ్చు అనమాట. మీ ఇష్టం, చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరికైనా సరే మీరు నేర్పించవచ్చు అనమాట. అలాగే ఇంకా ఏంటి అంటే కనుక కంటెంట్ రైటర్ అనమాట. చాలా మంది పుస్తక పురుగులు ఉంటారు, వాళ్ళకి పుస్తకాలంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఈ కాలంలో కూడా అలాంటి వాళ్ళలో మీరు కూడా ఉంటే కనుక, అంటే సోషల్ మీడియా అరచేతుల్లోనే మనకి మొత్తం ప్రపంచాన్ని చూపిస్తోంది కదా, మరి ఇలాంటి టైంలో పుస్తకాలంటే మీకు చాలా ఇష్టం ఉండి, చాలా విషయాల్లో మీకు పరిజ్ఞానం ఉండి, కరెంట్ అఫైర్స్పై ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలియాలి కదా, పాస్ట్లో ఎప్పుడూ ఏదో జరుగుతూనే ఉంటుంది కానీ అసలు ప్రజెంట్ ఏం జరుగుతోంది, ఎక్కడేం జరుగుతోంది, ఎంత బడ్జెట్ ఖర్చు పెడుతున్నారు, సో ఇలా అన్నిటి రకాల అన్నిటి గురించి అవగాహన ఉండి దాన్ని బాగా అర్థమయ్యేలాగా అందమైన పదాల్లో రాయగలిగితే మంచి కంటెంట్ రైటర్స్గా మీ కెరీర్ని ప్రారంభించవచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు అసలు ఇంతవరకు ఏం చేయాలి అనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది, దాని తర్వాత ఓకే ఇది మనకి సెట్ అవుతుంది, ఇప్పుడు ఎలా చేయాలి అని ఆలోచించుకోవచ్చు, అండ్ ఎప్పుడైనా స్టార్ట్ చేసేయచ్చు, ఈ టైంలోనే స్టార్ట్ చేయాలి. ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్, వేరే వాళ్ళతో అస్సలు కంపేర్ చేసుకోవద్దు, ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైం ఉంటుందన్నమాట. సో ఈరోజు మనం ఏదో చేయలేకపోతే ఇప్పుడుతో అయిపోయినట్టు కాదు, ప్రతిరోజు మనం మళ్ళీ ఫ్రెష్గానే స్టార్ట్ చేయాలి, మనం ఏదో ఒక రంగంలో మనల్ని మనం నిరూపించుకోవడానికి ట్రై చేస్తూనే ఉండాలన్నమాట. సో మీకు కూడా ఒకవేళ గ్యాప్ వచ్చి ఏదైనా చేయాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మీకు ఏది సెట్ అవుతుంది అనేది మీరే ఆలోచించుకుంటూ ఉండండి. అలాగే ఇంకా ఏంటి, ఇంకా ఇలాంటి రంగాలు చూస్ చేసుకోవచ్చు అనేది కూడా మాట్లాడుకుందాం ఇవాళ తీరాలో. ఇప్పుడైతే మీ అందరి కోసం సిహారి మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది, వింటూ స్టేట్యూన్ 2.1.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

0: Jyoti FM 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మనం ఉన్నాం బీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, మరి కెరీర్ ఏర్పరచుకోవడానికి మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఎలాంటి రంగాలు చూస్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఇందాకే చెప్పాను. కస్టమర్ సర్వీస్ అని చెప్పాను, అలాగే సేల్స్ కన్సల్టెంట్ అని చెప్పాను, కంటెంట్ రైటర్ అని చెప్పాను, అండ్ ఫైనల్లీ గ్రాఫిక్ డిజైనర్గా కూడా అనమాట. అంటే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ లేదంటే గ్రాఫిక్ డిజైన్లో సామర్థ్యం ఉంటే కనుక, అంటే మీ చదువు దానికి రిలేటెడ్గా ఉండి అది కంప్లీట్ చేసి దానికి సంబంధించిన ఏదైనా కోర్సెస్ చేసి మీరేం చేయకుండా అంటే మధ్యలో గ్యాప్ వస్తే కనుక తర్వాత మళ్ళీ మీరు అంటే అంతవరకు ఆల్రెడీ నేర్చుకున్న ఉంటాయి కదా, సో అవన్నీ మళ్ళీ గుర్తు తెచ్చుకొని చక్కగా దానికి సంబంధించిన సంస్థల్లో స్థానం అనేది సంపాదించుకోవచ్చు అనమాట. అంటే అప్పుడు ప్రెజెంట్ మనకి అంటే మీకు జాబ్ రావాలి దీని రిలేటెడ్గా అంటే ఏ కోర్సెస్ చేయాలి అని చెప్పి ఒక ఐడియా ఉంటుంది కదా, సో గ్రాఫిక్ డిజైన్కి సంబంధించి కూడా చాలా ఉంటాయి కదా. సో మీ ఎడ్యుకేషన్ అదే ఉంటే ఇలాంటి విద్యా సంస్థలు తమకంటూ ఒక తమ సంస్థల తరపున, ఒకవేళ మీరు ఇంజనీర్ కాకపోయినా అదేంటంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉండాలన్నమాట. సో ఆ కోర్స్ మీరు ఆల్రెడీ చేస్తుంటారు కాబట్టి మీరు వేరే వాళ్ళకి చెప్పగలిగే సామర్థ్యం ఉంటే చాలు. ఇందాక నేను చెప్పినట్టు హ్యాపీగా హోమ్ ట్యూటర్స్గా చెప్పుకోవచ్చు, ఆన్లైన్ క్లాసెస్ చెప్పచ్చు, సబ్జెక్ట్ అనేది వాళ్ళకి చెప్పగలగాలి. ఇప్పటికి కూడా ఇలాంటి అవకాశం కోసం చాలా మంది వాళ్ళకు కూడా అంటే చెప్పే మంచి గురువు దొరికితే ఇంకా లేనిది ఉంది చెప్పండి, సో అలా వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి మీకు కనుక నిజంగా టాలెంట్ ఉండి మీకు మంచిగా ఇలా కోర్సెస్ గురించి అవగాహన ఉంటే ఎప్పుడూ కూడా ప్రత్యేక కోర్సుల బోధనకి ట్యూటర్లకైతే ఆహ్వానం అయితే పలుకుతూనే ఉంటాయన్నమాట. అలాగే నియమిత వేళల్లో అంటే మీకు కన్వీనియన్స్ అంటే ఎప్పుడు మీకు టైం అనేది కంఫర్ట్గా ఉంటుందో ఆ టైంలో చక్కగా ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తే చాలన్నమాట. అప్పుడు మనం కూడా ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం అనమాట. నిత్య విద్యార్థిగా ఉంటూ భవిష్యత్తులో మనం సంపాదించిన అనుభవంతో మనకంటూ ఒక మంచి కెరీర్ని సంపాదించుకోవచ్చు. సో ఇంకా అయిపోయింది అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. మనం చాలా ఎగ్జాంపుల్స్ చాలా మంది గురించి, ధీరల గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటున్నాం, మీరు కూడా వింటూనే ఉంటున్నారు కాబట్టి ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు, వెనెవర్ వాట్ ఎవర్ అనమాట. సో ఎక్కడున్నా ఎలాంటి స్థానంలో ఉన్నా మనం మళ్ళీ మొదలుపెట్టి మనకంటూ ఒక కెరియర్ని మనం తప్పకుండా నిర్మించుకోవచ్చు. దాని అన్నిటికీ కావాల్సింది ఏంటి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. అది ఎప్పుడూ పోగొట్టుకోవద్దు. ఒక ఉమెన్కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి మించిన ఆభరణం, బెస్ట్ జ్యువెలరీ కానివ్వండి, ఇంకొకటి ఇంకొకటి ఏది ఉండదు. కాబట్టి చక్కగా మీ మీద మీరు నమ్మకంతో ఉండండి.

ఎవరితో పోల్చుకోవద్దు. ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా మారాలి అనేది మనకు తెలీదు, బట్ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. అది మరి ఇవాళ ధీరా మీ అందరికీ చాలా నచ్చిందని అనుకుంటున్నా. మరి ధీరా ప్రోగ్రామ్ కి ఒక లవ్లీ సాంగ్ తో సైనింగ్ ఆఫ్ చెప్పేసేయాలనుకుంటున్నాను. ఫ్రెండ్ ఆఫ్ మూవీ శశి అనమాట. మరి శశి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ తో ధీరా ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సండే సండేలో అనమాట. అంతవరకు స్టేచ్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఎలా ఉన్నారు అందరూ? మనమైతే ఇంటర్ అయిపోతున్నాం ఇవాళ సండే సండే ప్రోగ్రామ్ లోకి ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి నేనైతే సండర్ చేయడానికి రెడీగా ఉన్నా, అలాగే మీరు కూడా నాతో పాటు కలిసి సండర్ చేయడానికి రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేస్తున్నా. బట్ దానికంటే ముందు కొంతమంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపించారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కామర్తి శంకర్ రాజోలి నుంచి హాయ్ అంటున్నారు. అలాగే ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట. ఎవరు అంటే మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడి నుండి. అలాగే పెడన జోగానందరావు కాలి నుంచి ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు అప్పలరాజు గారు అనమాట. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ రాజు, గణేష్, శ్రీవత్స వీళ్ళందరూ కోణాపూర్ నుంచి మెసేజ్ చేశారు. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కూడా ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ అయితే పంపించేశారనమాట. మరి నాకు తెలుసు మీ అందరూ క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక కొంచెం జనరల్ నాలెడ్జ్ వైపు మీరు ఇప్పుడు ఆలోచించాల్సింది అనమాట. సడన్ గా మీరు డైవర్ట్ అయిపోవాలి. సో ఆలోచించాలి, ఆ తర్వాత మెసేజ్ చేయాలి. అవన్నీ మీరు చేయాలి అంటే ముందు నేను క్వశ్చన్ అడగాలి కదా. సో క్వశ్చన్ అడగకుండా అవన్నీ ఎలా చేస్తామని మీరు అనుకుంటూ ఉంటారని నాకు తెలుసు. సరే, మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2026 ప్రకారం ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయం ఏది? ఇదే అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662433114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం నేను దొంగోడు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్యూన్ టూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

మనము ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. ఈ సాంగ్ విన్న తర్వాత అసలు ఈ సాంగ్ ప్లే చేసి ఆ తర్వాత క్వశ్చన్ అడిగితే బాగుండేది కదా అనిపించింది. ఎందుకంటే చిన్నప్పుడు మనం ఆడుకున్న ఆటలన్నీ కూడా ఈ సాంగ్ లోనే ఉన్నాయి. సో ఎన్ని ఆటలు ఉన్నాయని అడిగితే బాగుండేది కదా. సో అప్పుడప్పుడు అలా జరిగిపోతూ ఉంటాయి. ఎనీవే మనమైతే దొంగోడు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మరి ఇందాక అడిగిన క్వశ్చన్స్ కి చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. మరి అవన్నీ చదవాల్సిన టైం అయితే వచ్చేసింది. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా చూసేద్దాం. నమస్తే అండి అంటూ మెసేజ్ చేశారు మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తన్ రావు గారు, అలాగే దామర్ల పెద్దమస్తన్ రావు గారు. మరి క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా, ఆన్సర్ కోసం వెయిటింగ్ ఇక్కడ. అండ్ అలాగే కార్యక్రమ సమర్పకులకు సహ శ్రోతలకి నమస్తే అంటూ జేరుపోతులు బుచ్చయ్య, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి మెసేజ్ చేశారనమాట. ఆన్సర్ ఇక్కడ. అలాగే ముజాఫర్ నగర్ నుంచి మదన్ అనమాట, మదన్ కుమార్ ఇంకా అనురాధ వీళ్ళందరూ పంపించారు. మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అబ్దుల్ కలాం పెద్దపరిమి నుంచి అనమాట. మీరు పంపించిన ఆన్సర్ అయితే కరెక్టే. అండ్ ఇప్పుడే ఫస్ట్ ఆన్సర్ కూడా వచ్చేసింది. అలాగే గూడూరు నుంచి ఎక్కడి నుంచి అనమాట, సుకుమార్ అనమాట గూడూరు నుంచి మెసేజ్ చేశారు. తేజశ్రీ వీళ్ళందరూ అనమాట ఆన్సర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అండ్ ఇంకా భాస్కర్ గారు పెడన్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. ఇంకా హాయ్ అండి, ప్రోగ్రామ్ చాలా బాగుంది అంటున్నారు. ఇప్పుడే స్టార్ట్ అయింది యాక్చువల్ గా. ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు ఎక్కడి నుంచి అంటే అక్కరపాక నుండి రమా గారు అనమాట. మరి ఆన్సర్ మీరు ఇంకా పంపించలేదు, వెయిటింగ్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సింగ్ ఓకే నా చేత అలా ఆన్సర్ బయటికి తెప్పించబోయారనమాట వివి రెడ్డి గారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ నేను ఆన్సర్ లాస్ట్ లో చెప్తాను కదా. శేషు ఫ్రమ్ కాకినాడ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ కృష్ణ మేడం అంటూ కుసుమ అమ్మటి నగర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చిలుక నారాయణ అనుసూయ వీళ్ళందరూ జాన్కొంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కొంతమంది క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఓకే, ఎవరైతే క్వశ్చన్ ఒక్కసారి ఆన్సర్ చేయకుండా ఉన్నారో వాళ్ళందరి కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడిగేస్తున్నా. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2026 ప్రకారం ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయం ఏది అని చెప్పి అడగడం జరిగిందనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపించండి. అండ్ క్వశ్చన్లోనే ఉంది.

కదా, ఒక క్లూ. ప్రపంచంలోనే అన్న, అంటే మన భారతదేశంలో కాకుండా మొత్తం ప్రపంచంలో ఏంటి అనేది మీరు ఆలోచించి ఆ తర్వాత మెసేజ్ చేయాలన్నమాట. మరి ఇప్పుడైతే నేను మీ అందరి కోసం ఇంకొకసారి, అంటే ఇందాక ఒక మ్యూజిక్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం కంటిన్యూ చేసి గోపాల గోపాల మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నా. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనమున్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపించేశారనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పాలెం పోలయ్య, ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే తాడేపల్లి నుంచి నాగమణి.

అన్నమాట. రాంగ్ ఆన్సర్ పంపించేశారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి అన్నమాట. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వీళ్ళందరూ అన్నమాట. థ్యాంక్ యూ. కానీ క్వశ్చన్ కి ఆన్సర్ ఎక్కడా? అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి అంటే నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి అన్నారు హరికృష్ణ అన్నమాట. మీరైతే రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు, ఓకే, ప్రకాష్ ఇంకా శ్యామల అన్నమాట. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా కర్నూలు ముజఫర్ నగర్ నుంచి అన్నమాట మదన్ కుమార్, అనురాధ, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనెక్క, ఓకే, ఆన్సర్ కరెక్టే పంపించేశారు. అక్కరపాక నుండి రమా గారు అన్నమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక అచ్యుత విశ్వనాథ్ ఫ్రమ్ అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సాయికృష్ణ, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి అనమాట. అండ్ అలాగే మురిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు, అలాగే గంగాభవాని కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు, క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించి ఆ తర్వాత కరెక్ట్ ఆన్సర్ తెలుసుకొని పంపించిన ఆన్సర్ ఏంటి ఇంతకీ అంటే కనుక మీ అందరూ పంపించింది అనమాట సింగపూర్ చాంగీ ఎయిర్పోర్ట్ అనమాట. మరి క్వశ్చన్ ఏంటి అంటే కనుక స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్ 2026 ప్రకారం ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయం ఏది అంటే కనుక సింగపూర్ ఆ ఛాన్స్ కొట్టేసింది. సో ఎవరైతే క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే డెడికేట్ చేసేస్తున్నాం మీ అందరి కోసం. సో ప్రేమతో రా మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేద్దాం అనుకుంటున్నా, బట్ దానికంటే ముందు ఇందాక అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట జాప, భూమేశ్వర్, భూలక్ష్మి వీళ్ళందరూ వెల్లుల్లు నుంచి. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. మరి ఆ క్వశ్చన్ అయిపోయింది, ఆన్సర్ చెప్పేశాను, కంగ్రాచులేషన్స్ చెప్పేశాను, దాని తర్వాత ఒక సాంగ్ కూడా ప్లే చేసేసాను కదా నాకు తెలుసు. ఇప్పుడు అందరూ నెక్స్ట్ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారని. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు, ఈ డైలాగ్ ఏ మూవీలోది అనేది క్వశ్చన్ అనమాట. సో దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662433814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరికోసం మిస్సమ్మ మూవీ నుంచి క్లౌలీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో సైకిల్పై ప్రయాణించారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో నెట్ జీరో అండ్ హెల్తీ క్యాంపస్ కార్యక్రమం ప్రారంభించిన అనంతరం అక్కడ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖలో సైక్లింగ్ వాకింగ్ కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రైట్ టు సైట్ సొసైటీ పాలక మండలి సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారామెడికల్ ఆఫ్థాల్మిక్ సిబ్బంది ఖాళీలను జీరో వేకెన్సీ విధానంలో భర్తీ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట ఆక్వారంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆక్వా మెరైన్ రంగాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆకాశవాణి 90వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడలో ఆకాశవాణి వాకథాన్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎస్ సోమేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. పోలవరం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యం కల్పించేందుకు గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో 50 లక్షల వ్యయంతో 17 అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పనులకు రాష్ట ప్రభుత్వం గ్రామీణ నీటి పారుదల సంస్థ ద్వారా నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అధునాతన స్టెల్త్ సామర్థ్యాలు కలిగిన సుఖోయ్ SU-57 యుద్ద విమానాలను భారత్తో కలిసి సంయుక్తంగా అభివృద్ది ఉత్పత్తి చేయడానికి అలాగే కీలక సాంకేతికతలను పంచుకోవడానికి రష్యా సుముఖంగా ఉందని ఆ దేశ అధ్యకులు పుతిన్ వెల్లడించారు. సెయింట్ పీటర్స్బర్గ్ లో అంతర్జాతీయ వార్తా సంస్థల అధినేతలతో మాట్లాడిన సందర్భంగా అధ్యకుడు ఈ ప్రతిపాదన చేశారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

0: అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
0: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
0: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

0: monetary policy today, RBI Governor Sanjay Malhotra said the Monetary Policy Committee has unanimously decided to retain the repo rate at 5.25% while maintaining a neutral policy stance. Accordingly, the standing deposit facility rate remains at 5%, while the marginal standing facility rate and the bank rate continue at 5.5%.
1: After a detailed assessment of the evolving macroeconomic and financial developments and the outlook, the MPC voted unanimously to keep the policy repo rate under the LAF unchanged at 5.25%.
0: The RBI has revised its GDP growth projection for the current financial year downward to 6.6% from the earlier estimate of 6.9%. The central bank has also raised its inflation forecast to 5.1% from 4.6%, while inflation is expected to remain within the target range. Rising fuel prices and higher input costs could exert upward pressure on prices in the coming months. Union Home Minister Amit Shah today outlined a comprehensive border security vision while addressing Border Security Force personnel at the Lankamura border outpost in Tripura. Emphasizing border security, the Home Minister said the government is determined to prevent illegal demographic changes along border areas of Tripura, West Bengal and Bihar. He informed that approval has been granted for the construction of 119 kilometers of new fencing to replace aging sections of the border fence. Mr. Shah also unveiled a smart border strategy aimed at integrating advanced technology with local civil administration to strengthen border management. A pilot project of the integrated model will be launched at 7 to 8 locations next year before wider implementation. A total of over 70,000 applications have been received through the CBSE post-result grievance redressal process from Class 12 students. This includes 7,314 applications for verification of marks and over 63,000 applications for verification of issues observed in scanned copies of answer books and re-evaluation of answers on Tuesday. India will take on arch rivals Pakistan in the semi-final of the men's under 18 Asia Cup hockey tournament at Kakamigahara Hockey Stadium in Japan today. And with that, we end this news bulletin.
2: ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 1.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. అసలు చూద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారు. ఎవరి నుంచి? ఓకే, కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా పెడన జోగానందరావు కాలి నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఎక్కడి నుంచి అంటే కనుక గూడూరు నుంచి అనమాట. తేజశ్రీ, అమూల్య వీళ్ళందరూ, సుకుమార్ వీళ్ళందరూ కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి మదన్ కుమార్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ అనమాట. కొల్లిపల్లి నుంచి మౌలాలి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య అలగడ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ పారు జైనుద్దీన్ అనమాట, ఉమ్మడ నుండి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సుమతి గారు మీరైతే రాంగ్ ఆన్సర్ పంపించేశారు, ఇంకొకసారి ఆలోచించండి. ఆ తర్వాత సుందరి ఫ్రమ్ పెనమలూరు నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంతకీ ఇంకా ఎవరు పంపించారు అంటే శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. సరే, మరి ఇప్పుడే ఫోన్ చేసి వింటున్న వాళ్ళ కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడిగేస్తున్నాను. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు అనే డైలాగ్ ఏ మూవీలోది అని చెప్పి అడగడం జరిగిందనమాట. మరి దీనికి గనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. అండ్ ఇప్పటి వరకు పంపించిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట, ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు తప్ప. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం, సో ఇందాక తెలుగు భాష గురించి ఒక మంచి సాంగ్ ఎలా అయితే ప్లే చేశానో, ఇప్పుడు కూడా మన సంస్కృతి గురించి తెలియజేస్తూ చక్కగా లిరిక్స్ రాసేశారనమాట. ఇంతకీ ఎవరు ఈ సాంగ్కి లిరిక్స్ రాశారు అంటే కనుక చంద్రబోస్ గారు లిరిక్స్ అందిస్తే, ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేశారనమాట. మరి ఆ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీ అందరి కోసం ప్లే చేసేస్తున్నాను, ఫ్రమ్ ద మూవీ పల్లకిలో పెళ్లి కూతురు అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో

మనం ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి చూద్దాం ఎవరు ఎక్కడి నుంచి పంపించారు, కరెక్ట్ పంపించారా లేదా అని చెప్పి. భద్రాద్రి కొత్తగూడెం నుంచి షాకీర్ నజీర్ జాకీర్ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అచ్యుత విశ్వనాథ్ అనమాట అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా అంకయ్య గడ్డం అనమాట బందర్పల్లి నుంచి అనమాట నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కుసుమ అమ్మటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హాయ్ అండి అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు సుధా కొత్తగూడెం నుంచి అనమాట. అండ్ ఇంకా చిలుక నారాయణ అనుసుగా వీళ్ళందరూ యమునా జాన్కంపేట నిజామాబాద్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మొర్రిపాలెం నుంచి పంతాడి శ్రీనివాసరావు గారు గంగభవాని గారు అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి అనమాట కృష్ణ సంతోష్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అక్కరపాక నుండి రమ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ ఇంకా శ్యామల అనమాట. అలాగే మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సురేష్ అనమాట కమ్మూర్ విలేజ్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక కర్నూలు నుంచి జయ గారు జయ జ్యోతి అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మంగళగిరి నుంచి నందు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అలాగే కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అని చెప్తూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు అంటే కనుక ఎవరు ఎవరు ఎక్కడి నుంచి మీరా అమీదా అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అలాగే గోర్లకు ఎక్కడి నుంచి గోర్లకాందొడ్డి నుంచి అనమాట పాతింటి ఎల్లప్ప జయమ్మ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సామ్రాట్ అనమాట దుద్దునూరు విలేజ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా తెనాలి నుంచి కేపి అంటున్నారు. ఓకే మీరు కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన డైలాగ్ ఏంటి, ఇంతకీ అసలు ఆన్సర్ ఏంటి అంటే కనుక మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు అనే డైలాగ్ ఏ మూవీలోది అని చెప్పి ఇందాక అడగడం జరిగిందనమాట. మరి ఆల్మోస్ట్ ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు తప్ప అందరూ ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఇంతకీ మరి అసలు ఆన్సర్ ఏంటి, ఆ మూవీ నేమ్ ఏంటి అంటే కనుక మీ అందరూ పంపించింది సన్ ఆఫ్ సత్యమూర్తి అనమాట. మరి మీ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ దాంతో పాటు నిజంగా తెలుగుదనం ఉట్టిపడేలా తెలుగు అమ్మాయి అంటే ఇలా ఉంటుందా అనేలాగా ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ రచించేశారనమాట. నాకు తెలిసి ఇంత మంచి పాటలు మనకి ఇంకా ఎవరు ఇవ్వగలరు చంద్రబోస్ గారు లిరిక్స్ అందిస్తే. ఉన్ని కృష్ణన్ ఇంకా చిత్ర పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ పరదేశి అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఫ్యామిలీ.

మనముందాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. నాకు తెలుసు మీ అందరూ క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే గనక వృద్ధుల అనుభవం జ్ఞానం సమాజాభివృద్ధికి ఉపయోగపడాలని, వారి అనుభవాలని పంచాలని సిల్వర్ డివిడెండ్ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం రూపొందించింది? క్వశ్చన్ మీ అందరి కోసం ఇంకొకసారి నేనే మళ్ళీ అడుగుతున్నా, మీరు అడగకుండా. వృద్ధుల అనుభవం

ఇంకా జ్ఞానం సమాజాభివృద్ధికి ఉపయోగపడాలని, వారి అనుభవాలని పంచాలి అని సిల్వర్ డివిడెంట్ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం రూపొందించింది? ఇదే అనమాట క్వశ్చన్. అయితే మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866-24888-14 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. నాకు తెలిసి మీరు చాలా ఈజీగా పంపించేస్తారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను చూడాలనుంది మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ, ఆలోచిస్తూ, ఆన్సర్ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
1: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
3: హే హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మనము నాము సండడీ సండడీ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే మెసేజ్లు పంపించారనమాట. చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి అంటే చాలా మెసేజ్లు అయితే వచ్చేసాయి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు క్యాదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి అనమాట. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే కర్నూలు నుంచి ముజఫర్నగర్ నుంచి అనమాట మదన్ కుమార్ వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కనకరావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా పాలెం పోలయ్య ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంజాబ్ రద్దటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హయతి హంసిత వీళ్ళందరూ అనమాట పట్టమట విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పాలాది మాధవరావు అనమాట పెద్దమోదుగుపల్లి నుంచి అనమాట. అందరికీ గుడ్ ఈవినింగ్ లిజనర్స్ అంటున్నారు, ఆన్సర్ అయితే పంపించలేదు మీరు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్.

సార్ కేపీ ఫ్రమ్ తెనాలి అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక లలిత మురళి వీళ్ళందరూ అనమాట. తిరుపతి నుంచి రాంగ్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గోర్లకాన్ దొడ్డి పాతింటి ఎల్లప్ప జమ్మ వీళ్ళందరూ అనమాట. ఆన్సర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ముద్దునూరు నుంచి కడప జిల్లా నుంచి అనంతనాగ్ త్రివేణి వీళ్ళందరూ అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే అక్కరపాక నుండి రమా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వీళ్ళందరూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే కుసుమ అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎవరు అంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ బిజిలీ నుంచి వెంకటేష్ ఇంకా శ్యామల అనమాట. అలాగే ఎవరు అంటే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అలాగే కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మొరిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు గంగా భవానీ గారు అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మేడం అంటూ బాగున్నారా అంటూ మీ ప్రశ్నకి జవాబు అని చెప్పి అలా వదిలేశారేంటి, ఆలోచించలేదా తెలియలేదా ఇంతకీ మెసేజ్ చేసిన వాళ్ళు ఎవరు అంటే కనుక హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మి నిష్క అని వీళ్ళందరూ అనమాట. ఆన్సర్ కూడా పంపిస్తే ఇంకా బాగుండేది కదా. అండ్ అలాగే కామర్తి శంకర్ రాజోలి నుంచి అనమాట ఇందాక అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ పంపించేశారు. మరి ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే మీ అందరూ పంపించింది అనమాట ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అయితే చెప్పేస్తున్నా. బట్ దానికంటే ముందు క్వశ్చన్ అడిగి సాంగ్ ప్లే చేయొచ్చు కదా అని మీరు అనుకుంటూ ఉంటారు కదా, సో అందుకే క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నా. సరే ఇంతకీ మీ అందరూ ఎదురు చూస్తున్నారు కదా, సో ఇంతకీ అసలు ఈ క్వశ్చన్ అడగకుండా అసలు ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేసింది ప్రసన్న అని చెప్పి, అట్లాంటిది ఏం లేదు కొంచెం ఈసారి లాస్ట్లో అడుగుదాం అని చెప్పి అలా గ్యాప్ ఇచ్చాను అనమాట. మరి ఇంతకీ ఆ క్వశ్చన్ ఏంటి అంటే కనుక మనలో ఉంటాను వనంలో ఉండను, ఓకే జాజిలో ఉంటాను జామలో ఉండను, లిల్లీలో ఉంటాను వల్లిలో ఉండను, నేనెవర్ని అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు దాని తర్వాత ఊరి పేరు దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను స్నేహం ఎంత గొప్పదో కదా, సో దాని గురించి మాటల్లో చెప్పడం ఎందుకు, పాట రూపంలో వినిపించేస్తే పోలా. అందుకే మీ అందరి కోసం సుబ్రహ్మణ్యపురం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం 2 101.3 వివిధ భారతీయ ఫిల్మ్.

ఇద్దరు మిత్రులు మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. స్నేహం గురించి ఎంత మాట్లాడుకున్నా చాలా చాలా తక్కువ అన్నమాట, పదాలు కూడా సరిపో. నిజంగా అలాంటి స్నేహితులు మన లైఫ్ లో ఉంటే మనం చాలా చాలా అదృష్టవంతులు అని అనుకోవాలి. సో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా చాలా థీమ్స్ అయితే ప్లే చేశాను, స్నేహం గురించి ప్లే చేయలేకపోయాను అని ఇప్పుడు అనుకున్నా. బట్ ఏం పర్లేదు, ఈసారి ఖచ్చితంగా మనం స్నేహం పాటలు అయితే ప్లే చేసుకుందాం. ఇప్పుడైతే మాత్రం ఇందాక అడిగిన క్వశ్చన్కి చాలా మంది ఆన్సర్లు అయితే మెసేజ్లు పంపించేశారనమాట. ఎవరు ఎక్కడి నుంచి అసలు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారా లేదా ఇవన్నీ చూసేద్దాం. క్యాదర్ వీరేష్ రాజోల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కుసుమ అంబటి నగర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే సిరిగిరి హరికృష్ణ అనమాట నంజాల డిస్టిక్ నుంచి రాంగ్ ఆన్సర్. మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా అచ్యుత విశ్వనాథ్ అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే ఎవరు సుందరి ఫ్రమ్ పెనమలూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారనమాట. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా యశ్వంత్ కుమార్ నుండి అంటున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ అక్క అంటున్నారు. ఓకే, కానీ ఎక్కడి నుంచి ఏంటి ఆన్సర్ అవి ఏమీ పంపించలేదనమాట. అలాగే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. హాయ్ అండి అంటున్నారు. క్వశ్చన్ ఏంటి అంటే గనక మనంలో ఉంటాను వనంలో ఉండను, ఓకే జాజిలో ఉంటాను జామలో ఉండను, లిల్లీలో ఉంటాను వల్లిలో ఉండను, నేనెవరిని అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండండి అని చెప్తాను. మీరు కూడా పంపిస్తూనే ఉన్నారు, మరి ఇంకా ఎవరు పంపించారు అనేది చూసేద్దాం. నమస్కారం అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్సర్ కూడా మీరు కరెక్టే పంపించేశారు అనుకుంటున్నాను. ఓకే, ఇంతకీ అసలు కరెక్ట్ పంపించారా లేదా అంటే కనుక పంపిలేదు, బట్ ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కనుక ఓకే ఎగ్జాక్ట్లీ మొత్తం మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చిన తర్వాత మధ్యలో మీ ఆన్సర్ అలా కలిసిపోయిందనమాట. ఎనీవే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అలాగే గోర్లకొందొడ్డి నుంచి అనమాట పాతింటి ఎల్లప్ప జయమ్మ వీళ్ళందరూ కూడా అనమాట. ఇంతకీ ఆన్సర్ ఎక్కడ, నో ఆన్సర్. అలాగే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి అనమాట కృష్ణ సంతోష్ వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి నుంచి అనమాట

రాంగ్ ఆన్సర్. అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. చిట్యాల రామకృష్ణ శ్రీదేవి వీళ్ళందరూ కరీమాబాద్ వరంగల్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం, చాలా బాగున్నాయండి రుదమిక్ గా, అండ్ ఆన్సర్ కూడా కరెక్టే. అండ్ అలాగే మనోహర్ లీలావతి వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి, కప్పలదొడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ముద్దునూరు కడప జిల్లా నుంచి అనంతనాగ్ త్రివేణి వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మి, నిష్క వీళ్ళందరూ అనమాట ఆన్సర్ తెలియలేదనుకుంటా. ఏం పర్లేదు, అందరికీ అన్ని తెలియాలని లేదు, తెలుసుకోండి చక్కగా తెలియని వాటికి. అలాగే వేటపాలెం దగ్గర రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆన్సర్ కూడా నేనే చెప్పేస్తున్నాను. అండ్ ఇంతకీ ఉరవకుండ నుండి ఈశ్వరయ్య గారు మీరు మళ్ళీ రాంగ్ ఆన్సర్ పంపించారు. సరే మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన క్వశ్చన్ ఏంటి, అలాగే

అందరూ అనమాట ఆన్సర్ తెలియలేదు అనుకుంటా. ఏం పర్లేదు, అందరికీ అన్ని తెలియాలని లేదు, తెలుసుకోండి చక్కగా తెలియని వాటికి. అలాగే వేటపాలెం నుంచి వేటపాలెం దగ్గర రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆన్సర్ కూడా నేనే చెప్పేస్తున్నాను. అండ్ ఇంతకీ ఉరవకుండా నుండి ఈశ్వరయ్య గారు మీరు మళ్ళీ రాంగ్ ఆన్సర్ పంపించారు. సరే, మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన క్వశ్చన్ ఏంటి, అలాగే ఆన్సర్ ఏంటి అంటే కనుక, మనంలో ఉంటాను వనంలో ఉండను, జాజిలో ఉంటాను జామలో ఉండను, లిల్లీలో ఉంటాను వల్లిలో ఉండను అనే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే కనుక మజిలీ అనమాట. సో మజిలీ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. దాంతో పాటు మీ అందరి కోసం మరి మజిలీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మజిలీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తూ ఇవాళ సండే సండే ప్రోగ్రామ్ కి కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: The voice that awakens the nation, the voice that witnessed a freedom struggle, the voice which have been touching our hearts and memories, the voice that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions, and this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, Voice of the Nation.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ చదువుతున్నది ఎం వినతి. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో సైకిల్పై ప్రయాణించారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో నెట్ జీరో అండ్ హెల్తీ క్యాంపస్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పచ్చదనం పర్యావరణానికి ఏయూ క్యాంపస్ ఆదర్శంగా మారాలని సూచించారు. ఏయూకు 450 ఎకరాల ల్యాండ్ ఉంది కాబట్టి ఖాళీ ప్రదేశాల్లో చెట్లు పెట్టాలని సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు లోక్ భవన్ లో ఆవరణలో ఎర్ర జామ మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు పర్యావరణ క్షీణతను తగ్గించడానికి చర్యలను వేగవంతం చేయడంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బీజేపీ కార్యాలయ ఆవరణలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తన తల్లి పేరిట ఒక మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు అమ్మ పేరుతో ఒక మొక్క అనే నినాదం ప్రజా ఉద్యమాన్ని సృష్టించిందని అన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో ఈరోజు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అందజేశారు. గ్రామానికి చెందిన 950 మంది రైతులకు పాసు పుస్తకాలు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. రీసర్వే నిర్వహించి తప్పులు లేకుండా రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ ఎంతో కీలకమని, పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామ్యం అవసరమని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రేణుగుంట సమీపంలో తుడ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో కలెక్టర్ మొక్కలు నాటారు. పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు నిర్వహించిన అనంత అరణ్య కార్యక్రమంలో భాగంగా దర్శి నియోజకవర్గంలో ఆయన మొక్కలు నాటడంతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల సమస్యలను గ్రామస్థాయిలోనే గుర్తించి పరిష్కరించడమే లక్ష్యంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమం ఈరోజు కురుపం మండలం వత్తాడ గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ ప్రభాకర్ రెడ్డి గ్రామ సభల్లో పాల్గొన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మవడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

నమో వెంకటేశ మూవీ నుంచి లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఇంటరైపోతున్నాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ వివిధలో థీమ్ ఏంటి అంటే ఒకే హీరో అనమాట. మరి ఎవరి సాంగ్స్ ప్లే చేయబోతున్నాను అంటే ఆల్రెడీ ఈ పాటికి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా, వెంకటేష్ అనమాట. విక్టరీ వెంకటేష్ యాక్ట్ చేసిన మూవీస్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపించబోతున్నాను. ఇప్పుడైతే మీ అందరి కోసం ముద్దుల ప్రియుడు, దాని తర్వాత ఘర్షణ, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్ టూ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం.

0: BFM 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: పదకొన అతిశయం తల పను చిన్న కులే.

0: మనము నోం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. అండ్ ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే ఒకే హీరో అనమాట. వెంకటేష్ గారు యాక్ట్ చేసిన మూవీస్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. మరి వెంకీ మామ అంటారు లేదంటే విక్టరీ వెంకటేష్ అంటారు. సో ఎలా పిలిచినా అంటే అందరి ఆల్మోస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే వెంకటేష్ మూవీ అనగానే ఇక సూపర్ హిట్ అని చెప్పి డిసైడ్ అయిపోతారనమాట. సో ఇప్పుడు అప్పట్లో చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఆ సాంగ్ అసలు ప్రతి ఒక్కళ్ళకి చాలా మనసుకి నచ్చి కొన్ని కొన్ని పాటలు అంతే కదా వినడానికే కాదు మనసుకి హత్తుకునేలా ఉంటాయన్నమాట. మరి అలాంటిదే ఈ సాంగ్ కూడా. నేను జస్ట్ మూవీ నేమ్ చెప్తే మీరు ఐడెంటిఫై చేసేయగలరు. కొన్ని సాంగ్స్ అయితే అలాగే ఉంటాయి. సుందరకాండ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత దృశ్యం మూవీ నుంచి ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. విన్ టూ స్టేట్ ఇన్ టూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.
1: ఆకాశాన సూర్యుడు సంగ

0: TFM 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో ఓన్లీ అన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. ఇప్పుడైతే యాక్చువల్గా ఇవాళ వివిధాలో థీమ్ ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, ఇవాళ ఫ్రైడే కాబట్టి ఒకే హీరో అనమాట. వెంకటేష్ యాక్ట్ చేసిన మూవీస్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉన్నాను కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం బాబు బంగారం, దాని తర్వాత బాడీ గార్డ్, దాని తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. ఈ త్రీ సాంగ్స్తో ఇవాళ వివిధ ప్రోగ్రామ్కి కూడా సైనింగ్ ఆఫ్ అయితే చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది కాబట్టి ఈ సాంగ్స్ వినండి. దాని తర్వాత ప్రతిరోజు అనమాట 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వస్తుంది కదా వెన్నెల, మీ అందరికీ తెలిసిందే, అది కూడా వినండి. అండ్ యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేదే అనమాట, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బై బై.

మానసిక ఆరోగ్య సమస్యలు లక్షణాలు ఏంటివి అని అడుగుతారా? సో కీప్ లిస్నింగ్ టు వినలవ్ చేతన్. మానసిక ఆరోగ్య సమస్యలు, దాని లక్షణాలు ఏమిటి? మానసిక పరమైన లేక ప్రవర్తనాపరమైన కలత, రుగ్మత అన్నది సంస్కారపరమైన విశ్వాసాలు, పద్ధతులు, నమ్మకాలు మరియు ఆదర్శాలకు విరుద్ధంగా ఉంటూ ఆలోచన ధోరణిలో, ప్రవృత్తిలో, మానసిక వ్యవస్థలో లేక ప్రవర్తనా సరళిలో సంభవించే గందరగోళ పరిస్థితి ద్వారా తెలుపబడుతుంది. చాలా సందర్భాలలో దీని లక్షణాలు దుఃఖం, మానసిక వ్యక్తిగత విధులలో కలిగే దుస్థితి, అంతరాయం, అడ్డంకులతో కూడుంటాయి. అర్థం చేసుకోవడంలో ఉండే సమస్యలు ఏంటంటే, ఏకాగ్రతను నిలుపుకోవడంలో ఇబ్బంది, అలాగే సులువుగా దృష్టి మరలిపోతూ ఉండడం, మనసును దేనిమీద లగ్నం చేయలేకపోవడం, సమాచారాన్ని జ్ఞాపకం ఉంచుకోలేకపోవడం, సమాచారాన్ని నెమ్మదిగా సంగ్రహించుకునే ప్రక్రియ లేక గందరగోళంలో పడ్డం, సమస్యలను చక్కబెట్టుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సి రావడం, సంక్షిప్తంగా గూఢంగా ఆలోచించలేకపోవడం, ఆలోచనలు పరిగెడుతున్నట్లు గాని లేక నిస్సత్తువగా, స్తబ్దుగా, నెమ్మదిగా ఉన్నట్టు కనిపించడం, ఆలోచనలు అంతగా అర్థం లేకుండా ఒక విషయంపై నుండి మరొక దానివైపు ఉరుకులు వేస్తూ ఉండడం, లేదా శబ్ద ప్రయోగాలను చూస్తూ ఉండడం, బయట శక్తులతో ప్రభావితమవుతూ ఉన్నట్లుండే, అలాగే అసాధ్యమైన, అసంబంధమైన ఆలోచనలు. ప్రతి ఒక్కరికి శారీరక, మానసిక ఆరోగ్యాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. దీర్ఘకాలికంగా ఉండే శారీరక సమస్యలు కొన్నిసార్లు మెదడుపై ప్రభావం చూపుతాయి. అలాగే మానసిక అనారోగ్యం మనిషిని శారీరకంగా క్షీణింపజేస్తుంది. కనుక అటు శారీరకంగానూ ఇటు మానసికంగానూ దృఢంగా ఉండడం ఎవరికైనా అవసరం. మానసిక రోగం పేరు చెప్తే చాలు, అందరికీ భయం. పొరపాటున అలాంటి వ్యాధి సోకితే జబ్బు తీవ్రత కంటే ఎక్కువ తల్లడిల్లిపోతారు. అనేక ఇతర కారణాలతో పాటు సహనం లేకపోవడం రకరకాల మానసిక వ్యాధులకు దారితీస్తుంది. మరో సంగతి ఏమిటంటే, పని లేకపోవడం కూడా మానసిక వైకల్యానికి ప్రేరణ ఇస్తుంది. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి కల్పించిన సౌకర్యాలను సుఖంగా అనుభవించలేకపోతున్నారు. మానసిక ప్రశాంతత, ఆత్మసంతృప్తి అందని వస్తువులు అవుతున్నాయి. ప్రస్తుత సమాజంలో 70% మంది వత్తిళ్లతో సహజీవనం చేస్తున్నారు. అందులో 20% మానసిక రుగ్మతలతో సతమతమవుతున్నారు. వీరిలో కొద్దిమంది మాత్రమే సలహాలు, చికిత్సలు పొంది మానసిక వ్యాధుల నుంచి

బయటపడుతున్నారు. మానసిక వ్యాధులు ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఆయా లక్షణాలను బట్టి వీటిని వైద్య పరిభాషలో డిప్రెషన్, యాంగ్జైటీ, యాంగ్జైటీ న్యూరోసిస్, బైపోలర్ డిసార్డర్, సోషల్ యాంగ్జైటీ డిసార్డర్, పానిక్ డిసార్డర్, ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్, ఫోబియా, మేనియా, స్కిజోఫ్రీనియా, డెల్యూషనల్ డిజార్డర్, స్లీప్ డిజార్డర్, ఇన్సోమ్నియా, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇల్యూషన్, అడిక్షన్ లాంటి మానసిక వ్యాధులుగా గుర్తిస్తారు. స్థూలంగా చెప్పాలంటే మానసిక ఉద్రేకాలను నిగ్రహించుకోలేకపోవడమే రుగ్మతను తెచ్చిపెడుతుంది. బాహ్య పరిస్థితుల కారణంగా ఎలాగైతే శారీరక ఆరోగ్యం ప్రభావితమవుతుందో మానసిక ఆరోగ్యం కూడా అదేవిధంగా ప్రభావితమవుతుంది. వాతావరణ కాలుష్యం, ప్రకృతి విపత్తులు, వైరస్, బ్యాక్టీరియాలు, వ్యాయామం లోపించడం, పౌష్టికాహార లోపం, వయసు పెరగటం వంటి అనేక అంశాలు మనిషి శారీరక ఆరోగ్య పరిస్థితులను నియంత్రించినట్టే సామాజికంగా వ్యక్తి ఎదుర్కొంటున్న అనేక

delusional disorder, sleep disorder, insomnia, inferiority complex, superiority complex, illusion, addiction, లాంటి మానసిక వ్యాధులుగా గుర్తిస్తారు. స్థూలంగా చెప్పాలంటే మానసిక ఉద్రేకాలను నిగ్రహించుకోలేకపోవడమే రుగ్మతను తెచ్చిపెడుతుంది. బాహ్య పరిస్థితుల కారణంగా ఎలాగైతే శారీరక ఆరోగ్యం ప్రభావితమవుతుందో మానసిక ఆరోగ్యం కూడా అదేవిధంగా ప్రభావితమవుతుంది. వాతావరణ కాలుష్యం, ప్రకృతి విపత్తులు, వైరస్ బ్యాక్టీరియాలు, వ్యాయామం లోపించడం, పౌష్టికాహార లోపం, వయసు పెరగటం వంటి అనేక అంశాలు మనిషి శారీరక ఆరోగ్య పరిస్థితులను నియంత్రించినట్టే సామాజికంగా వ్యక్తి ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, ఒత్తిడి, పోటీ, జీవితాశయాలను చేరుకోలేకపోవడం, వైఫల్యాలు వంటి అనేక అనుభవాలు, సామాజికంగా వ్యక్తి ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, ఒత్తిడి, పోటీ, జీవితాశయాలను చేరుకోలేకపోవడం, వైఫల్యాలు వంటి అనేక అనుభవాలు మానసిక ఆరోగ్య స్థితిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి.

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు ఫోన్ లేదా కాల్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. నంబర్ మరోసారి 9515227039. మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. మానసిక లోపాలు, బలహీనతలు, సమస్యలు, రుగ్మతలకు ప్రత్యేకించి ఒక కారణాన్ని చెప్పలేం. పలు అంశాల సమిష్టి ప్రభావం వల్ల పలు మానసిక సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అవి ముదిరి ఇలాంటి రుగ్మతలకు దారితీస్తూ ఉంటాయి. శారీరక, జన్యుపర, వంశానుగత అంశాలు కొన్నిసార్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. పెరిగిన వాతావరణం, కుటుంబ పరిస్థితులు, చెడు స్నేహాలు కారణాలవుతూ ఉంటాయి. వృద్ధుల్లో వయసు కారణంగా వచ్చే అల్జైమర్స్, డిప్రెషన్, నిద్రలేమి, ఆందోళన, డిమెన్షియా వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మానసిక శారీరక ఆరోగ్యాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి కనుక ఒకదానికి చికిత్స తీసుకునేటప్పుడు రెండో దాన్ని కూడా తీసుకోవడం మంచిది. కొన్ని కాంప్లికేటెడ్ లేదా క్రానిక్ కేసులు నర్సింగ్ హోమ్లో చేరి డాక్టర్ నిరంతర పర్యవేక్షణలో చికిత్స జరిపిస్తే తగిన ఫలితం ఉంటుంది. మానసిక రోగులకు మందులతో పాటు మనోవేదన తగ్గించే చేయూత, ఆత్మీయత అవసరం. అందువల్ల ఆయా వ్యాధి లక్షణాలను, స్థాయిలను అనుసరించి ముందుగా కౌన్సిలింగ్, ఆ తర్వాత మందులతో చికిత్సలు నిర్వహిస్తారు. మానసిక అనారోగ్యాన్ని అశ్రద్ధ చేసినా, చికిత్స మధ్యలో ఆపేసినా పరిస్థితి మరింత అదుపు తప్పే ప్రమాదం ఉంటుంది. మానసిక ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం తీసుకోవడం అన్ని విధాలా మంచిది. మన రోజువారీ ఆహారంలో కొద్ది మొత్తంలో ఆలివ్ ఆయిల్ కలిపి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇది శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా ఉంచుతుంది. ముఖ్యంగా మెదడుకు రక్తంతో పాటు ఆక్సిజన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తృణధాన్యాలతో పోషకాలు ఎక్కువ. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. ఉదయం పూట తృణధాన్యాలు పొడితో చేసిన జావ తీసుకుంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది. వీటిలో క్యాలరీలు కూడా తక్కువే. మెదడుకు మేలు జరుగుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా లభించే చేపల్ని తరచూ తీసుకోవాలి. ఇవి మెదడుకు మేలు చేసే సెలీనియాన్ని అందిస్తాయి. ఫలితంగా ఒత్తిడి దూరమవుతుంది. విద్యార్థులకు ఇవ్వడం వల్ల వారి మెదడు పనితీరు చురుగ్గా ఉంటుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ లవ్లీ ఇన్ఫర్మేషన్ అబౌట్ బోత్ ద బాడీ అండ్ ద మైండ్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద మూమెంట్. ఐ విల్ గెట్ బ్యాక్ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ విత్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. Till then, bye.

నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ, కృష్ణమ్మ సాక్షిగా. స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.
2: ఇంతవరకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. మా స్టూడియో క్లోక్ లో సమయం 5 గంటలు దాటి 18 సెకండ్లు. ఇప్పుడు

0: ఈనాటి ఈ కార్యక్రమంలో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: జీఆర్పీ జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బురద పుల్లా.
3: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
4: ప్రేక్షకులారా, జాగ్రత్త! మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరిచూసుకోండి.
5: ఆర్బీఐ అంటోంది, ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
1: జీఆర్పీ జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
0: ప్రకటించిన కార్యక్రమం ఇప్పుడు వింటారు. రాష్ట్రాలు సంబంధిత భాగస్వాముల స్థాయిలో సముద్ర ఆహార ఎగుమతుల వ్యవస్థను బలోపేతం చేయడానికి సమగ్ర కార్యాచరణను రూపొందించే ఉద్దేశంతో 2026 జూన్ 5-6 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సముద్ర ఆహార ఎగుమతులపై జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన మత్స్య విభాగం, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్.

గారు, కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ పంచాయతీరాజ్ శాఖల మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ గారు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ చిరాగ్ పాశ్వాన్ గారు ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ పంచాయతీరాజ్ శాఖల సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ భగోల్ గౌడ్, కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ మైనారిటీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి శ్రీ జార్జ్ కురియన్ కూడా ఈ సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సులో కేంద్ర ప్రభుత్వ ఉన్నత అధికారులతో పాటు వివిధ రాష్ట్రాలు ఇంకా కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు కూడా పాల్గొంటారు. మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, నేషనల్ ఫిషరీ డెవలప్మెంట్ బోర్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్, స్మాల్ ఫార్మర్స్ అగ్రీ బిజినెస్ కన్సల్టిజం, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇన్వెస్ట్ ఇండియా మొదలైన ప్రముఖ జాతీయ సంస్థలు ప్రతినిధులు కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు. సముద్ర ఆహార ఎగుమతుల వ్యవస్థకు సంబంధించిన అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించేలా ఈ సదస్సులో సముద్ర ఆహార ఎగుమతిదారులు, సముద్ర ఆహార ఎగుమతిదారుల సంఘాలు, పరిశ్రమల భాగస్వాములు, సముద్ర ఆహార శుద్ధి పరిశ్రమల ప్రతినిధులు, స్టార్టప్లు ఇంకా ఈ విలువ శ్రేణిలోని ఇతర ప్రతినిధులు కూడా సదస్సుకు ఆహ్వానించారు. సదస్సులో భాగంగా రాష్ట్రాల వారీగా ప్రత్యేక ఎగుమతి వ్యూహాలను గుర్తించడం, విలువ జోడింపు, గుర్తింపు ప్రక్రియల కోసం ఒక సూచనాత్మక కార్యాచరణను రూపొందించడం, నియంత్రణ, మౌలిక సదుపాయాల మెరుగుదలకు అవసరమైన సిఫారసులను సిద్ధం చేయడం వంటి అంశాలపై సాంకేతిక సెషన్లు నిర్వహిస్తారు. ప్రపంచ సముద్ర ఆహార మార్కెట్లో భారత పోటీతత్వాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో స్టార్టప్లు ఇంకా ఎంఎస్ఎంఈలను ఈ దిగుమతి వ్యవస్థలోకి మరింత ఎక్కువగా అనుసంధానించే మార్గాలను కూడా ఈ సదస్సు అన్వేషిస్తుంది. ఈ రెండు రోజులు జాతీయ సదస్సు ప్రారంభ సమావేశం తర్వాత భాగస్వాముల మధ్య ముఖాముఖి చర్చలు, సదస్సులో పాల్గొంటున్న వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు విభాగాల ప్రజెంటేషన్లు కూడా ఉంటాయి. రెండు సాంకేతిక సదస్సులు కూడా నిర్వహిస్తారు. జాతీయ సదస్సు తొలి రోజున భాగస్వామ్య పక్షాలు స్టార్టప్లతో నిర్వహించే ముఖాముఖి చర్చా కార్యక్రమం ఒకరి అభిప్రాయాలను మరొకరు నేరుగా పంచుకోవడానికి పటిష్టమైన వేదికను అందిస్తోంది. ఆ తర్వాత మత్స్య శాఖ, వాణిజ్య శాఖ, ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ, డిపిఐఐటి, కార్మిక శాఖ, ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ వంటి సంబంధిత ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖల ప్రజెంటేషన్లు కూడా ఉంటాయి. ఇవి ప్రభుత్వ పథకాలు, విధానపరమైన చర్యలు, భవిష్యత్తు కార్యాచరణ గురించి ప్రముఖంగా వివరిస్తాయి. ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్, ఇతర ప్రభుత్వ పథకాల కార్యక్రమాల లబ్ధిదారులకు ఈ సందర్భంగా ప్రయోజనాలను పంపిణీ చేస్తారు. సదస్సు రెండవ రోజున రెండు సాంకేతిక సమావేశాలు జరుగుతాయి. ఇవి ప్రధానంగా విలువ జోడింపు, ధృవీకరణ గుర్తింపు ప్రక్రియల ద్వారా సముద్ర ఆహార ఎగుమతులను మరింత ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి సారిస్తాయి. ఎగుమతుల వృద్ధి, వైవిధ్యీకరణ ప్రోత్సహించడంలో స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు కొత్తగా ఎదుగుతున్న రంగాల పాత్రపై చర్చిస్తారు. చివరిగా ఈ సదస్సు ద్వారా వచ్చిన కీలక ఫలితాలు, సిఫారసులను సంక్షిప్తంగా వివరిస్తూ ముగింపు సమావేశంతో సదస్సు ముగిస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు రికార్డు స్థాయిలో 73,890.46 కోట్లకు చేరుకున్నాయి. ఎగుమతి పరిణామం 19.72 లక్షల మెట్రిక్ టన్నులుగా నమోదైంది. ఇది భారతీయ సముద్ర ఆహారానికి అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న స్థిరమైన వృద్ధిని, పెరుగుతున్న డిమాండ్ను స్పష్టం చేస్తుంది. ఈ బలమైన పనితీరును ఆధారంగా చేసుకుని ఈ రంగం ఎగుమతులను 100 కోట్ల రూపాయలకు చేర్చే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. రాష్ట్రాలు సంబంధిత భాగస్వాముల సామర్థ్యాలను బలోపేతం చేయడం, ఉత్తమ పద్ధతులను ప్రోత్సహించడం, మొత్తం ఎగుమతి సిద్ధతను మెరుగుపరచడం, ఈ ద్వారా ఈ జాతీయ సదస్సు ఈ వృద్ధి గమనాన్ని మరింత బలోపేతం చేయనుంది. తద్వారా ఈ బృహత్తర లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు సంతోషం చిత్రం కోసం ఉషా పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం అందించిన వారు ఆర్పి పట్నాయక్.

వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటున్నారు. దేశీయంగా చేపల ఉత్పత్తిలోనూ సముద్ర ఆహార ఎగుమతుల్లోనూ ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. దేశంలోని మొత్తం ఆక్వాకల్చర్ ఉత్పత్తిలో ఈ రాష్ట్రం సింహభాగాన్ని కలిగి ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి

0: 55.39 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించింది. సుదీర్ఘమైన తీర ప్రాంతం, అభివృద్ధి చెందిన ఆక్వాకల్చర్ మౌలిక సదుపాయాలు, ప్రాసెసింగ్ ఎగుమతి యూనిట్ల బలమైన ఉనికితో ఆంధ్రప్రదేశ్ మెరైన్ ఆక్వాకల్చర్ ఎగుమతులకు ఒక ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గణనీయమైన మద్దతు లభించింది. దీని కింద మొత్తం 2,324.17 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన మత్స్య రంగాన్ని బలోపేతం చేసేందుకు గణనీయమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను చేపట్టింది. మత్స్య సంపద నిర్వహణ, ల్యాండింగ్ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు విశాఖపట్నం 2, విజయనగరం, కాకినాడ, తిరుపతి, అనకాపల్లి జిల్లాల వ్యాప్తంగా 126.91 కోట్ల వ్యయంతో 6 ఆధునిక సమీకృత ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. సముద్ర మౌలిక సదుపాయాలను, నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో పుడిమడక, బుడగట్టెపాలెం, కొత్తపట్నంల వద్ద 1,137.2 కోట్ల భారీ పెట్టుబడులతో 3 మత్స్య రేవులను అభివృద్ధి చేస్తున్నారు. విలువ జోడింపు, ప్రాసెసింగ్ను ప్రోత్సహించే లక్ష్యంతో బాపట్లలో 88.8 కోట్ల వ్యయంతో ఒక సమీకృత ఆక్వా పార్కును కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా మత్స్యరంగ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, ఈ రంగంలో వృద్ధిని పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ రాష్ట్రంలో 1,352.19 కోట్ల పెట్టుబడితో ఈ కార్యక్రమాలను చేపట్టారు. ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్స్ ప్రాసెసర్ డెవలప్మెంట్ ఫండ్ కింద రాష్ట్రంలో మొత్తం 259.28 కోట్ల పెట్టుబడితో 9 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఆంధ్రప్రదేశ్లో 4 లక్షల మందికి పైగా లబ్ధిదారుల జీవనోపాధికి అవసరమైన మద్దతును అందించింది. తద్వారా మత్స్యరంగంలో అందరికీ భాగస్వామ్యం కల్పించే సమ్మళిత సుస్థిరమైన వృద్ధికి దోహదపడింది. ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లో సుంకాల రహిత అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ భారత సముద్ర ఆహార ఎగుమతుల స్థిరమైన వృద్ధిని, ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నాయి. మత్స్యరంగంలో ఉత్పత్తిని, మౌలిక సదుపాయాలను, ఎగుమతి పోటీతత్వాన్ని సంయుక్తంగా బలోపేతం చేసిన పీఎంఎంఎస్వై నీలి విప్లవ పథకం, ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ యోజన, ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, ఇటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు, విధానపరమైన జోక్యాలు ఈ వృద్ధిని చేదోడుగా నిలిచాయి. నిర్దేశిత విధానపరమైన చర్యల ద్వారా ఎగుమతి పోటీతత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ కూడా ఈ అద్భుతమైన నిర్వహణకు పూర్తి మద్దతునందించింది. ఎగుమతులపై అమలు చేస్తున్న 0 రేటెడ్ జీఎస్టీ విధానం కూడా ఈ ప్రయత్నాలకు తోడయ్యింది. ఇది పన్నుల భారం లేకుండా ఉత్పత్తి వ్యయాలను తగ్గిస్తూ అంతర్జాతీయ సముద్ర ఆహార మార్కెట్లలో భారత స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. దేశంలో సముద్ర ఆహార ఎగుమతుల అభివృద్ధికి మరింత సమన్వయంతో, సమ్మిళితంతో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రగతిశీల విధానాన్ని పెంపొందించడంలో ఈ జాతీయ సదస్సు ఒక కీలకమైన అడుగుగా నిలుస్తోందని భావిస్తున్నారు. అదండి, మీరింతవరకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
0: ఇప్పుడు వినండి గులాబీ చిత్రం కోసం సునీత ఆలపించిన పాట. గీతరచన సిరివెన్నెల, సంగీతం అందించిన వారు ససిప్రీతం.

వనితలోకం స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. గీతాంజలి చిత్రం కోసం చిత్ర ఆలపించిన వేటూరి గీతం, సంగీతం అందించిన వారు ఇళయరాజా.

కార్యక్రమంలో చివరి పాట గీతగోవిందం చిత్రం కోసం చిన్నయ్య పాడిన శ్రీమణి గీతం. సంగీతం అందించినవారు గోపీ సుందర్.

ఈనాటి వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: బిఎస్ఎన్ఎల్ 100 జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటికి బీఈ బీటెక్తో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షతో నియామకాలు ఉంటాయి. పరీక్షను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ కూడా మల్టిపుల్ ఛాయిస్ తరహాలో వస్తాయి. 120 ప్రశ్నలకు 480 మార్కులు. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు, తప్పు సమాధానానికి 1 మార్కు తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి 3 గంటలు. ప్రశ్నాపత్రంలో 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్1లో ఇంజనీరింగ్ స్ట్రీమ్ 50 ప్రశ్నలకు 200 మార్కులు, సెక్షన్2లోని ఇంజనీరింగ్ స్ట్రీమ్ 50 ప్రశ్నలకు 200 మార్కులు, సెక్షన్3లో జనరల్ ఎబిలిటీ టెస్ట్ 20 ప్రశ్నలకు గాను 80 మార్కులు ఉంటాయి. పరీక్షలో అర్హతకు ప్రతి సెక్షన్లో కనీసం 40% మార్కులు సాధించాలి. 3 సెక్షన్లలో కలిపి 50% మార్కులు సాధించాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇంకా ఎన్సీఎల్లకు ప్రతి సెక్షన్లలోనూ 35%, 3 సెక్షన్లలో కలిపి 45% మార్కులు రావాలి. 3 సెక్షన్లు వచ్చిన మార్కులు కలిపి మెరిట్ లిస్టును తయారు చేస్తారు. ధృవపత్రాలు పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం కేటగిరీల వారీగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు 2 ప్రొబేషన్లో కొనసాగాలి. ఇక అర్హత వివరాలకొస్తే, టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, రేడియో, కంప్యూటర్ ఎలక్ట్రికల్స్ ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్తో బీఈ బీటెక్ లేదా ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ విద్యా అర్హత కలిగి ఉండాలి. వయస్సు 30 మించకూడదు. ఓబీసీ ఎన్సీఎల్లకు 3, ఎస్సీ ఎస్టీలకు 5, దివ్యాంగులకు 10-15 సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజు విషయానికొస్తే, అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 2,000, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 1,000. ఇక వేతన శ్రేణి నెలకు 16,400 నుండి 40,500 ఇస్తారు. పరీక్ష వచ్చి ఆగస్టులో నిర్వహిస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 3 జూలై 2026. మరిన్ని వివరాలకు వెబ్సైట్నైతే సంప్రదించవచ్చు. వెబ్సైట్ వివరాలు www.bsnl.co.in. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.bsnl.co.in.

0: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు ఒక ప్రకటన. తిరుమలలో భక్తుల సేవల నిర్వహణలో కృత్రిమ మేధస్సు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న తీరు ప్రశంసనీయమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. శుక్రవారం ఆయన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వాచనం అందించగా టీటీడీ ఈవో శ్రీవారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా వసతి గదులు, ఆక్యుపెన్సీ వివరాలు, భక్తుల రాకపోకలు, దర్శన క్యూ లైన్లు, లడ్డూ ప్రసాదాలు పంపిణీ వంటి

అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వల్ల భక్తులకు మరింత పారదర్శకంగా సమర్థవంతంగా సేవలు అందుతున్నాయని చెప్పారు. ఈ కేంద్రం ద్వారా గదుల లభ్యత, వివిధ కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తుల సంఖ్య, గంటల వారీగా తిరుమల చేరుకుంటున్న భక్తుల వివరాలు, లడ్డూ ప్రసాదాల పంపిణీ సమాచారం తక్షణమే అందుబాటులోకి వస్తోందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ సాంకేతికతను ప్రోత్సహిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ ప్రాజెక్టుకు సహకరించిన ప్రవాస భారతీయ భక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కేవలం 100 రోజుల్లోపే ఏఐ ఆధారిత వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిన టీటీడీ అధికారులను అభినందించారు. అంతకుముందు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కను నాటారు. తిరుమలలో తన తల్లి పేరుతో మొక్క నాటడం ఎంతో సంతోషాన్ని కలిగిందన్నారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి చిన్నారి తమ తల్లి పేరు మీద ఒక మొక్కను నాటి జీవితాంతం దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభించిన ఈ కార్యక్రమం పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం జూన్ మొదటి వారంలో తన జన్మదినం సందర్భంగా తిరుమలను సందర్శించి శ్రీవారి ఆశీస్సులను పొందడం ఆనవాయితీగా కొనసాగుతుందని చెప్పారు. దేశ సేవకు, ప్రజల సంక్షేమానికి మరింత కృషి చేసేలా శ్రీవారిని ప్రార్థించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో, ఆలయ డిప్యూటీ ఈవో తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రకటన విన్నారు. ఇప్పుడు యువవాణి యువజనుల కార్యక్రమంలో మరో అంశం గురించి తెలుసుకుందాం. చట్ట విరుద్ధమైన, నివేదించని మరియు నియంత్రణ లేని చేపల వేటను నిరోధించే దినోత్సవం ఈరోజు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొన్ని విశేషాలను తెలుసుకుందాం. ఈ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన జరుపుకుంటారు. మన సముద్రాలు, నదులు మనకు అమూల్యమైన సంపదలు. వాటిలో ఉన్న చేపలు మన ఆహారానికి మాత్రమే కాకుండా లక్షలాది మత్స్యకారుల జీవనాధారంగా కూడా ఉంటాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా చేపల వేట జరుగుతూ ఉంటుంది. కొందరు మత్స్యకారులు చట్టాలను పాటించకుండా చేపలను పట్టడం, పట్టిన చేపల వివరాలను నమోదు చేయకపోవడం లేదా నియంత్రణలను పట్టించుకోకుండా అధికంగా చేపలను వేటాడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీనినే ఇల్లీగల్, అంటే చట్ట విరుద్ధమైన, అన్రిపోర్టెడ్ అంటే నివేదించబడని, అండ్ అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్ అంటారు, అంటే నియంత్రణ లేని చేపల వేట అన్నమాట. మరి ఇలాంటి చర్యల వల్ల ఏమి జరుగుతుంది అంటే, మొదటిగా చేపల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. రెండవది, సముద్ర జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. మూడవది, నిజాయితీగా పనిచేసే చిన్న మత్స్యకారులు నష్టపోతూ ఉంటారు. మన భవిష్యత్తు తరాలకు కూడా చేపలు అందుబాటులో ఉండాలంటే మనం ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వాలు కఠినమైన చట్టాలను తీసుకురావడం, సముద్రాల్లో పర్యవేక్షణ పెంచడం ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు. కానీ కేవలం ప్రభుత్వాలు మాత్రమే కాకుండా మనమంతా కూడా బాధ్యతగా వ్యవహరించాలి. మనము చేయగలిగేది ఏమిటి అంటే, అక్రమంగా చేపల వేటను ప్రోత్సహించకుండా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుతూ సముద్ర సంపదను సంరక్షించే చర్యలకు మద్దతు ఇవ్వాలి. మనం సముద్రాన్ని కాపాడితే జీవనాన్ని కాపాడినట్లే. అదండి, మీరింతవరకు చట్టవిరుద్ధమైన, నివేదించని మరియు నియంత్రణ లేని చేపల వేటను నిరోధించే దినోత్సవం గురించి కొన్ని వివరాలను తెలుసుకున్నారు. ఇప్పుడు ఒక పాట విందాము.

యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు మీకు తెలుసా ప్రశ్నోత్తర కార్యక్రమం తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, ద లైబ్రరీ మ్యాన్ ఆఫ్ ఇండియా ద స్టోరీ ఆఫ్ పిఎన్ పానికర్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆప్షన్స్ ఏ ఎంటి వాసుదేవన్ నాయర్, బి ఎన్ఎస్ మాధవన్, ఆప్షన్ సి పిపి సత్యన్, ఆప్షన్ డి బెన్యామిన్. రెండవ ప్రశ్న, ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవాన్ని ఏ తేదీన పాటిస్తారు? ఆప్షన్స్ ఏ మే 20, బి మే 23, సి మే 25, డి మే 30. మూడవ ప్రశ్న, మే 2026లో తన మొట్టమొదటి పూర్తి మహిళా మౌంట్ ఎవరెస్ట్ యాత్రను ఏ దళం పూర్తి చేసింది? ఆప్షన్స్ సిఆర్పిఎఫ్, ఆప్షన్ బి బిఎస్ఎఫ్, ఆప్షన్ సి సిఐఎస్ఎఫ్, ఆప్షన్ డి ఐటిబిపి. నాలుగవ ప్రశ్న, సంబంధాలను తదుపరి స్థాయి భాగస్వామంగా పెంపొందించడం 2030 $50 మిలియన్ వాణిజ్యాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం ఉద్దేశంగా మే 25, 2026 భారతదేశంతో ద్వైపాక్షిక సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది? ఆప్షన్స్ ఏ కెనడా, ఆప్షన్ బి యునైటెడ్ స్టేట్స్, ఆప్షన్ సి యునైటెడ్ కింగ్డమ్, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. ఐదవ ప్రశ్న, రాంచీలో జరిగిన 29వ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలలో పురుషుల పోల్ వాల్ట్ విభాగంలో 5.45 మీటర్ల ఎత్తును అధిగమించి కొత్త జాతీయ రికార్డును నెలకొల్పిన అథ్లెట్ ఎవరు? ఆప్షన్స్ ఏ కుల్దీప్ కుమార్, ఆప్షన్ బి మురళీ శ్రీశంకర్, ఆప్షన్ సి సర్వేష్ అనిల్ కుషారే, ఆప్షన్ డి దేవ్ కుమార్ మీనా. ఆరో ప్రశ్న, మే 26, 2026 నేషనల్ హెల్త్ అథారిటీ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు?

ஆப்ஷன் ஏ பியூஷ் சிங்லா, ஆப்ஷன் டி ராஜேஷ்குமார், ஆப்ஷன் சி அனில் மெஹ்தா, ஆப்ஷன் டி சுரேஷ் ரெட்டி. ஏடோ பிரச்சன, గోదావరి పుష్కరాల సన్నాహాల్లో భాగంగా గోదావరి నదీ కాలుష్యాన్ని అరికట్టడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యదళాన్ని ఏర్పాటు చేసింది? ఆప్షన్స్ ఏ తెలంగాణ, బి మహారాష్ట్ర, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. 8వ ప్రశ్న, నిర్ణయాలు తీసుకోవడం మరియు లాజిస్టిక్ నిర్వహణను నిజ సమయంలో మెరుగుపరచడానికి 2026 మే 25 భారత సైన్యం ఏఐఐ ప్లాట్ఫారంలను ప్రారంభించింది. ఆప్షన్స్ ఏ ప్రాజెక్ట్ మేవన్ మరియు కరుడ, ఆప్షన్ బి కౌటిల్య మరియు ప్రాజెక్ట్ మెవెన్, ఆప్షన్ సి కౌటిల్య మరియు క్యూ ఫోర్స్, ఆప్షన్ డి క్యూ ఫోర్స్ మరియు కరుడ. 9వ ప్రశ్న, గ్లాస్గోలో జరగనున్న 2026 కామన్వెల్త్ క్రీడలకు భారతదేశ చెఫ్ డిమిషన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్ ఏ రోహిత్ రాజ్పాల్, ఆప్షన్ బి రవి బెంగానీ, ఆప్షన్ సి పిటి ఉషా, ఆప్షన్ డి రఘురామ్ అయ్యర్. కార్యక్రమంలో చివరి ప్రశ్న, 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ప్రధాన జాతీయ వేడుకలకు ఆతిథ్యం ఇవ్వనున్న నగరంగా ఏ నగరం ప్రకటించబడింది? ఆప్షన్స్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి కోల్కతా, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి చెన్నై. ప్రశ్నలు విన్నారు. ఇప్పుడు ఒక పాట విన్న తర్వాత దీనికి సమాధానాలు తెలుసుకుందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్.

0: స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీకు తెలుసా ప్రశ్నోత్తర కార్యక్రమానికి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, ద లైబ్రరీ మ్యాన్ ఆఫ్ ఇండియా ద స్టోరీ ఆఫ్ పిఎన్ పానిక్కర్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆప్షన్స్ ఎంటి వాసుదేవన్ నాయర్, ఆప్షన్ బి ఎన్ఎస్ మాధవన్, ఆప్షన్ సి పిపి సత్యన్, ఆప్షన్ డి బెన్నామిన్. సమాధానం సరైనది ఆప్షన్ సి పిపి సత్యన్. రెండో ప్రశ్న, ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవాన్ని ఏ తేదీన పాటిస్తారు? ఆప్షన్స్ ఏ మే 20, ఆప్షన్ బి మే 23, ఆప్షన్ సి మే 25, ఆప్షన్ డి మే 30. సరైన సమాధానం మే 25. మూడో ప్రశ్న, మే 2026లో తన మొట్టమొదటి పూర్తి మహిళా మౌంట్ ఎవరెస్ట్ యాత్రను ఏ దళం పూర్తి చేసింది? ఆప్షన్స్ ఏ సిఆర్పిఎఫ్, ఆప్షన్ బి బిఎస్ఎఫ్, ఆప్షన్ సి సిఐఎస్ఎఫ్, ఆప్షన్ డి ఐటిబిపి. సరైన సమాధానం డి ఐటిబిపి. నాలుగో ప్రశ్న, సంబంధాలను తదుపరి స్థాయి భాగస్వామంగా పెంపొందించడం 2030 నాటికి $50 బిలియన్ల వాణిజ్యాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం ఉద్దేశంగా మే 25, 2026న భారతదేశంతో ద్వైపాక్షిక సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది? ఆప్షన్స్ ఏ కెనడా, ఆప్షన్ బి యునైటెడ్ స్టేట్స్, సి యునైటెడ్ కింగ్డమ్, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. సరైన సమాధానం ఏ కెనడా. ఐదో ప్రశ్న, రాంచీలో జరిగిన 29వ జాతీయ సీనియర్ అథ్లెటిక్ ఫెడరేషన్ పోటీలలో పురుషుల పోల్ వాల్ట్ విభాగంలో 5.45 మీటర్ల ఎత్తును అధిగమించి కొత్త జాతీయ రికార్డును నెలకొల్పిన అథ్లెట్ ఎవరు? అంటే ఆప్షన్ ఏ కుల్దీప్ కుమార్, ఆప్షన్ బి మురళీ శ్రీశంకర్, ఆప్షన్ సి సర్వేష్ అనిల్ కుషారే, ఆప్షన్ డి దేవ్ కుమార్ మీనా. సరైన సమాధానం డి దేవ్ కుమార్ మీనా. ఆరో ప్రశ్న, మే 26, 2026న నేషనల్ హెల్త్ అథారిటీ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ పీయూష్ సింగ్లా, ఆప్షన్ బి రాజేష్ కుమార్, ఆప్షన్ సి అనిల్ మెహతా, ఆప్షన్ డి సురేష్ రెడ్డి. సరైన సమాధానం ఆప్షన్ ఏ పీయూష్ సింగ్లా. ఇక ఏడవ ప్రశ్న, గోదావరి పుష్కరాలను సన్నాహాల్లో భాగంగా నదీ కాలుష్యాన్ని అరికట్టడానికి ఏ రాష్ట్రం ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యదళాన్ని ఏర్పాటు చేసింది? ఆప్షన్స్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. సరైన సమాధానం ఆంధ్రప్రదేశ్. ఎనిమిదో ప్రశ్న, నిర్ణయాలు తీసుకోవడం మరియు లాజిస్టిక్ నిర్వహణను నిజ రూపంలో సమయంలో మెరుగుపరచడానికి 2026 మే 25న భారత సైన్యం ఏ ఏఐ ప్లాట్ఫార్మ్లను ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ సి కౌటిల్య మరియు క్యూఫోర్స్. తొమ్మిదవ ప్రశ్న, గ్లాస్కోలో జరగనున్న 2026లో కామన్వెల్త్ క్రీడలకు భారతదేశ చెఫ్ డి మిషన్గా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం రోహిత్ రాజ్పాల్. చివరి ప్రశ్నకు సమాధానం, 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ప్రధాన జాతీయ వేడుకలకు ఆతిథ్యం ఇవ్వనున్న నగరంగా ఏ నగరం ప్రకటించబడింది? సరైన సమాధానం కోల్కతా. మీరింతవరకు మీకు తెలుసా ప్రశ్నోత్తర కార్యక్రమానికి సమాధానాలు విన్నారు.

6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం భక్తి కుసుమాలు, భక్తి గీతాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో కూరగాయల పంటల్లో జీవన ఎరువుల వాడకం, వివిధ పంటల్లో సూక్ష్మ పోషక లోపాలు, డ్రోన్ వాడకం గురించి వ్యవసాయ అధికారి శ్రీమతి కె కళావతి గారి ప్రసంగం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 ఏకచిత్రగానం శీర్షికన గోపాల గోపాల చిత్రం నుండి పాటలు వింటారు. 10:00 ఆపాత మధురాలు అలనాటి సుముద్ర గీతాలు వింటారు. 11:00 దేశభక్తి గీతాలు. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారాలు. రేపటి మా కార్యక్రమాల వివరాలు: 6:00 ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు, 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత డాక్టర్ టి గౌరీశంకర్, 6:35 పొలం కబుర్లు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, చరిత్రలో ఈరోజు ఇంకా అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి మునిరత్నం గారి వివరణ ఆరో భాగం. 7:45 ఉదయరాగం చిత్రగీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో అలత్తూర్ బ్రదర్స్ వారి గాత్రం. 9:00 వాట్సాప్ చిత్రమంజరి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న సినిమా పాటలు. 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుండి. 10:15 12:10 12:40 1:30 3:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:05 ఇంకా 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. ఇక రేపు సాయంత్రం మా ప్రసారాలు. 5:00 వనితాలోకం గ్రామలక్ష్మి శీర్షికన నిమ్మలో పూత నియంత్రణ, ఎరువుల యాజమాన్యం గురించి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సి మధుమతి గారి ప్రసంగం. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఇంకా తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తర కార్యక్రమం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉద్యాన పంటలపై ఎల్నినో ప్రభావం గురించి కరకంబాడి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త పిఎస్ సుధాకర్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 సినీ భక్తి గీతాలు. 8:00 ఇంకా 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 ఏకచిత్రగానం శీర్షికన సరిగమలు చిత్రం నుండి పాటలు వింటారు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. 11:00 దేశభక్తి గీతాలు. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈ పూట రేపు మా ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుండి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు శ్రోతలు. ఈరోజు 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది విజయవాడ కేంద్రం నుండి. ప్రసార విశేషాలు విన్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 6:04 దాటి 3 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుండి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి,

0: from 4.6%. Nepal Foreign Affairs Minister Shishir Karnal arrived in New Delhi today on a three-day visit to India at the invitation of External Affairs Minister Dr. S. Jaishankar. Briefing media in New Delhi this afternoon, External Affairs Ministry spokesperson Randhir Jaiswal said Dr. Jaishankar will hold talks with his Nepalese counterpart tomorrow. And in hockey, India has beat Pakistan 5-3 in the semi-final of the Men's Under-18 Asia Cup 2026 in Kagamigahara, Japan today to set up a title clash against Japan. And that is the end.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. బ్లూ ఎకానమీ ద్వారా ఆర్థిక అభివృద్ది సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడ హార్బర్ ఆధునికీకరణకు 72 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గిరిజన విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని గుమ్మిడి సంధ్యారాణి తెలియజేశారు. వార్తల వివరాలు. బ్లూ ఎకానమీ ద్వారా ఆర్థిక అభివృద్ది సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు సీఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్షాప్లో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, కె రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాస్వాన్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సముద్ర ఆహార ఉత్పత్తులలో ఆంధ్రప్రదేశ్ 2వ అతిపెద్ద రాష్టమని, రాష్టంలో 197 లక్షల మెట్రిక్ టన్నుల సీఫుడ్ ఉత్పత్తి జరుగుతోందని అన్నారు. ఆక్వా ఉత్పత్తులను మరింత పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న ఆయన, ఆక్వా రంగ అభివృద్దికి కేంద్రం తీసుకునే చర్యలకు రాష్టం తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఆక్వా రంగానికి భారతదేశం లైట్ హౌస్లా ఉండాలని, ఆ లైట్ హౌస్కు ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా వెలగాలని ఆకాంక్షించారు. ఆక్వా అభివృద్దికి అవసరమైన పర్యావరణాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: బ్లూ ఎకానమీ, ఇట్ ఈస్ ఎ రియాలిటీ, ఫ్యూచర్ ఈస్ విత్ బ్లూ ఎకానమీ. ఇఫ్ యు సీ హియర్, వి ఆర్ ది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫిష్ అండ్ సీ ఫుడ్. ఎవ్రీబడి టోల్డ్ 197 లాక్ మెట్రిక్ టన్స్ వి ఆర్ ప్రొడ్యూసింగ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ లాస్ట్ ఇయర్ రికార్డ్ exports that is nearly 19.3 lakh metric tons, $8.28 billion.
0: కాకినాడ హార్బర్ ఆధునికీకరణకు 72.42 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని కేంద్ర మత్స్య పాడి పరిశ్రమ పంచాయతీరాజ్ శాఖల మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. విశాఖపట్నంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై జరిగిన జాతీయ సదస్సులో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశీయ సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్య భూమిక పోషిస్తోందని చెప్పారు. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో 50 లక్షల టన్నుల 40% వాటాతో దేశంలో ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉందని తెలిపారు. ఈ ఎగుమతులను మరింత ప్రోత్సహించేందుకు త్వరలో ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ప్రాంతీయ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
2: A National Fishery Development Board will have a regional office in Andhra Pradesh to promote the exports and fish productions. The second thing, Kakinada is a harbor and very old harbor. So we have sanctioned 72.42 crores rupees to convert it and modernize it in a smart harbor.
0: పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవనంపై అవగాహన పెంచడానికి నిర్వహించే ప్రచార కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన ఈరోజు విజయవాడలోని లోక్ భవన్ ఆవరణలో ఎర్ర జామ మొక్కను నాటారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ దిశగా చర్యలను వేగవంతం చేయడం

0: పై దృష్టి సారించాలన్నారు. ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రకృతి స్ఫూర్తితో, వాతావరణం కోసం, మన భవిష్యత్ కోసం అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నామని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటి దానిని సంరక్షించాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ఫ్లై పార్క్లో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏక్ పేడ్ మాకే నామ్ థీమ్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరిట కనీసం ఒక మొక్క నాటాలన్నారు. మనం నాటే ప్రతి మొక్క మహావృక్షం కావాలని, ప్రతి చెట్టు వాతావరణ మార్పులపై రక్షణ కవచంగా నిలుస్తుందని అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఒక భాగస్వామి కావాలని, ఆరోగ్యకరమైన వాతావరణ మార్పులను తట్టుకోగల ఆంధ్రప్రదేశ్ను నిర్మిద్దామని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: పర్యావరణ పరిరక్షణ సంకల్పానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రెండు అద్భుతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఏక్ పేడ్ మాకే నామ్ పేరు మీద థీమ్ తోటి ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని, దీని తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరొక అద్భుత సంకల్పం పెద్ద ఎత్తున సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం. ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం.
0: గిరిజన విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆకాంక్షించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన గిరిజన పాఠశాలల విద్యార్థులను, ఉపాధ్యాయులను విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాశాల క్షేత్రంలో ఈరోజు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ప్రభుత్వం గిరిజన విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి విద్యార్థిపై దాదాపు 1 లక్ష రూపాయల వరకు ఖర్చు చేస్తున్నామని, నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకుని జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని మంత్రి సూచించారు. రష్యా పర్యటనలో భాగంగా రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ట్రాన్స్ మ్యాష్ హోల్డింగ్ జేఎస్సీ నిర్వాహకులతో సెయింట్ పీటర్స్బర్గ్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ తిరుపతి జిల్లా శ్రీ సిటీలోని ఆల్స్ట్రామ్ మెట్రో రోలింగ్ స్టాక్ సదుపాయానికి ఆనుకుని ఒక ప్రధాన రైలు విడిభాగాల అసెంబ్లీ ప్లాంట్ను స్థాపించాలని వారిని ఆహ్వానించారు. అలాగే దక్షిణాసియా అంతటా భారీ పారిశ్రామిక రైలు ప్రాజెక్టులకు సరఫరా చేసేందుకు అధిక సామర్థ్యం గల సరుకు రవాణా లోకోమోటివ్, బోగీ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. కాగా ట్రాన్స్ మ్యాష్ హోల్డింగ్స్ జేఎస్సీ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణలో చెట్ల పెంపకం కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ఆమె ఈరోజు విజయవాడ రామవరప్పాడు నుండి ఆటోనగర్లోని ఫైర్ స్టేషన్ కార్యాలయం వరకు సైకిల్పై ప్రయాణించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రజలు ప్రతి శుక్రవారం నో వెహికల్ డే పాటిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. పర్యావరణాన్ని కాపాడటమే భావితరాలకు మనం అందించే గొప్ప ఆస్తి అని వ్యాఖ్యానించారు. సైకిల్ వినియోగం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయని హోంమంత్రి పేర్కొన్నారు. రానున్న 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది. అమ్మ పేరుతో ఒక మొక్క ఒక సాధారణ పర్యావరణ కార్యక్రమం మాత్రమే కాదని, పవిత్రమైన ప్రజా ఉద్యమాన్ని సృష్టించిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బీజేపీ కార్యాలయం ఆవరణలో ఆయన ఈరోజు తన మాతృమూర్తి జ్ఞాపకార్థం ఒక మొక్కను నాటారు.

0: त्रिपुरा, पश्चिम बंगाल, बिहार च इत्येतेषु सीमवर्तिषु क्षेत्रेषु अवैध जनसांख्यिकीय परिवर्तनानां निरोधाय दृढसंकल्पितम् अस्ति। श्रीशाहः सीमप्रबन्धनस्य सुदृढीकरणाय स्थानीय नागरिक प्रशासनेन सह उन्नत प्रौद्योगिक्याः एकीकरणं कर्तुं स्मार्ट् बॉर्डर रणनीतिम् इति उद्घाटितवान्।
1: जनसांख्यिकी का परिवर्तन चाहे त्रिपुरा हो, चाहे पश्चिम बंगाल हो, चाहे बिहार हो, जनसांख्यिकी का परिवर्तन हम सीमा के छिद्रों के माध्यम से नहीं होने देंगे। ये हमारा अटल विश्वास है और अटल संकल्प भी है। ये जनसांख्यिकी के परिवर्तन को रोकने के लिए बाड़ लगाई गई है।
0: अद्य विश्व पर्यावरण दिवसः समग्रेपि विश्वे आमान्यते। पृथिव्यां जीवनस्य संरक्षणाय पर्यावरण जागरूकतायाश्च संवर्धनार्थं संयुक्त राष्ट्र पर्यावरण कार्यक्रमस्य अन्तर्गतम् अयं दिवसः प्रतिवर्षम् आयोज्यते। प्रशासनेन दिल्ल्यां 18 नमो ऑक्सीजन पार्क इति उद्यानानि उद्घाटितानि। अस्मिन् अवसरे उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन्, प्रधानमन्त्री नरेन्द्र मोदी, गृहमंत्री अमित शाह, रक्षामंत्री राजनाथ सिंह देशवासिभ्यः शुभाशंसाः प्रदत्तवन्तः। प्रधानमंत्री नरेन्द्र मोदी उक्तवान् यत् मातुः नाम्ना एकः वृक्षः इति अभियानं वनक्षेत्रवृत्तौ महत्वपूर्णं योगदानं दत्तवत्। तेन उक्तं यत् अयं दिवसः पर्यावरण संरक्षणं सतत विकासं च प्रति अस्माकं प्रतिबद्धतायाः प्रतीकः अस्ति। सूचना प्रसारण राज्य मंत्री डॉक्टर एल मुरुगनः अद्य नवदिल्ली नगरस्य ऑल इंडिया रेडियो परिसरे एक पेड़ मां के नाम अभियानस्य भागरूपेण एकं वृक्षं रोपितवान्। आकाशवाण्या सह संभाषमाणः डॉक्टर मुरुगनः नागरिकेभ्यः आह्वानं कृतवान् यत् ते पर्यावरणस्य रक्षणस्य प्रतिज्ञां कुर्वन्तु। भारतीय ऋतु विज्ञान विभागेन उक्तं यत् आगामिनोः द्वित्री दिवसयोः मध्ये मध्य अरब सागरस्य केषुचित् अधिकेषु भागेषु समग्रेपि गोवा प्रदेशे, महाराष्ट्रस्य, आन्ध्रप्रदेशस्य, कर्णाटकस्य च केषुचित् भागेषु, तमिलनाडु राज्यस्य अवशिष्टेषु भागेषु तथा पूर्वोत्तर राज्याणां केषुचित् भागेषु दक्षिण पश्चिम प्रावृतः आगमनाय परिस्थितयः अनुकूलाः सन्ति। पुरुषाणां आ 18 वयस्यः एशिया कप हॉकी प्रतियोगितायाः उपान्त्यस्पर्धायां भारतेन पाकिस्तानदलं 5-3 अंक अंतरालेन पराजितम्। जापान इदं अपरतः महिलानां अंडर 18 एशिया कप प्रतियोगितायाः उपान्त्यस्पर्धायां चीनदेशेन भारतीयदलं पराजितम् इति वार्ताः।
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 ఇంకా 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం భక్తి కుసుమాలు, భక్తి గీతాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చు.

0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు ఇప్పుడు వింటారు. భారతదేశంలో క్రమబద్ధమైన ప్రసార సేవ అనే ఆలోచన 1926 మొదటిసారిగా రూపుదిద్దుకుంది. భారత ప్రభుత్వం మరియు ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీ మధ్య కుదిరిన ఒక ఒప్పందం ద్వారా ఇది కార్యరూపం దాల్చింది. ఆ ఒప్పందం ప్రకారం బొంబాయిలో ఒకటి, కలకత్తాలో మరొకటి రెండు స్టేషన్ల నిర్మాణానికి లైసెన్స్ మంజూరు లభించింది. దాని ప్రకారం బొంబాయి రేడియో స్టేషన్ 1927 జూలై 23 ప్రారంభించబడింది. ఊహించని విధంగా సుమారు 3 సంవత్సరాల తర్వాత ఆ కంపెనీ 1930 మార్చి 1 దివాలా తీసింది. ఇతర దేశాల నుంచి మంచి పురోగతి సాధిస్తూ ఉండగా భారతదేశంలో ప్రసార రంగ ప్రవేశం విఫలమైనట్లుగా కనిపించింది. అయితే ప్రజా డిమాండ్కు ప్రతిస్పందనగా ప్రభుత్వం ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకుని బొంబాయి ఇంకా కలకత్తాలోని 2 స్టేషన్లను 1930 ఏప్రిల్ 1 నుండి 2 సంవత్సరాల పాటు ప్రయోగాత్మకంగా నడపాలని నిర్ణయించింది. చివరిగా 1932 ప్రభుత్వం ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ను తమ సొంత నిర్వహణలో కొనసాగించాలని నిర్ణయించి దానిని పరిశ్రమలు ఇంకా కార్మిక శాఖ పరిపాలనా నియంత్రణ కింద ఉంచింది. 1935 మార్చిలో పరిశ్రమలు ఇంకా కార్మిక శాఖ కింద పనిచేయడానికి కంట్రోలర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశారు. 1936 జూన్ 8 ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అనే పాత పేరు స్థానంలో ఆల్ ఇండియా రేడియో వచ్చింది. ప్రసార రంగం 1937 కమ్యూనికేషన్స్ విభాగానికి బదిలీ చేయబడింది. తరువాత 1941 సమాచార ఇంకా ప్రసార విభాగానికి బదిలీ చేయబడింది. ఈ విభాగం 23 ఫిబ్రవరి 1946 సమాచార మరియు కళల విభాగంగా పునర్వ్యవస్థీకరించబడింది. ఈ విభాగం పేరు 10 సెప్టెంబర్ 1946 సమాచార మరియు ప్రసార విభాగంగా మార్చబడింది. తరువాత 1957 దీనిని ఆకాశవాణిగా నామకరణం చేశారు. భారతదేశంలో ప్రసార రంగానికి అసలైన పురోగతి 2వ ప్రపంచ యుద్ధంతో వచ్చింది. యుద్ధం కారణంగా ప్రభుత్వం తన యుద్ధ ప్రయత్నాలు అవసరాలను తీర్చడానికి ప్రసార సంస్థను విస్తరించడం కూడా అవసరమైంది. చాలా వార్తా సేవలు మరియు బాహ్య సేవల యుద్ధ సంవత్సరాలలోనే ప్రారంభమయ్యాయి. భారతదేశం స్వాతంత్రం పొందినప్పుడు ఏఐఆర్ నెట్వర్క్లో కేవలం 6 కేంద్రాలు మాత్రమే ఉండేవి. అవి ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, మద్రాస్, లక్నో, తిరుచి మాత్రమే. వీటిలో మొత్తం 18 ట్రాన్స్మీటర్లు ఉండగా వాటిలో 6 మీడియం వేవ్పై, మిగిలినవి షార్ట్ వేవ్పై పనిచేసేవి. మీడియం వేవ్ ద్వారా ప్రసారాలను వినడం ఆయా నగరాలలో పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండేది. సమస్థానాల వినీలంతో ఆయా ప్రాంతాలలో అప్పటికే పనిచేస్తున్న 5 ప్రసార కేంద్రాలను ఏఐఆర్ తన అధీనంలోకి తీసుకుంది. 1947 స్వాతంత్ర్యం వచ్చిన సమయానికి రేడియో సెట్ల సంఖ్య కేవలం 2,75,000 మాత్రమే. కార్యక్రమాల సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం మరియు వివిధ రకాల ప్రసారాలలో ఉన్నత ప్రమాణాలను పాటించడం కోసం మంచి కార్యక్రమాలను, తగిన ప్రతిభను, విషయాన్ని పెంపొందించడానికి, అలాగే ప్రజలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించేందుకు వివిధ కార్యక్రమాలను సమర్థవంతంగా, ఆకర్షణీయంగా ప్రదర్శించడానికి సంగీతం, సంస్కృతి, సమకాలీన విషయాలు, సాహిత్యంపై నేపథ్యం అభిరుచిని పెంపొందించడానికి, అలాగే సైన్స్, వ్యవసాయం, కుటుంబ సంక్షేమం, ప్రజా సంబంధాలు మొదలైన వాటిలో నైపుణ్యం కలిగిన కార్యక్రమ నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక విభాగం ఉండటం అత్యవసరం అని భావించబడింది. ఈ అవసరాలను తీర్చడానికే ఏఐఆర్ సృష్టించబడింది. ఇది నిరంతరం అభివృద్ధి చేయబడుతూ బలోపేతం చేయబడుతోంది. భారతదేశంలో ప్రసారాలు అనేవి భారత ప్రభుత్వం అభివృద్ధి చేసి నిర్వహిస్తున్న ఒక జాతీయ సేవ. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన మీడియా విభాగాలలో ఆల్ ఇండియా రేడియో లేదా ఆకాశవాణి అతి పెద్ద విభాగం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇది అద్భుతమైన పురోగతిని సాధించింది. 1947 ఇది 6 ప్రసార కేంద్రాల సహాయంతో దేశంలోని 2.5% ప్రాంతాన్ని మరియు 11

పర్సెంట్ జనాభాను మాత్రమే కవర్ చేసింది. నేడు దేశవ్యాప్తంగా విస్తరించి 479 కేంద్రాలను కలిగి ఉంది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 92% మొత్తం జనాభాలో 99.19% చేరువవుతోంది. ఆకాశవాణి 23 భాషలలో మరియు 179 మాండలికాలలో కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తుంది. అలా 90 సంవత్సరాల కింద ప్రారంభమైన ఆకాశవాణి దేశ ఐక్యతను బలోపేతం చేయడం, ప్రజలకు సమతుల్య సమాచారం అందించడం, గ్రామీణ వెనుకబడిన వర్గాలకు సేవ చేయడం, సాంస్కృతిక విలువలను పరిరక్షించడం, విద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాలలో అవగాహనను పెంచడం, ఇటువంటి లక్ష్యాలు ఆకాశవాణిని కేవలం మీడియా సంస్థగా కాకుండా సామాజిక మార్పు సాధనంగా నిలబెట్టాయి. భారతదేశ జాతీయ ప్రసార సంస్థగా, అగ్రశ్రేణి ప్రజాసేవ ప్రసార సంస్థగా తన స్థాపన నుండి ప్రజలకు సమాచారం అందించడానికి, విద్యావంతులను చేయడానికి, ఇంకా వినోదాన్ని పంచడానికి సేవలు అందిస్తోంది. ఆకాశవాణి తన నినాదమైన బహుజన హితాయ, బహుజన సుఖాయకు అనుగుణంగా సేవలు మరింత విస్తృతంగా అందిస్తోంది. మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు. ఇప్పుడు వినండి భక్తి కుసుమాలు, భక్తి గీతాలు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: మీరింతవరకు భక్తి కుసుమాలు, భక్తి గీతాలు విన్నారు.
1: తొంభై ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
2: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
1: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
2: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
1: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
2: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు శ్రోతలు. మా స్టూడియో క్లాక్లో సమయం 6:59 దాటి 37 సెకండ్లు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: భక్తి కుసుమాలు భక్తి గీతాలు విన్నారు.
1: తొంభై ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
2: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయవాణి ఆకాశవాణి.
1: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
2: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
1: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
2: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
0: ఆకాశవాణి.

0: తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 7:04 దాటి 51 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ మోదీ, ఈ కార్యక్రమాలు వృద్ధిని వేగవంతం చేయడంతో పాటు ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశంలోని అత్యంత శుభ్రమైన నగరాల్లో ఒకటైన సూరత్లో ఉండడం తనకు సంతోషంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. ప్రపంచం క్రమంగా పచ్చదనంతో కూడిన భవిష్యత్తు వైపు సాగుతోందని, ఈ మార్పులో భారత్ కూడా చురుగ్గా భాగస్వామ్యం పొందుతోందని ఆయన అన్నారు.
2: దునియా అబ్ హరిత్ యుగ్ కీ తరఫ్, గ్రీన్ ఫ్యూచర్ కీ తరఫ్ బహుత్ హి సావధాన్ హో చుకీ హై. భారత్ భీ గ్రీన్ గ్రోత్ పర్ బహుత్ అధిక్ కామ్ కర్ రహా హై, ఔర్ ఇస్మే భీ గుజరాత్ రాజ్య హై జిస్నే ఇస్ శతాబ్ది కే ప్రారంభ మే హీ సర్కార్ మే క్లైమేట్ చేంజ్ కా అలగ్ డిపార్ట్మెంట్ బనాయా థా, ఔర్ గుజరాత్ కే చారణ్ కా గావ్ మే భారత్ కా పహలా సోలర్ పార్క్ భీ బనాయా గయా థా.
1: ఈ సాయంత్రం మోదీ దామన్లో సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ ప్రాజెక్టుల్లో ప్రధానంగా ఆరోగ్యరంగం, విమానయాన మౌలిక సదుపాయాలకు సంబంధించినవి ఉన్నాయి. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యము అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనే పరిష్కారాలు స్థిరమైనవి, వ్యయపరంగా సమర్థవంతమైనవి, దీర్ఘకాలిక పర్యావరణ ప్రయోజనాలను అందించగలిగేవి సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆయన అధికార నివాసంలో ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమం కింద ఒక మొక్కను నాటారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, ప్రసార భారతి ముఖ్య కార్యనిర్వాహక అధికారి గౌరవ్ ద్వివేది ఈరోజు న్యూఢిల్లీలోని ఆకాశవాణి ప్రాంగణంలో ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమం కింద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ మురుగన్, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. నీటిని సంరక్షించడం, చెట్లు నాటడం, వాటిని కాపాడడం, పరిరక్షించడం అత్యంత అవసరమని ఆయన పునరుద్ఘాటించారు.
3: మా కా నామ్ సే ఏక్ పేడ్ లగానే కే లియే మన ప్రధాన మంత్రి జీ ఆల్వేస్ ఎక్స్ప్రెస్ అండ్ హీ కాల్ టు ద నేషన్ వరల్డ్ ఎన్వైరన్మెంటల్ డే, సో వీఆర్ ఆల్ అబ్జర్వింగ్ దిస్ డే ఎస్ అండ్ మా కా నామ్ సే ఏక్ పేడ్ లగాయింగే.
1: భారతదేశంలో వాహనాల మార్కెట్ మే నెలలో సుమారు 4.4 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి గత ఏడాదితో పోలిస్తే 23% వృద్ధిని సాధించింది. ఆటోమొబైల్ రంగం పనితీరును ప్రస్తావిస్తూ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ విశేష వృద్ధి వినియోగదారుల డిమాండ్ను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. భారత్లో తయారైన వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ దేశంలోని తయారీ రంగం అభివృద్ధి చెందుతోంది అనడానికి నిదర్శనమని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్య

0: సాధన దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణాన్ని ఆవిష్కరణలు, పారిశ్రామిక స్ఫూర్తి, 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలు ముందుకు నడిపిస్తున్నాయని గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. గత నెలలో రాష్ట్రపతి భవన్లో జరిగిన మొదటి పౌర పురస్కార ప్రదానోత్సవంలో రాష్ట్రపతి 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేశారు. ఈ సంవత్సరం రాష్ట్రపతి 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలతో సహా మొత్తం 131 పద్మ పురస్కారాల ప్రదానానికి ఆమోదం తెలిపారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ ద్రవ్య విధాన సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. ఈరోజు ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా రేపో రేటును 5.25% కొనసాగించాలని నిర్ణయించిందని, అదే సమయంలో తటస్థ విధాన వైఖరిని అవలంబిస్తోందని తెలియజేశారు.
1: हमने बदलती दीर्घ आर्थिक और वित्तीय परिस्थितियों तथा भविष्य के अनुमानों की विस्तार से समीक्षा की है. इसके बाद समिति ने सर्वसम्मति से LAF के अंतर्गत नीतिगत रेपो दर को 5.25% पर ही बनाए रखने का निर्णय लिया है.
0: स्टैंडिंग डिपॉजिट फैसिलिटी रेट 5% ఉండగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంక్ రేటు 5.5% కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ జీడీపీ వృద్ధి అంచనాను అంతకుముందు అంచనా వేసిన 6.9% నుండి 6.6% తగ్గించింది. అంతరాయాలు, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో అస్థిరత వాతావరణం, సంబంధిత ఆటంకాలను వృద్ధికి ఉన్న ప్రధాన ప్రతికూల అంశాలుగా గవర్నర్ పేర్కొన్నారు. కేంద్ర బ్యాంక్ తన ద్రవ్యాల్బడ అంచనాలను కూడా 4.6% నుండి 5.1% పెంచింది. ద్రవ్యోల్బణం నిర్దేశిత పరిమితిలోనే ఉంటుందని అంచనా వేసినప్పటికీ పెరుగుతున్న ఇంధన ధరలు, అధిక ఉత్పత్తి ఖర్చులు రాబోయే నెలల్లో ధరలపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ తెలియజేస్తోంది. విదేశీ మూలధనాన్ని ఆకర్షించడానికి ఆర్బీఐ 15, 30, 40 సంవత్సరాల కాల పరిమితితో ప్రభుత్వ సెక్యూరిటీలను జారీ చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే ఈక్విటీ మార్కెట్లలో ప్రవాస భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇతర అర్హత కలిగిన విదేశీ పెట్టుబడిదారులకు ఆర్బీఐ పెట్టుబడి అవకాశాలను మరింతగా మెరుగుపరిచింది. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, నైరుతి బంగాళాఖాతంలోని మిగతా ప్రాంతాలకు కూడా నైరుతి ఋతుపవనాలు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లేప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్లో జరిగిన ఈ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మోదీ మాట్లాడుతూ, ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలా ప్రోత్సహించడానికి, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు. అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. ఈ పోటీల్లో 60కి పైగా దేశాల నుండి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. జూన్ 4 నుండి 8 వరకు జరుగుతున్న ఈ ఈవెంట్ యోగాసనాలను ఒక క్రమబద్దమైన అంతర్జాతీయ క్రీడగా అభివృద్ది చేయడానికి ఒక మైలురాయి లాంటి ప్రయత్నంగా పరిగణించబడుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యము అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే

0: రెండవ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు.

0: ఈనాటి ఈ కార్యక్రమంలో కూరగాయల పంటల్లో జీవన ఎరువుల వాడకం, వివిధ పంటల్లో సూక్ష్మ పోషక లోపాలు, డ్రోన్ వాడకం గురించి వ్యవసాయ అధికారి శ్రీమతి కె. కళావతి గారి ప్రసంగం ఇప్పుడు వింటారు.
1: అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనము వివిధ కూరగాయల పంటల్లో జీవన ఎరువులు వాడకాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాము. ప్రస్తుత పరిస్థితిలో చాలినంత పశువుల ఎరువు లభించక రసాయనిక ఎరువుల ధరలు అధికంగా ఉండడంతో జీవన ఎరువుల ప్రాముఖ్యత రోజు రోజుకు పెరుగుతోంది. కూరగాయల పంటల్లో సమగ్ర ఎరువుల వాడకంలో జీవన ఎరువుల వినియోగం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇవి నేల ఆరోగ్యం, ఫలదత, పంట దిగుబడి, నాణ్యత పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కొన్ని సూక్ష్మ జీవులు గాలిలో ఉన్న నత్రజనిని స్వీకరించి మొక్కలకు అందించి తద్వారా భూసారాన్ని పెంపొందిస్తాయి. మరికొన్ని శిలీంధ్రాలకు భాస్వరాన్ని మొక్కలు అందుబాటులోకి వచ్చు విధంగా మార్చే శక్తి ఉంటుంది. ఈ విధంగా మొక్కలకు పోషకాలని అందించడానికి తోడ్పడే వాటిని జీవన ఎరువులు అంటారు. ఇప్పుడు మనం జీవన ఎరువుల వాడకం వల్ల ఏమేమి ఉపయోగాలుంటాయని తెలుసుకుందాం. ఇవి వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరిస్తాయి, నేలలోని భాస్వరాన్ని మొక్కలకు అందుబాటులోకి తెస్తాయి. హార్మోన్లు, విటమిన్లు, ఎంజైమ్లు లభ్యమై మొక్క పెరుగుదలకు చురుగ్గా ఉంటుంది. సాధారణంగా పంట దిగుబడులు 10-20% వరకు పెరుగుతాయి. నేల నుంచి సంక్రమించే తెగుళ్లు కొంత మేరకు తగ్గుతాయి. భూమిలో ఉపయోగకరమైన సూక్ష్మ జీవుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. నేల భౌతిక లక్షణాలు మెరుగుపడి వేర్లకు గాలి, నీరు బాగా లభ్యమవుతాయి. భూసారం, ఫలదత పెరుగుతుంది. వృక్ష సంబంధిత భాగాలు అనగా ఆకులు, కాండం, కాయల నాణ్యత, రుచి పెరుగుతుంది. పరిసరాల అనుకూలత, వాతావరణ మిత్రత్వం కలిగి ఉంటాయి. కాలుష్యం ఉండదు. నేలకు, పంటకు ఎటువంటి హాని కలగదు. జీవన ఎరువుల వాడకం వల్ల వేర్లు సమృద్ధిగా పెరగటం, తద్వారా మొక్కలకు నీరు పీల్చుకునే సామర్థ్యం పెరగడంతో మొక్కలకు నీటి ఎద్దడిని తట్టుకునే శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఒకసారి జీవన ఎరువులు వాడినట్లయితే అవి వాటంతట అవే భూమిలో వృద్ధి చెందుతాయి. రసాయన, సేంద్రీయ ఎరువుల మాదిరిగా మాటిమాటికి వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మనం వివిధ రకాలైన జీవన ఎరువుల గురించి తెలుసుకుందాం. మొదటగా రైజోబియం గురించి తెలుసుకుందాం. ఈ బ్యాక్టీరియాను ముఖ్యంగా బఠానీ, చిక్కుడు, ఫ్రెంచ్ చిక్కుడు వంటి కూరగాయల పైర్లపై వాడుతారు. పైర్ల వేర్లలో ఇవి బుడిపెలు కలగజేసి వాటిలో సహజీవనం చేస్తూ గాలిలోని నత్రజనిని మొక్కలకు అందుబాటులో ఉండే రూపంలో బుడిపెలలో స్థిరీకరింపజేస్తాయి. దీని వాడకం వలన 25-30% వరకు దిగుబడి పెరుగుతుంది. దీనితో పాటు 16-32 కిలోల నత్రజనిని భూమిలో నిలవ చేసి ఆ తర్వాతి పంట పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. దీని వాడే విధానం తెలుసుకుందాం. 1 లీటరు నీటిలో 50 గ్రాముల బెల్లం లేదా పంచదార కరిగించి 15 నిమిషాలు మరగనిచ్చి చల్లార్చాలి. ఆ ద్రావణానికి 20 గ్రాముల రైజోబియం కల్చర్ను కలిపి విత్తనానికి పట్టించి ఆరబెట్టి విత్తుకోవాలి. ఇప్పుడు

రెండవ జీవన ఎరువు గురించి తెలుసుకుందాం. అజిటోబాక్టర్. ఇవి మొక్కలపై ఆధారపడకుండా స్వతంత్రంగా నేలలో జీవిస్తూ గాలి నుంచి నత్రజనిని స్వీకరించి మొక్కలకు అందజేస్తాయి. కొద్దిపాటి క్షారగుణం కలిగిన నేలలకు అజిటోబాక్టర్ జీవన ఎరువు అనువైనది. ఇది అన్ని కూరగాయ పంటల్లో పనిచేస్తుంది. ఎకరాకు 8 నుంచి 16 కిలోల నత్రజనిని అందిస్తాయి. కూరగాయ పంటకు కావలసిన, అనగా పెరుగుదలకు కావలసిన విటమిన్లు, హార్మోన్లు ఉత్పత్తి చేస్తుంది. పంటకు అజిటోబాక్టర్ను జీవన ఎరువుగా వాడటం వలన అధిక దిగుబడులను సాధించవచ్చు. ఉదాహరణకు బెండలో అయితే 8%, వంగలో అయితే 9%, కాలీఫ్లవర్ పంటలో అయితే 10% వరకు అధిక దిగుబడులను సాధించవచ్చు. దీనిని వాడే విధానం తెలుసుకుందాం. 1 కిలో జీవన ఎరువును 10 లీటర్ల నీటిలో కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమంలో 15 నుంచి 20 కిలోల జీవన ఎరువును 40 నుంచి 60 కిలోల మట్టిలో గాని లేక సేంద్రీయ ఎరువులో గాని కలిపి పంట విత్తే ముందు నేలలో తేమను చూసి చల్లుకోవాలి. ఈ అజిటోబాక్టర్ ఎరువు భూమిలో సేంద్రీయ పదార్థం ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే సమర్థవంతంగా పంటకు ఉపయోగపడుతుంది. ఇక మూడోదైన అజోస్పైరల్లం గురించి తెలుసుకుందాం. ఇవి వివిధ పంటల వేర్ల మీద లేదా వేర్ల దగ్గరగా జీవిస్తాయి. వీటిని సహవాసి సూక్ష్మజీవులు అంటారు. ఇవి గాలిలో నత్రజనిని స్వీకరించి వేర్ల మీద స్థిరీకరింపజేయగలవు. వేర్ల దగ్గర అవసరమైన హార్మోన్లను విసర్జించడం వలన మొక్క చురుగ్గా పెరుగుతుంది. ఎకరానికి 8 నుంచి 16 కిలోల నత్రజనిని స్వీకరిస్తాయి. వీటిలో అజోస్పైరల్లం, లిపోఫెరం రకాలు అనువైనవి. ఈ రెండు రకాలను టమాటో, వంగ, బెండ వంటి ఇతర కూరగాయల పంటల్లో కూడా వాడుకోవచ్చు. ఈ జీవన ఎరువులను వాడి ఎకరానికి 25 నుంచి 30% వరకు మనం వేయాల్సిన నత్రజని మోతాదును ఆదా చేసుకోవచ్చు. ఈ కల్చర్ను కూడా అజిటోబాక్టర్ వాడే పద్ధతిలోనే అదే మోతాదులో ఉపయోగించి మంచి దిగుబడులను సాధించుకోవచ్చు. అజిటోబాక్టర్ కన్నా ఎక్కువ నత్రజనిని అజోస్పైరల్లం స్థిరీకరిస్తుంది. తక్కువ సేంద్రీయ పదార్థం గల నేలలో కూడా ఈ అజోస్పైరల్లంను బాగా వృద్ధి చెందించవచ్చు. పాస్ఫోబాక్టీరియా. వీటిని పాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ అని అంటారు. వీటిని బ్యాసిల్లస్, షూడోమోనాస్ సూక్ష్మజీవులు, ఆస్పర్జిల్లస్, పెనిసిలియం శిలీంధ్రాలు ముఖ్యమైనవి. ఇవి నేలలో స్వతంత్రంగా జీవిస్తాయి. వీటి నుంచి తయారయ్యే సేంద్రీయ ఆమ్లాల వల్ల భూమిలో బిగుసుకుపోయి లభ్యం కాని స్థితిలో ఉన్న భాస్వరాన్ని ట్రైకాల్షియం ఫాస్ఫేట్ రూపంలోకి మొక్క వినియోగించుకునే విధంగా భాస్వరాన్ని మారుస్తాయి. అంతేకాకుండా హార్మోన్లు కూడా ఉత్పత్తి చేస్తాయి. తద్వారా జీవ ప్రక్రియ చురుగ్గా ఉండుటకు తోడ్పడతాయి. వీటి వాడకం వల్ల ఎకరానికి వేసే భాస్వరం మోతాదును 15 నుంచి 20% వరకు తగ్గించుకోవచ్చు. ఈ పాస్ఫోబాక్టీరియాను అన్ని కూరగాయ పంటల్లో కూడా వాడుకోవచ్చు. 200 నుంచి 400 గ్రాముల పాస్ఫోబాక్టీరియా ఎరువును ఎకరానికి సరిపడే విత్తనానికి పట్టించవచ్చు. లేదా 1 నుంచి 2 కిలోల కల్చర్ను సుమారు 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరానికి దుక్కిలో వేసుకోవచ్చు. విఏఎం అంటే వెజుక్యులర్ ఆర్బస్క్యులర్ మైకోరైజా. ఇది కూడా మనకి జీవన ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ శిలీంధ్రాన్ని మైకోరైజా అనే పేరుతో పిలుస్తారు. వీటిలో గ్లోమస్, జైగోస్పోరా శిలీంధ్ర రకాలు ముఖ్యమైనవి. ఇవి వేరు మండలం మీద మొక్కలతో కలిసి మైత్రితో అతిథిగా జీవిస్తాయి. మైకోరైజా శిలీంధ్రపు పోగులు వేర్లపై పొరల్లోకి, లోపలి పొరల్లోకి కూడా చొచ్చుకొని పోతాయి. ఇవి ఆహారానికి మొక్కలపై ఆధారపడతాయి. దీనికి బదులుగా ఇవి నేల నుంచి భాస్వరాన్ని మొక్కలకు అందిస్తాయి. ఈ ప్రక్రియలో శిలీంధ్రం కన్నా మొక్క అధిక భాగాన్ని పొందుతుంది. ఇవి భాస్వరాన్ని గ్రహించి నిల్వ ఉంచి అవసరమైనప్పుడు మొక్కకు అందిస్తాయి. వేరు వ్యవస్థ చుట్టూ ఈ శిలీంధ్రం ఒక రక్షణ కవచం వలె ఏర్పడి రోగకారకాలైన సూక్ష్మజీవుల ప్రవేశాన్ని నిరోధిస్తాయి. నీటి ఎద్దడిని తట్టుకోవడానికి కూడా తోడ్పడతాయి. ఈ కల్చర్ని కూడా పాస్ఫోబాక్టీరియా వాడే పద్ధతిలోనే అదే మోతాదులోనే అన్ని కూరగాయ పంటల పొలాల్లో కూడా వాడుకోవచ్చు. సమగ్ర ఎరువుల వాడకంలో జీవన ఎరువుల ప్రాముఖ్యం

నాటకం యొక్క ప్రాముఖ్యం ముఖ్య భాగమై నేల ఆరోగ్యం, పంట దిగుబడి, నాణ్యత పెరగడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. అవసరమైన మేరకే ఎరువులు, పురుగు మందులు వాడుతూ పద్ధతులను క్షుణ్ణంగా పాటించి చేసే సేద్యమే శాస్త్రీయ వ్యవసాయం. ఇప్పుడు మనం వివిధ పంటలలో సూక్ష్మ పోషకాల లోప నివారణ గురించి తెలుసుకుందాం. మొదటగా జింకు ధాతు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. నత్రజని, భాస్వరం మరియు ఇతర పోషకాల సమర్థ వినియోగానికి మనకి జింక్ ఉపయోగపడుతుంది. మొక్కలో అమినో ఆమ్లాలు మాంసకృతుల తయారీకి దోహదపడుతుంది. ఈ జింక్ ధాతు లోప లక్షణాల గురించి తెలుసుకుందాం. జింక్ లోపిస్తే ఆకుల ఈనెల మధ్య భాగం పసుపు రంగుకు మారి ఆకులు చిన్నవిగా అవుతాయి. పంటలలో ఎక్కువ మోతాదులో నత్రజని, భాస్వరం ఎరువుల వాడకం వలన జింకు లోపం వస్తుంది. ఇప్పుడు జింకు లోప సవరణ గురించి తెలుసుకుందాం. ఒకేసారి వరి పండించే భూముల్లో ప్రతి 3 పైర్లకు ఒకసారి, 2 పంటలు పండించే భూముల్లో ప్రతి రబీ సీజన్లో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ చివరి దుక్కిలో వేయాలి. జింక్ లోపం సవరించడానికి ఎకరాకు 400 గ్రాముల జింక్ సల్ఫేట్ను 200 లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఈ ఎరువును కనీసం 2 రోజుల వ్యవధిలో వేయాలి. జింక్ ఎరువులను భాస్వరం ఎరువులతో కలిపి వేయరాదు. రెండవగా మనకి ఇనుము ధాతు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఆకుల్లో పత్రహరితం మరియు పిండి పదార్థాలు తయారవడానికి ఉపయోగపడుతుంది. ఇనుము ధాతు యొక్క లోప లక్షణాలు. ఇనుము ధాతు లోపానికి నేలలోని సున్నం శాతమే కాకుండా మరికొన్ని కారకాలు కూడా ఉంటాయి. ఇనుప ధాతువు లోపిస్తే ఆకు మొత్తం పసుపు రంగులోకి మారుతుంది. ఇనుప ధాతు లోపం యొక్క సవరణ గురించి తెలుసుకుందాం. ఇనుప ధాతు లోపం సవరించడానికి ఎకరానికి 20 కిలోల అన్నబేది ఆఖరి దుక్కిలో వేయాలి. పైరుపై ఇనుప ధాతు లోప లక్షణాలు కనిపిస్తే ఎకరాకు 1 కేజీ అన్నబేది, 200 గ్రాముల సిట్రిక్ ఆమ్లాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఇప్పుడు 3వ సూక్ష్మ పోషకమైన బోరాన్ గురించి తెలుసుకుందాం. మొక్కలు పూల దశలో సంపర్కము మరియు ఫలదీకరణలో కీలక పాత్ర వహిస్తుంది. మొక్కల ఆకుల్లో తయారయ్యే ఆహారం మొక్కల్లోని అన్ని భాగాలకు చేరవేయడంలో బోరాన్ ఉపయోగపడుతుంది. మొక్కలు కాల్షియం ధాతువును సంగ్రహించి దాన్ని సక్రమంగా వినియోగించుకోవడానికి బోరాన్ అవసరం. బోరాన్ లోప లక్షణాలు ఇప్పుడు తెలుసుకుందాం. సున్నం పాలు ఎక్కువగా ఉన్న నేలల్లో బోరాన్ లోపం ఎక్కువగా వస్తుంది. బోరాన్ లోపం గల చెట్లు ఆకులు కురుసబడి ఆకు కొనలు నొక్కుకుపోయినట్లు పెలుసుబారుతాయి. బోరాన్ లోపం ఉండే ఆకులు ముడుచుకుపోయి చిన్నవిగా తయారవుతాయి. కాయదశలో కాయలు పగుళ్లు చూపడం సర్వసాధారణంగా కనపడే లక్షణం. ఇప్పుడు బోరాన్ సవరణ గురించి తెలుసుకుందాం. ఎకరాకు 1 కిలో బోరాక్స్ను ఆఖరి దుక్కిలో వేయాలి. బోరాన్ లోప నివారణకు ప్రతి మొక్కకు 100 గ్రాముల బోరాక్స్ గాని, బోరిక్ ఆమ్లాన్ని గాని భూమిలో వేయాలి. లేదా 0.1 నుండి 0.2% బోరాక్స్ లేదా బోరిక్ ఆమ్లాన్ని కొత్త చిగురు వచ్చినప్పుడు 1-2 సార్లు 10 నుంచి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. బోరాన్ లోపం ఉన్న భూముల్లో నీటి పారుదల కింద సాగు చేసే పంటకు ఎకరానికి 4 కిలోల బోరాక్స్ను విత్తేటప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు జిప్సం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. జిప్సం ఎరువులో కాల్షియం మరియు గంధకం ధాతువులు ఉంటాయి. చౌడు భూముల్లో ఉండే మార్పిడి సోడియంను తగ్గించి నేలలను బాగు చేయడానికి జిప్సం ఎరువు అవసరం. జిప్సం ఎరువులో కాల్షియం ధాతు మొక్కలో కణ కవచం తయారీకి, కణాల ఉత్పత్తి మరియు సాగుదలకు, మొక్కల్లో సేంద్రియ ఆమ్లాన్ని తటస్థపరచడానికి, పత్రహరితం ఏర్పడడానికి మరియు క్రోమోజోములు ఏర్పడడానికి దోహదపడతాయి. జిప్సం ఎరువులో గంధకం ధాతు మొక్కల్లో కొన్ని రకాల అమైనో ఆమ్లాల తయారీకి, అనేక ఎంజైమ్ల తయారీకి, నత్రజని స్థిరీకరణకు, కిరణజన సంయోగక్రియ జరగడానికి దోహదపడుతుంది. నూనె గింజల పంటల్లో మాంసకృతులు నూనె శాతం పెరగడానికి ఉపయోగపడుతుంది. ఉల్లి మరియు వెల్లుల్లి ఘాటు రావడానికి గంధకం ధాతువు దోహదపడుతుంది. ఇప్పుడు మనం జిప్సం పంటకు వేసే సమయం గురించి తెలుసుకుందాం. కారు చౌడు నేలలను బాగు

0: చేయడానికి వేసవి వర్షాల సమయంలో వేసి నేలలో బాగా కలియదున్నాలి. తరువాత పొలంలో నీటిని నిలగట్టాలి. జిప్సం ఎరువు మోతాదును భూసార పరీక్ష ఫలితాల ద్వారా తెలుసుకోవచ్చు. భూసార పరీక్ష ఫలితాలు అందుబాటులో లేకపోతే ఎకరాకు సుమారుగా 1.2 నుండి 1.6 టన్నుల జిప్సంను వేసుకోవచ్చు. నూనె గింజల పంటలకు ఎకరాకు 200 కిలోల జిప్సంను చివరి దుక్కిలో వేయాలి. వేరుశెనగ పంటకైతే పూత దశలో వేసి నేలలో కలపాలి. అపరాల పంటలైన సోయా చిక్కుడు, కంది, పెసర, మినుము, శనగ వంటి పైర్లకు జిప్సం ఎరువును చివరి దుక్కిలో ఎకరానికి 50 నుంచి 100 కిలోలు వేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మనం డ్రోన్ల గురించి తెలుసుకుందాం. డ్రోన్ వాడకం, దానివల్ల రైతులకు కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. డ్రోన్లు రైతులకు వ్యవసాయంలో చేదోడు వాదోడుగా నిలువనున్నాయి. ఇప్పుడిప్పుడే ఈ సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందుబాటులోకి వస్తోంది. వీటి వాడకం వలన ఖర్చు, సమయం ఆదా అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పొలంలో 4 దిక్కుల జిపిఎస్ కోఆర్డినేట్ల ఆధారంగా పురుగు మందులను పిచికారీ చేయడానికి డ్రోన్లను ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుత కాలంలో డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం రైతులకు పంట కాలంలో వ్యవసాయ కార్మికుల కొరతను నివారించడానికి వీలు కల్పిస్తుంది. ఇది పురుగు మందుల పిచికారీ ఖర్చును తగ్గిస్తుంది. ఇది ఎకరా భూమిలో కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో మందు పిచికారీ పూర్తవుతుంది. ఈ సాంకేతికతో 1 ఎకరం పొలంలో మందు పిచికారీ చేయడానికి కేవలం 350 రూపాయల నామమాత్రపు ఛార్జీ అవుతుంది. చీడపీడలు ఎక్కువ విస్తీర్ణంలో వ్యాప్తి చెందితే డ్రోన్ సహాయంతో ఆ ప్రాంతాన్ని ఒకే రోజులో పిచికారీ చేసుకోవచ్చు. డ్రోన్ ద్వారా కోఆర్డినేట్లు జిపిఎస్ సహాయంతో అసమాన మరియు చేరుకోలేని పొలాల్లో ఆ ప్రాంతం అంతా సులభంగా మందు పిచికారీ చేసుకోవచ్చు. డ్రోన్ యొక్క స్ప్రే ట్యాంకు సామర్థ్యం 14 లీటర్లు మరియు పురుగు మందులు సిఫార్సు చేసిన మోతాదు మేరకు కలిపి పిచికారీ చేయాలి. డ్రోన్ల ద్వారా పురుగు మందులను పిచికారీ చేసే పద్ధతి పాటిస్తే మనుషుల ద్వారా చేసే హానికరమైన పురుగు మందుల స్ప్రేయింగ్ల వలన కలిగే ఆరోగ్య ప్రమాదాలను అధిగమించవచ్చు. తక్కువ ఖర్చుతో స్ప్రే చేసుకోవచ్చు. డ్రోన్లను పురుగు మందులు, శిలీంద్ర నాశినులు పిచికారీలకే కాకుండా కలుపు మందులను కూడా పిచికారీ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. రసాయన మందులను సామూహికంగా పిచికారీ చేస్తే సాధ్యమైనంత వరకు ఖర్చు తగ్గించుకోవడంతో పాటు ఎక్కువ ఫలితాలను కూడా పొందవచ్చు. డ్రోన్ సహాయంతో మందు పిచికారీకి తక్కువ నీరు అవసరం. బ్యాటరీతో పనిచేసే డ్రోన్తో డీజిల్ పవర్ స్ప్రేయర్ను రీప్లేస్ చేయడం ద్వారా ఇంధనం ఆదా అవుతుంది. డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం వలన 1 పిచికారీకి అయ్యే ఖర్చులో సుమారు 300 రూపాయల వరకు తగ్గించుకోవచ్చు. అంటే ఎకరానికి 1500 నుంచి 2100 రూపాయల వరకు తగ్గించుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో కూరగాయల పంటల్లో జీవన ఎరువుల వాడకం, ఇంకా వివిధ పంటల్లో సూక్ష్మ పోషక లోపాలు, ఇంకా డ్రోన్ వాడకం గురించి వ్యవసాయ అధికారి శ్రీమతి కె కళావతి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వినండి జానపద గీతాలు.

ఈనాటి పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు శ్రోతలు. మా స్టూడియో క్లాక్లో సమయం 7:43 దాటి 50 సెకండ్లకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అంశం గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కాన్రాతి.
1: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం మాధవనేని రఘునందన్ రావు గారు. వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. మీరు వృత్తిరీత్యా న్యాయవాది, సెంట్రల్ యూనివర్సిటీలో మానవ హక్కుల్లో పీజీ డిప్లొమా చేశారు, ప్రముఖ పత్రికలో న్యూస్ కాంట్రిబ్యూటర్గా పనిచేశారు. మాధవనేని రఘునందన్ రావు గారు, ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంటే ఏమిటి, వాటి వివరాలు తెలియజేయండి.
2: సో చాలామంది, చాలా రాజకీయ పార్టీలు ఈ దేశంలో ప్రజలకి అన్ని ఉచితాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులుగా చేయాలని ట్రై చేస్తున్నటువంటి తరుణంలో, ఈ దేశ అవసరాలు, భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు ప్రతి ఇండ్లు తనకు తనకు కావాల్సినంత విద్యుత్ని ఎలా ఉపయోగం చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి అంశానికి సంబంధించి ప్రారంభించినటువంటి పథకం పేరే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. సో భారత ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని, లేకపోతే ఈ షాప్ అయితే ఫ్రీ వస్తుంది, ఆ కుల మూలకైతే ఫ్రీ ఇస్తామని ఇట్లా కొన్ని ఉచిత పథకాలని ప్రవేశపెట్టినారు. దాని బదులు పిల్లలకి ఉచితాలని అలవాటు చేసే బదులు, ఉదాహరణకు ఒక చిన్న సామెత, నేను టీచర్గా పనిచేసినప్పుడు చెప్పేవాడిని, పేరెంట్స్ ఏం చేస్తున్నారు, పిల్లలకి చేపలు బాగా వండి దాన్ని ఒలిసి ములు లేకుండా అన్నీ చేసి తిను తిను బిడ్డ అని పెట్టడం నేర్పిస్తూ ఉన్నారు. రేపు పొరపాటున పేరెంట్స్కి ఏమైనా అయిందనుకోండి, ఆ పిల్లడికి చేప ఎట్లా పట్టాలి, చేప ఎట్లా ఒలవాలనేది తెలియదు. కాబట్టి మేము అట్లా కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రతి ఇల్లు తన ఇంటిపైన ఉన్నటువంటి ఆర్సీసీ స్లాబ్ పైన కానీ, లేదా పెంకుటిల్లు అయితే ఇంటి అనుకున్నటువంటి ఓపెన్ స్పేస్లో కానీ సోలార్ పలకల్ని బిగించుకొని ఆ ఇంటి అవసరాలు తీర్చుకునేటందుకు సుమారు 300 యూనిట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించినాం. దీన్ని జనాలలోకి తీసుకెళ్తా ఉన్నాం. చాలా వరకు పల్లెటూర్లలో ప్రజలు ముందుకొస్తూ ఉన్నారు. 1 కిలోవాట్ వరకు అయితే సుమారు 30,000 రూపాయలు, 2 కిలోవాట్ల వరకు అయితే 60,000 రూపాయలు, 3 కిలోవాట్ల వరకు అయితే మాక్సిమంగా 78,000 రూపాయలని సబ్సిడీ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా బ్యాంకులు ప్రోగ్రామింగ్ చేసి బ్యాంకు లోన్ రూపం లోపల కూడా ఇస్తూ ఉంది. కాబట్టి ఎవరో 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చే బదులు మనము ప్రకృతి నుంచి వస్తున్నటువంటి రెన్యూవబుల్ ఎనర్జీని మనం ఎనర్జీగా మార్చుకొని వాడుకోవడం వల్ల రేపు పొల్యూషన్ తగ్గుతుంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ, ఇప్పుడు బొగ్గు గనులు పెట్టి సింగరేణి పేరిట ఓపెన్ కాస్ట్ మైనింగ్ పేరు మీద కిలోమీటర్లు తవ్వి బొగ్గు తీసి ఆ బొగ్గులోంచి కరెంటు తయారు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ప్రకృతికి పర్యావరణానికి నష్టం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయకుండ్రి, మీరు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, లేదా 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, ఇంటిపైన మీ ఇంటి అవసరాలకు సరిపడేన్ని సోలార్ విద్యుత్ పలకల్ని బిగించుకుంటే మీరు వద్దన్నా, మీ కష్టం ఉన్నా ఇష్టం ఉన్నా పొద్దున 6 గంటలకు వస్తాడు సూర్య భగవానుడు, రాత్రి 6 గంటల దాకా ఉంటాడు. ఆయన ఇచ్చే ఎనర్జీని మనం కరెంట్ రూపంలోకి మార్చుకుంటే మీ ఇంటికి 300 రూపాయలు సరిపోతుంది. మీరు 100 యూనిట్లే వాడుకున్నారనుకోండి, మిగతా 200 యూనిట్లు మీకు ప్రభుత్వం డబ్బులు కట్టించి తీసుకుంటుంది. కాబట్టి యుల్ గట్ ఇన్కమ్ వన్ యాంగిల్, ద అదర్ యాంగిల్ యు ఆర్ హెల్పింగ్ ద పొల్యూషన్ లేకుండా ఈ దేశాన్ని కాపాడడానికి ఉపయోగపడతారు. కాబట్టి ఒక మంచి పథకం, ఆశించినంత వేగంగా పోతలేదు, బట్ పల్లెటూళ్ళలో ఇప్పుడిప్పుడు అవేర్నెస్ వస్తూ ఉంది. మొన్న ప్రధానమంత్రి గారు సికింద్రాబాద్కి వచ్చి సభలో చెప్పినట్టు పొదుపు వైపు మనం ఎందుకు పోవాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు కుప్పకూలిపోతా ఉంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఇంత 150 కోట్ల మంది ప్రజలుండి కూడా నిలబడగలుగుతూ ఉంది. పెట్రోల్ డీజిల్ మన దగ్గర లేకపోయినప్పటికీ వేరే దేశాల్లోంచి తెచ్చుకుంటున్నప్పటికీ కూడా ఒక్క మాట సోలార్ కార్ల వైపు లేదా ఎలక్ట్రిక్ కార్ల వైపు మనం మూవ్ కావాలని నరేంద్ర మోడీ గారు ఒక థాట్ ప్రాసెస్ని దేశ ప్రజల ముందు ఉంచితే ఈరోజు ఇంటికి ఒక ఎలక్ట్రిక్ కార్ వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. 2026 December 31 వరకు నేను ఓపెన్గా చెప్తున్నా, ఛాలెంజెస్ చెప్తూ ఉన్నా, ప్రతి ఇంట్లో ఒక ఎలక్ట్రికల్ వాహనం వచ్చేటువంటి పరిస్థితికి ప్రజలు మారుతూ ఉన్నారు. కరోనా వస్తే భారతదేశం వాళ్ళు ఎట్లా బతుకుతారు, వీళ్ళకి ఏం తెలియదు అన్న కాడి నుంచి అరే మేమే అన్ని చేసుకోగలుగుతాం, మేమే నిలబడగలుగుతాం, మేమే ప్రపంచానికి మార్గదర్శనం చేస్తామని చెప్పి పోవడానికి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. మోడీ గారు ఏదైనా చేస్తే దాన్ని ముందు చూపుతో చేస్తారు, ఆలోచించి చేస్తారు. పర్యావరణ హితం ఉంది, దానివల్ల బొగ్గు బావుల తవ్వకం తగ్గుతుంది, ఓపెన్ మైనింగ్ తగ్గుతుంది, రకరకాలైనటువంటి అంశాల పట్ల మనకు లాభం జరుగుతుంది అని ఆలోచించారు. కాబట్టి ప్రజలు ఈ పథకం లోపల కొంత తమ ఇంట్లోంచి పెట్టుకొని ఈ పథకం వైపు ప్రజలు మూవ్ అవుతారు.
1: ఎంపీ గారు, ఈ యోజన ఎప్పుడు ప్రారంభించారు?
2: 2024 ఫిబ్రవరి లోపల నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినారు. 20

0: 27 వరకు ఒక కోటి గృహాల మీద ఈ సోలార్ పలకలు పెట్టి వాళ్ళంతల వాళ్ళే కరెంట్ ఉత్పత్తి చేసేటువంటి దిశగా ప్రజల్ని మార్చాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో వారి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మోడీ గారు ఎంత గొప్పగా అయితే ఈ స్కీమ్ గురించి ఆలోచించినారు, ఎంత గొప్పగా అయితే డిజైన్ చేసినారో అంతే గొప్పగా ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది.
1: ఈ యోజన ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది?
0: రిన్యూవబుల్ ఎనర్జీ అని, మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని, పునరుత్పాదక శక్తి అని. మనం ఇంతకుముందు నీళ్ళ నుంచి కరెంటు తయారు చేసేవాళ్ళం, బొగ్గు నుంచి కరెంటు తయారు చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు విండ్, మామూలుగా గాలిలోంచి విద్యుత్ని తయారు చేసుకోవడానికి ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అదే రకంగా సోలార్ నుంచి ఎట్లా తయారు చేసుకోవాలి. దీస్ ఆర్ కాల్డ్ రిన్యూవబుల్ ఎనర్జీస్. ఒక రూపంలో ఉన్నటువంటి శక్తిని ఇంకొక రూపంలోకి మార్చి దాన్ని కరెంటుగా మార్చుకొని మన నిత్యావసరాలకి మార్చుకుంటా ఉన్నాం. దీనివల్ల ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో దీన్ని తయారు చేస్తూ ఉన్నారు. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని ఒక కొత్త శాఖను పెట్టి వారి ద్వారా దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు.
1: ప్రధానమంత్రి సూర్యాగర్ ముఫ్తీ బిజిలీ యోజన యొక్క మొత్తం ఖర్చు ఎంతండి?
0: సుమారు బడ్జెట్ లోపల కేటాయించింది 75,000 కోట్ల రూపాయలని మొన్న బడ్జెట్ లోపల భారత ప్రభుత్వం కేటాయించింది. అంటే మీరు ఆలోచించాలి, దాదాపు 1/4 ఆఫ్ ద అమౌంట్ని బడ్జెట్ అమౌంట్ లోపల 1/4 ఆఫ్ ద అమౌంట్ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీకి మంజూరు చేసింది భారత ప్రభుత్వం. అంటేనే భవిష్యత్తులో భారతదేశ ప్రజల అవసరాలని దృష్టిలో ఉంచుకొని ఏసీ లేని ఇల్లు లేకుండా మారుతుంది, కరెంట్ లేకపోతే ఒక నిమిషం బతకలేనటువంటి పరిస్థితుల్లోకి వస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నీళ్లు, బొగ్గు ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఉపయోగించుకుంటూనే ఆల్టర్నేట్ రెమెడీ వైపు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే రోజు దేశంలో ఉన్నటువంటి నిల్వలన్నీ ఆగిపోయి లేదా బొగ్గు నిల్వలు దొరకలేనటువంటి దుస్థితి వచ్చిన రోజు అయ్యో కరెంట్ ఎట్లా అని ప్రజలు బాధపడకుండా ఉండడానికి రిన్యూవబుల్ ఎనర్జీ కింద విండ్ నుంచి కరెంటును ఉత్పత్తి చేయడం, సోలార్ నుంచి కరెంట్ ఉత్పత్తి చేయడం, మీరు వేసిన ఆర్సీసీ స్లాబ్ మీద మీరు సోలార్ పలకలు పెట్టుకుంటున్నారు, యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టిన ఆయనే 5 లక్షలు ఖర్చు పెట్టుకొని సోలార్ ప్లేట్లు పెట్టుకోలేడా? తనే ఉల్టా ఇంట్లో కూర్చొని ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే 2,000 పెన్షన్, 1,000 రూపాయల పెన్షన్ కంటే ఇంటెన్క పెరడు ఉందనుకోండి, ఒక 5 కిలోవాట్ల కరెంటును ఉత్పత్తి చేసిరనుకోండి, ఎవ్రీ మంత్ యూ విల్ గెట్ రెగ్యులర్ ఇన్కమ్. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ హౌ వీ షుడ్ మోల్డ్ ద పీపుల్. ప్రజల లోపల మార్పు, ప్రజల ఆలోచన విధానం లోపల మార్పు రావాలనే ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి పథకం సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన. ఫ్రీ ఇచ్చి 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చి ఓట్ల కోసం అడుగుతలేం మేము. ఇది పర్యావరణ హితం, దేశ హితం, ఆ కుటుంబ హితాన్ని కోరుకొని తీసుకొచ్చినటువంటి పథకం కాబట్టి ప్రజలు వాలంటరీగా ఈ పథకం లోపల ముందుకొచ్చి జాయిన్ అవుతా ఉన్నారు.
1: ఎంపీ గారు, లాభాలపై సబ్సిడీ ఎంత ఇస్తున్నారు?
0: ఇన్స్టాలేషన్ అప్పుడు మేము ఇస్తుంది 1 కిలోవాట్కి 30,000 రూపాయలు ఇస్తా ఉన్నాం, ఇందాకే చెప్పినట్టు. 2 కిలోవాట్లు అయితే 60,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మాక్సిమంగా ఒక కుటుంబం 3 పెట్టినా 4 కిలోవాట్లు పెట్టుకున్నా భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ పర్ హౌజ్, ఒక హౌజ్ హోల్డ్కి 78,000 రూపాయలని సబ్సిడీ రూపంలో ప్రస్తుతం ఈ పథకం కింద ఇస్తా ఉన్నాం. ప్రజలు ముందుకొచ్చి ఈ పథకాన్ని ఇంకా ఎక్కువ ఆదరించి ముందుకు పోతే అవసరాలని బట్టి, ఆ రోజున్న పరిస్థితులను బట్టి అవసరమైతే సబ్సిడీని పెంచడానికి కూడా భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
1: ఈ పథకం యొక్క వర్ధమాన ప్రయోజనాలు ఏమిటి?
0: సరే, నేను ఇందాకే చెప్పినాను, నేను 200 యూనిట్లు హెయిర్ కటింగ్ సెలూన్కు ఫ్రీగా ఇస్తా, నేను 200 యూనిట్లు డ్రై క్లీనింగ్ షాప్కు ఫ్రీ ఇస్తా అని ఓట్లు అడుక్కునే స్థితిలోంచి ప్రజలని సెల్ఫ్ సస్టైనబిలిటీ వైపు మీ కాళ్ళ మీద మీరే నిలబడి, ఎవరో నాకు భిక్షిచ్చేదేంది, నా ఇంటి మీద నేను 4 సోలార్ పలకలు పెట్టుకొని నేను 300 యూనిట్ల వరకు కరెంటుని తయారు చేసుకుంటే వాళ్ళు ఇచ్చే 200 యూనిట్లు నాకెందుకు అని సెల్ఫ్ సస్టైనబిలిటీ ఆత్మగౌరవంతో బతకడానికి ఒక కుటుంబానికి అవసరమైనటువంటి ఒక వేని చూపించడంతో పాటు మీకు కరెంటు బిల్ కట్టాల్సిన అవసరం ఉండదు, పర్యావరణ హితం ఉంటుంది. బేసికల్గా కావాల్సింది భారతదేశానికి టెంపరేచర్ ఇప్పుడు 46, 48, 50కి వస్తుంది అని చెప్తా ఉన్నాం. ఇదంతా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తూ ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇది కొత్త మార్గం అవుతుంది. అటువైపు ప్రజలందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.
1: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్తీ బిజిలీ యోజనకు ఎవరు అర్హులు?
0: అందరు అర్హులు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు దానికి అర్హుడు. ఎందుకని చెప్తానో, భారతీయుడు అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దానికి అర్హుడు. పక్క దేశంకి వెళ్ళి ఇల్లీగల్గా ఇమిగ్రెంట్ అయ్యి ఇప్పుడే ఏదో దొంగ రేషన్ కార్డు తీసుకొని ఇది చేసుకుంటామంటే కుదరదు. దానికి ఇల్లు ఉండాలి, ఇల్లు లేకపోతే ఇంటి వెనకాల ఇంత ఓపెన్ స్థలం ఉండాలి. అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. ఇది పూర్తిగా ఈ దేశం కోసం 2047 వికసిత భారత్ అనే లక్ష్యంలో భాగంగా, ఎవరు కరెంట్ ఇచ్చినా, ఎవరు పెట్రోల్ ఇచ్చినా, ఎవరు డీజిల్ ఇచ్చకున్నా ఈ దేశంలో మేము మా కాళ్ళ మీద మేమే నిలబెడతామనేటువంటి ఒక గొప్ప స్థాయికి దేశ ప్రజలు మౌల్డ్ అవ్వడానికి ఒక మంచి సువర్ణ అవకాశంగా మేము భావిస్తా ఉన్నాం. అంతేకాదు, మీరు ఎక్కువ కిలోవాట్లు ఉత్పత్తి చేసి భారత ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేస్తే మీకు నెలవారు ఆదాయం కూడా పెరుగుతుంది. ఇంట్లో కూర్చొని ఎండకపోకుండానే మీరు ఇంట్లో పైసలు సంపాదించుకోవడానికి అవకాశం.
1: ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి?
0: జాతీయ పోర్టల్, దీనికి ఒక పోర్టల్ ఉంది సార్. ఏ స్టేట్ కా స్టేట్ ఒక డిస్కమ్ ఏర్పాటు చేస్తున్నారు. దాని ద్వారా మీరు ఎక్కడికక్కడ అప్లికేషన్స్ని ఆన్లైన్లో పెట్టవచ్చు, లేదా మీ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మేము మా ఇంటి మీద సోలార్ పలకలు పెట్టుకోవాలనుకుంటున్నాం ఏం చేయాలంటే గ్రామ పంచాయతీలో ఉండే పంచాయతీ సెక్రటరీ కూడా దీన్ని గైడ్ చేస్తాడు. అట్లా ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే లోకల్గా ఉండేటువంటి బ్యాంకులు కూడా వచ్చి సబ్సిడీ ఇచ్చి వాళ్ళు కూడా దరఖాస్తు ఫామ్లు నింపిపోవడానికి అని చెప్పి ముందుకు వస్తూ ఉన్నాం.
1: ప్రస్తుతం ఈ పథకం కింద

0: ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి?
1: దాదాపు 1.5 కోట్ల మంది ఇప్పటికే దీన్ని ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఇంకా వీఆర్ ఎంకరేజింగ్, నేను ఎక్కడికి పోయినా ఏ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయినా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, గ్రామాల లోపల ఉండేటువంటి పబ్లిక్ని అందరిని ఇచ్చేస్తూ ఉన్నాం. 26.38 లక్షల అప్లికేషన్లు నేషనల్ పోర్టల్ కింద ఎన్రోల్ అయి ఉన్నాయి ఇప్పటివరకు.
0: మాధవనేని రఘునందన్ రావు గారు, సూర్యమిత్ర శిక్షణ అంటే ఏమిటి?
1: ఇప్పుడు సోలార్ కరెంట్ ఎట్లా వస్తుంది అంటే ఆ సోలార్ ప్యానల్ని ఫిట్ చేయాలి. సోలార్ ప్యానల్ని తయారు చేయడం ఒక ఎత్తు, తీసుకొచ్చి బిల్డింగ్ మీద ఫిట్ చేయడం ఒక ఎత్తు, దానికి ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా, దాన్ని ఎట్లా వాడుకోవాలనేది ఇంకొకటి. వీటికి అన్నిటికీ ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని చెప్పి

0: వచ్చి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. దేశంలో పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు సుమారు 30,000 మంది నిరుద్యోగులకి సోలార్ ప్యానెల్స్ని తయారు, బిగింపు, ఇంట్లలో దాన్ని ఎట్లా వాడటం నేర్పించాలనే దానికోసం అని చెప్పి దాదాపు 30,000 మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపుగా అడుగులు పడ్డాయి.
1: ఈ యోజన యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏమిటి?
0: అంటే ఇంటికి వచ్చేటువంటి కరెంటు బిల్ని తగ్గించడం, ఎన్విరాన్మెంట్ని కాపాడడం, సూర్యుడి నుంచి ఫ్రీగా వస్తున్నటువంటి సూర్యకిరణాలని ఒడిసిపట్టి వాతావరణ లోపల పెరుగుతున్నటువంటి అల్ట్రావైలెట్ రేస్ని తగ్గించి సోలార్ ద్వారా విద్యుత్ను, రెన్యూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: ఇంతవరకు మీరు పీఎం సూర్యఘర్ ముఫ్తి బిజిల్ యోజన గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కాన్రాతి. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. చిత్రకుసుమాలు కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా రామయ్య వస్తావయ్య చిత్రం నుండి రంజిత్ పాడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం అందించిన వారు ఎస్ తమన్.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: చిత్రకుస్మాలు, చిత్రగీతాలు వింటున్నారు. మీరు మా ప్రసారాలను 103.2 ఇంకా 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నువ్వే కావాలి చిత్రం కోసం శ్రీరామ్ ప్రభు, గోపికా పూర్ణిమ పాడిన సిరివెన్నెల గీతం. సంగీతం కోటి.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత వినండి. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం కోసం చక్రి పాడిన సాయి శ్రీహర్ష గీతం. సంగీతం అందించిన వారు చక్రి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రకుసుమాలు చిత్రగీతల కార్యక్రమంలో తరువాత వినండి. సోగ్గాడే చిన్నినాయన చిత్రం కోసం హరిహరన్ కౌసల్య పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం. సంగీతం అందించినవారు అనుప్ రూబెన్స్.

చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పేట చిత్రం కోసం విజయప్రకాష్ పాడిన పాట. ఈ పాటకు గీత రచన భాస్కర్ భట్ల, సంగీతం అందించిన వారు అనిరుద్ధ్ రవిచందర్.

చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి సఖీ చిత్రం కోసం హరిహరన్ క్లింటన్ పాడిన వేటూరి గీతం. సంగీతం అందించిన వారు ఇఆర్ రెహమాన్.

మీరింతవరకు చిత్రకుసుమాలు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు శ్రోతలు. మా స్టూడియో క్లాక్ లో సమయం 8:29 దాటి 38 సెకండ్లు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రపంచం హరిత భవిష్యత్ దిశగా పురోగమిస్తోందని, ఈ పరివర్తనకు భారతదేశం కీలకంగా దోహదపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సంపూర్ణ అభివృద్ధి

0: సాధించాలంటే దేశ భద్రత అత్యంత ఆవశ్యకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. మత్స్య జల వనరుల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి నూతన ఆవిష్కరణలను స్వీకరించవలసి ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో ఈరోజు 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ, రహదారి, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన ఈ కార్యక్రమాలు అభివృద్దిని వేగవంతం చేస్తాయని, ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయని అన్నారు. పర్యావరణ దినోత్సవం రోజున దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఒకటైన సూరత్లో ఉండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచం క్రమంగా హరిత భవిష్యత్ దిశగా పురోగమిస్తోంది అన్న ప్రధానమంత్రి, ఈ పరివర్తనకు భారతదేశం చురుకుగా దోహదపడుతోందని పేర్కొంటూ,
1: ఆజ్ భారత్ కి రిన్యూవబుల్ కెపాసిటీ 250 గిగావాట్ హై. హమారే దేశ్ మే కభీ మెగావాట్ సే ఆగే సోచా హీ నహీ జాతా. ఆజ్ గిగావాట్ కి చర్చా హో రహీ హై ఔర్ ఇస్మే 50 గిగావాట్ కా యోగదాన్ అకేలే గుజరాత్ కా హై. యానీ దేశ్ కి గ్రీన్ ఎనర్జీ కా 5వా హిస్సా అకేలా గుజరాత్ ప్రొడ్యూస్ కర్తా హై.
0: సంపూర్ణ అభివృద్దిని సాధించాలంటే ముందుగా దేశాన్ని సురక్షితంగా, భద్రంగా ఉంచడం అత్యంత ఆవశ్యకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. త్రిపురలోని భారత్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న లంకమురా బోర్డర్ అవుట్పోస్ట్ వద్ద జరిగిన ప్రహరీ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలు, పశువుల స్మగ్లింగ్, మానవ అక్రమ రవాణా వంటి ముప్పులను పూర్తిగా నిర్మూలించాల్సి ఉందని స్పష్టం చేశారు. నకిలీ కరెన్సీ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించే అన్ని ప్రయత్నాలను అడ్డుకోవడం కూడా కీలకమని వ్యాఖ్యానించారు. సరిహద్దు స్మగ్లింగ్, చొరబాట్లను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును ఖరారు చేస్తోందని అమిత్ షా వెల్లడిస్తూ,
2: ऐसी स्मार्ट सुरक्षा ग्रिड बनाने का काम अब भारत सरकार ने हाथ में लिया है. मैं स्मार्ट बॉर्डर की परिकल्पना जब रखता हूं तब मवेशी तस्करी से लेकर हर प्रकार की तस्करी स्मार्ट बॉर्डर को परिकल्पना में समाहित होती है. ये सभी चीजों से देश को सुरक्षित करना चाहिए और मैं मानता हूं कि हम सब की साझी जिम्मेदारी है.
0: భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ సారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను 2వ ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ఈరోజు ప్రకటిస్తూ, స్వల్పకాలిక రెపో రేట్ను 5.25% వద్ద కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడిపి వృద్ధి అంచనాను ఆర్బీఐ 6.9% నుండి 6.6% తగ్గించింది. అదేవిధంగా సిపిఐ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని కూడా 4.6% నుంచి 5.1% పెంచింది. కాగా రెపో రేట్ను 5.25% యథాతథంగా ఉంచాలన్న ఆర్బీఐ నిర్ణయం వృద్ధిని, వ్యాపార సెంటిమెంట్లను బలోపేతం చేస్తుందని పారిశ్రామిక సంస్థ అసోచామ్ పేర్కొంది. పాకిస్తాన్ ఆక్రమిత భూభాగాల్లోని గిల్గిట్ బాల్టిస్తాన్ అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలన్న ఆ దేశ ప్రణాళికలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంతో సహా జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలన్నీ భారతదేశంలో అంతర్భాగమని భారత్ తన వైఖరిని పునరుద్ఘాటించింది. పాకిస్తాన్ ఆక్రమించుకున్న భూభాగాల్లో నెలకొన్న మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజకీయ అణచివేత, ఆర్థిక దోపిడీ వంటి సమస్యలను ఇటువంటి ప్రయత్నాల ద్వారా ఆ దేశం కప్పిపుచ్చలేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. మత్స్య జల వనరుల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి నూతన ఆవిష్కరణలను స్వీకరించవలసి ఉందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగిన సీఫుడ్ ఎక్స్పోర్ట్స్ జాతీయ సెమినార్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాస్వాన్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆక్వా రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన సీ ఫుడ్ బ్రాండ్గా భారతదేశాన్ని నిలబెట్టాలని పేర్కొంటూ,
3: Prime Minister Narendra Modi's vision of Viksit Bharat 2047 being actually implemented with the whole of the government approach, breaking down silos or departments with the state, the fisheries ministry, commerce ministry, food processing ministry, aviation ministry, all working as one team with one goal, and that goal is to make our fishermen, our farmers, our exporters reach the world, reach the skies and achieve, make India the envy of the entire world.
0: పర్యావరణ పరిరక్షణ చర్యలలో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో కలిసి నగర వ్యాప్తంగా 18 నమో ఆక్సిజన్ పార్కులను ప్రారంభించారు. అలాగే ఏక్ పేడ్ మా కే నామ్ ప్రచారంలో భాగంగా పలు పర్యావరణ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, వాతావరణ మార్పు, జీవ వైవిధ్య నష్టం, భూక్షయం అనే మూడు ప్రధాన పర్యావరణ సవాళ్లను నేడు మానవాళి ఎదుర్కొంటోందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ సౌర విద్యుత్ సామర్థ్య పెంపులో ప్రపంచంలో అగ్రగామి దేశాలలో ఒకటిగా నిలవడం, పీఎం సూర్యఘర్ యోజనను అమలు చేయడం, అంతర్జాతీయ సౌర కూటమిని స్థాపించడం వంటి మైలురాళ్లను సాధించిందని కేంద్ర మంత్రి వివరించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్దతను మరింత బలోపేతం చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపరాష్టపతి సామాజిక మాధ్యమం పోస్టులో, ప్రకృతితో సామరస్యంగా జీవించాలని మన దేశ నాగరికత విజ్ఞానం బోధిస్తోందని పేర్కొన్నారు. వనరులను వివేకవంతంగా పంచుకోవాలని, సకల జీవులను రక్షించాలని తమిళ సాహిత్య గ్రంథం తిరక్కురళ్ సూచిస్తోందని, సుస్థిరత అన్ని జీవరాశుల పట్ల కరుణ అనేవి ప్రాథమిక విధులని ఇది మనకు గుర్తు చేస్తుందని ఆయన అన్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జమ్మూలోని కన్వెన్షన్ సెంటర్లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆర్ఎంసీని ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఈ కొత్త ఆర్ఎంసీ జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్లకు వాతావరణ సూచన సేవలను బలోపేతం చేస్తుందన్నారు. వాతావరణ అంచనా, పర్యవేక్షణ, విపత్తుల సంసిద్ధతను మెరుగుపరిచేలా ఈ కేంద్రం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయబడిందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని బలియాలో జయప్రకాష్ నారాయణ్ పక్షి సంరక్షణ కేంద్రం సుర్హాతాల్లో దేశపు 100వ రామ్సర్ సైట్గా ప్రకటించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. సహజ పరిసరాలను, ప్రత్యేకించి చిత్తడి నేలలను పరిరక్షించడంలో భారతదేశ నిబద్దతను ఇది ప్రతిబింబిస్తుందని స్పష్టం చేశారు. ఈ చిత్తడి నేల వైవిధ్య భరితమైన పక్షి జాతులతో సమృద్దిగా ఉంటూ అనేక వలస పక్షులకు, స్థానిక పక్షులకు నెలవుగా నిలుస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అవగాహన కార్యక్రమాల ద్వారా చిత్తడి నేలల పరిరక్షణ, పునరుజ్జీవన ప్రయత్నాలు దేశంలో గణనీయంగా పెరిగాయన్నారు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షణ, పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు రానున్న తరాలకు పచ్చని భవిష్యత్తును అందించడంలో ఈ ప్రయత్నాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచం హరిత భవిష్యత్ దిశగా పురోగమిస్తోందని, ఈ పరివర్తనకు భారతదేశం కీలకంగా దోహదపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సంపూర్ణ అభివృద్ధిని సాధించాలంటే దేశ భద్రత అత్యంత ఆవశ్యకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోందని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. మత్స్య జలవనరుల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి నూతన ఆవిష్కరణలను స్వీకరించవలసి ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. చిత్రకుసుమాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం వానా చిత్రం కోసం కార్తీక్ ఆలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం అందించిన వారు కమలాకర్.

చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత విందా ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో ఉన్నికృష్ణన్ సుజాత ఆలపించిన శివగణేష్ గీతం, చిత్రం జీన్స్.

చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో తరువాత విందాం. బొమ్మరిల్లు చిత్రం కోసం జీన్ శ్రీనివాస్, గోపికా పూర్ణిమ ఆలపించిన భాస్కర్ భట్ల గీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రకుసుమాలు కార్యక్రమంలో చివరిగా వినండి సై చిత్రం కోసం కేఎస్ చిత్ర ఎంఎం కీరవాణి ఆలపించిన శివశక్తి దత్త గీతం. సంగీతం అందించిన వారు ఎంఎం కీరవాణి.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు శ్రోతలు. మా స్టూడియో క్లాక్లో సమయం 8:59 దాటి 50 సెకండ్లు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

దొంత నకర నకర నకర దొంత నకర నకర నకర పిల్లి మనకు ఎదురు పడితే పనులు ఏవి జరగవంట మనం పిల్లికి ఎదురు పడితే కర్మకాలి చచ్చునంట బల్లి పలుకు సత్తు

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన గోపాల గోపాల చిత్రం నుండి పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు ఆపాత మధురాలు అలనాటి సుమధుర గీతాల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా ఘంటసాల సంగీత సారథ్యంలో సినారే అందించిన గీతం ఘంటసాల ఆలపించిన ఈ పాట ఇప్పుడు విందాం. చిత్రం జరిగిన కథ

ఆ పాత మధురాలు అలనాటి సుముద్ర గీతాలు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తరువాత వినండి, టీవీ రాజు సంగీత సారథ్యంలో మొహమ్మద్ రఫీ సుశీల ఆలపించిన సినారే గీతం భలే తమ్ముడు చిత్రం నుండి ఈ పాట.

ఆపాత మధురాలు అలనాటి సుముద్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత ఆరాధన చిత్రం కోసం శ్రీశ్రీ అందించిన గీతం సాలూరు రాజేశ్వరరావు సంగీతం అందించగా ఘంటసాల గారు ఆలపించారు. ఆ పాట ఇప్పుడు విందాం.

103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినండి.

కార్యక్రమంలో తర్వాత విందాం. శ్రీకృష్ణ పాండవీయం చిత్రం కోసం జిక్కీ పాడిన సినారే గీతం, సంగీతం అందించిన వారు టీవీ రాజు.

ఆపాత మధురాలు అలనాటి సుముద్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, ఇల్లరికం చిత్రం కోసం ఎన్ఎస్ ప్రకాష్ ఆలపించిన పాట. గీతరచన కోసరాజు, సంగీతం అందించిన వారు టి చలపతిరావు.

ఆపాత ముద్రాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినండి పూజాఫలం చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన సినారే గీతం. సంగీతం అందించిన వారు ఎస్ రాజేశ్వరరావు.

కార్యక్రమంలో తర్వాత వినండి శ్రీదేవి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన దాశరథి గీతం. సంగీతం అందించిన వారు జీకే వెంకటేష్.

0: ఆపాత మధురాలు విన్నారు. ఇప్పుడు హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరి చిత్రగీతాల రికార్డింగ్ కార్యక్రమాన్ని విందాం.
1: హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మాది పులిచేర్ల మండలం సార్, చిత్తూరు జిల్లా.
1: మీ పేరు?
2: సిద్ధరాజు సార్.
1: సిద్ధరాజు గారు ఏం చేస్తుంటారు మీరు?
2: మేము వ్యవసాయం చేస్తున్నాం సార్.
1: వ్యవసాయం చేస్తుంటారు? మరి వ్యవసాయం చేసుకుంటూ మన ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేసే కార్యక్రమాలు అన్నీ వింటుంటారా?
2: అవును సార్, వింటూ ఉంటాం సార్. తెల్లవారు మార్నింగ్ నుంచి సాయంత్రం 11 వరకు వింటాం సార్ ఎఫ్ఎం.
1: మరి మన పొలం కబుర్లో, కిసాన్ వాణి, పల్లెసీమల కార్యక్రమంలో ఇచ్చే సూచనలు సలహాలు అన్నీ వింటుంటారా?
2: మాతో వింటాం సార్, అన్నీ వింటాం సార్. తెల్లవారు స్టార్ట్ చేస్తే సాయంత్రం దాకా ఆపం సార్ చెల్లూరు రేడియో.
1: చాలా సంతోషం అండి. మరి మీరు మన కార్యక్రమాలు అన్నీ వింటుంటారు కాబట్టి మన కేర్ ఆఫ్ ఆకాశవాణికి మీరు ఉత్తరాల ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ మీ అభిప్రాయాలు కూడా తెలియచేయండి తప్పకుండా.
2: సరే సార్.
1: మరి మీకు నచ్చిన పాట కోరుకోండి.
2: మాకు నచ్చిన పాట వచ్చి పుష్పాల సాంగ్స్ కావాలి సార్.
1: పుష్పాల ఏదైనా పాట పర్వాలేదు
2: సార్.
1: తప్పకుండా మీకోసం పుష్ప చిత్రం నుంచి
2: పేర్లు చెప్తాను చూడండి సార్.
1: చెప్పండి.
2: జగదీషు, ప్రశాంత్, రాము, అశోకు, అనీషు, ఎల్లప్ప, రవి, జాన్సీ, రియాన్సీ, నిర్మలా సార్.
1: తప్పకుండా వీరందరి కోసం మీరు కోరుకునే పాట. ధన్యవాదాలండి.
2: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.

0: హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: బాలాజీ సార్. బాగున్నారా సార్?
0: బాలాజీ గారు బాగున్నాను, మీరు బాగున్నారా?
1: బాగున్నాను సార్.
0: బాలాజీ గారు ఎక్కడి నుండి, తిరుపతి నుండా?
1: అవును సార్, తిరుపతి నుండి సార్.
0: సరే, మరి మీకు నచ్చిన పాట కోరుకోండి.
1: నన్ను దోచుకుంది ఒకటే పాట సార్.
0: నన్ను దోచుకుంది ఒకటే. ఏ చిత్రం నుండి ఆ పాట?
1: గులేబా
0: కావాలి కదా. తప్పకుండా మీరు కోరుకునే పాట మీకోసం ప్రసారం చేస్తామండి బాలాజీ గారు. ధన్యవాదాలు. ఇలాగే మన ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేసే కార్యక్రమాలు అన్నీ కూడా వింటూ ఉండండి.

0: హలో
1: హలో, ఆకాశవాణి కార్యక్రమం స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: అంటే మాది తిరుపతి జిల్లా డెక్కిలి మండలం ఎలికిలి గ్రామం నుంచి మాట్లాడుతున్నామండి.
1: మీ పేరు చెప్పండి.
0: మా పేరు తిరుపాలు.
1: తిరుపాలు. తిరుపాలు గారు, మనం ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేసే కార్యక్రమాలు అన్ని వింటున్నారా?
0: అన్ని వింటున్నాను సార్. నేను
1: ఉదయం మేము ప్రసారం చేసే కార్యక్రమాలు ఏమి వింటున్నారు? మీరు పొలం కబుర్లు
0: సాయంకాలం
1: వింటున్నారా?
0: సాయంకాలం వస్తే సార్ మీ తిరుపతి కార్యక్రమాలు కూడా వింటున్నాం సార్.
1: సాయంకాలం మేము ప్రసారం

0: నచ్చిన కార్యక్రమాలు వింటున్నారు. సరే మరి మీకు నచ్చిన కార్యక్రమం ఏంటి?
1: పాట కావాలి కదా సార్, ఇప్పుడు మా బైరు దీపుల పాట ఏంటి సార్, మా రికార్డింగ్ ప్రోగ్రామ్ సార్, రేపు నేటి వేస్తానన్నారు.
0: అవునవును, సరే భైరవ దీపంలో ఏ పాట కావాలి మీకు?
1: తుంబుర నాది సిరిత్ర పాటలో సార్.
0: తప్పకుండా మీరు కోరుకునే పాట మీకోసం ప్రసారం చేస్తాము తిరుపాల్ గారు.
1: కోరుకునే సార్ మీరు చెప్తా సార్.
0: చెప్పండి.
1: మా భార్య వచ్చి చంద్రకళ, మా కొడుకులు వచ్చి ధనుష్, అఖిలేష్, సుజాత.
0: తప్పకుండా వీరందరి కోసం మీరు కోరుకునే పాట వినండి. ధన్యవాదాలు.

0: రామాంజనమ్మ గారు ఎక్కడి నుండి?
1: తిరుపతి నుండి.
0: తిరుపతి నుండి ఏం చేస్తుంటారు రామాంజనమ్మ గారు?
1: జూనియర్ అసిస్టెంట్ సార్.
0: జూనియర్ అసిస్టెంట్. మరి మీరు మన ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారాలన్నీ వింటుంటారా?
1: అవునా, ప్రతిదీ వింటాం సార్.
0: మీకు నచ్చిన కార్యక్రమం ఏంటి మరి అందులో?
1: హలో ఆకాశవాణి.
0: హలో ఆకాశవాణి ఎక్కువ వింటారు. ఇంకా
1: వంటలు, నిర్మల మేడం చెప్పే వంటలు.
0: వంటలు పసందైన వంటకాల కార్యక్రమం.
1: అవునండి.
0: మరి జస్ట్ వింటారా, చేసుకొని తింటారు కూడానా?
1: వింటామండి.
0: ఓకే, సంతోషం అండి. మరి మీరు మీకు నచ్చిన పాటను కోరుకోండి.
1: నమో వెంకటేశాయలు, వెంకటేశ శ్రీనివాస అని కదా ఆ పాట కావాలండి. కోరుకున్న శ్రోతలు సంతోష్ కుమార్, కీర్తి చావ్లా, సుబ్రహ్మణ్యం.
0: ఓకే, తప్పకుండా మీరు కోరుకున్న పాట మీకోసం ప్రసారం చేస్తాం రామ. ఓకే, వీరందరి కోసం మీరు కోరుకునే పాట. ధన్యవాదాలు.

0: హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: గోవింద్ మాట్లాడుతున్నాను.
0: గోవింద్ గారు ఎక్కడి నుండి?
1: నాదంపల్లి సార్, నాదంపల్లి.
0: నాదంపల్లి.
1: అవును సార్,
0: గోవింద్ గారు ఏం చేస్తుంటారు?
1: వ్యవసాయం చేస్తుంటాను సార్.
0: వ్యవసాయం చేస్తుంటారు.
1: అవును
0: మరి
1: సార్?
0: మన ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారాలన్నీ వింటున్నారా?
1: ఉంటాం సార్, వింటుంటాం.
0: మీకు నచ్చిన కార్యక్రమం ఏంటి?
1: మాకు నచ్చింది రత్నదీప్తి దీప్తి కావాలి.
0: రత్నదీపి కావాలి ఇష్టం.
1: అవును సార్.
0: మరి అందరూ భారతరత్న అవార్డు గ్రహీతల గురించి కార్యక్రమం అన్నీ విన్నారా ఇప్పటివరకు ప్రసారమైనవన్నీ?
1: వింటాం సార్.
0: మరి గత వారం నుంచి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల గురించి కార్యక్రమం ప్రసారం అవుతుంది. విన్నారా మరి గత వారం ప్రసారం చేసింది?
1: విన్నాం సార్.
0: చాలా సంతోషం అండి. ఇంకే కార్యక్రమాలు వింటారు?
1: ఆ కార్యక్రమం వింటాం సార్ తప్పనిసరిగా. మళ్ళీ తెల్లారి వస్తుంది కదా, తెల్లారి 7:00
0: ప్రభాత రేఖలు వింటారు?
1: ప్రభాత రేఖలు,
0: ప్రభాత రేఖల కార్యక్రమం కూడా వింటారు. చాలా సంతోషం అండి. మరి మీరు మన కార్యక్రమాలు వింటున్నారు కాబట్టి మన కేర్ ఆఫ్ ఆకాశవాణికి మీరు ఉత్తరాల ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ మీ అభిప్రాయం కూడా తెలియచేయండి. కార్యక్రమం బాగుందనో బాగాలేదనో తెలియజేస్తారా?
1: తెలియజేస్తాం సార్.
0: సరే, మీకు నచ్చిన పాటను కోరుకోండి. మరి
1: సార్, మదన కామరాజు కథ.
0: మదన కామరాజు కథ.
1: అవును సార్.
0: అందులోంచి
1: నీలి మేఘమాలవో.
0: నీలి మేఘమాలవో. కోరుకున్న శ్రోతలు ఎవరైనా ఉన్నారా?
1: మా తమ్ముడు రాజన్న, వాల్మీశ్వరం.
0: సరే అండి, వారిద్దరి కోసం ఈ పాటను ప్రసారం చేస్తాం. ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు సార్.

0: హలో ఆకాశ్ అని కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్ నా పేరు వెంకటేష్ సార్.
0: వెంకటేష్ గారు ఎక్కడి నుండి?
1: తిరుపతి నుంచి సార్.
0: తిరుపతి నుండి. వెంకటేష్
1: ఓకే.
0: గారు, మీరు మన ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేసే కార్యక్రమాలన్నీ వింటుంటారా?
1: అన్నీ వింటుంటాను సార్. అన్ని కార్యక్రమాలు బాగా నచ్చుతాయి, బాగా అద్భుతంగా ఉంటాయి సార్.
0: సంతోషం అండి. మరి కార్యక్రమాలన్నీ అద్భుతంగా ఉన్నాయని మీరు అంటున్నారు కాబట్టి అదే విషయాన్ని మాకు లేఖ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మన కేరఫ్ ఆకాశవాణికి
1: ఓకే సార్. ఓకే
0: తెలియజేస్తే ఇతర
1: అదంతా
0: శ్రోతలు కూడా మీ అభిప్రాయాన్ని విని వాళ్ళు కూడా
1: ఓకే సార్.
0: ప్రతిస్పందించడం మొదలు పెడతారు.
1: ఓకే సార్.
0: మరి మీరు అన్ని కార్యక్రమాలు నచ్చుతాయన్నారు కాబట్టి ఏ కార్యక్రమం మీకు ఎక్కువగా ఇష్టం?
1: శరీర కార్యక్రమం 5 గంటలకు వస్తుంది కదా సార్.
0: వనితాలోకం స్త్రీల కార్యక్రమం
1: వనితాలోకం అది బాగుంటుంది సార్. వంటలు గింటలు అన్నీ బాగుంటాయి సార్. ఆ వంటలు చేసి తింటా ఉంటే భలే అమ్మ భలే రుచిగా ఉంటాయి సార్.
0: ఓ, వంటలు చేసుకొని కూడా తింటారు? మీరు కూడా వండుతారా?
1: అంటే మా ఇంట్లో వండుతారు సార్.
0: మీ ఇంట్లో వాళ్ళు వండుతారు, సంతోషం. మరి మీకు నచ్చిన పాటను కోరుకోండి.
1: సార్ ఆలు ఆలు మొగులు సార్.
0: ఆలు మొగులు చిత్రం నుండి.
1: సిగరేసి మగ్గేసి సార్.
0: తప్పకుండా మీరు కోరుకునే పాట మీకోసం ప్రసారం చేస్తాం వెంకటేష్ గారు. ధన్యవాదాలండి.

0: హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నాగార్జున రెడ్డి సార్,
0: ఎక్కడి నుండి?
1: కడప సబ్ జైల్ శ్రీరామ్నగర్ కాలనీ.
0: మన ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేసే కార్యక్రమాలన్నీ వింటుంటారా నాగార్జున రెడ్డి గారు?
1: మొత్తం అన్ని వింటుంటాం సార్.
0: ఏ కార్యక్రమం ఇష్టం మీకు ప్రత్యేకంగా?
1: పొద్దున మంచి ప్రసారం చేశారు, ఆరోగ్య సలహాలు,
0: వైద్య విజ్ఞానం కార్యక్రమం ఇష్టం మీకు?
1: బాగా మంచి పాటలు, ఏడు ముక్కలు కొన్ని కొత్త కొత్త పాటలు, మళ్ళా కథానికలు, ఈ ప్రశ్నలు, కిషాన్ వాణి
0: అన్నీ వింటారైతే మా కార్యక్రమాలన్నీ.
1: మొత్తం వింటున్నాం సార్ బాగా.
0: మరి కేర్ ఆఫ్ ఆకాశవాణి కూడా వింటారా?
1: చాలా బాగా అవి కూడా వింటుంటాం సార్.
0: మరి మీరు కూడా లేఖల ద్వారా కానీ లేదంటే వాట్సాప్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ మీ అభిప్రాయాలు తెలియచేయండి. మీ అభిప్రాయం కూడా అందరూ తెలుసుకుంటారు. సరే, మీకు నచ్చిన పాట కోరుకోండి.
1: నాకు నచ్చిన పాట వచ్చేసి కోర్టు సినిమాలో
0: కోర్టు చిత్రం నుండి
1: కదలన్నో చెప్పారు కదలని.
0: తప్పకుండా మీరు కోరుకునే పాట మీకోసం ప్రసారం చేస్తామండి నాగార్జున రెడ్డి గారు. ధన్యవాదాలు.

0: ఉందండి. ఈరోజు ఎంతోమంది కొత్త కాలర్స్ మన ఆకాశవాణి తిరుపతి కేంద్రంకి కాల్ చేసి వాళ్ళకి నచ్చిన పాటలు కోరుకున్నారు. ఇలాగే ప్రతి వారం గురువారం రోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మనం ఈ హలో ఆకాశవాణి కార్యక్రమాన్ని రికార్డ్ చేసి శుక్రవారం రోజు రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. కాబట్టి ఇంకా మా కాల్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు వచ్చే వారం మన కార్యక్రమానికి కాల్ చేయొచ్చు. మీరు కాల్ చేయవలసిన నెంబర్లు మరోసారి చెప్తాను. 0877 జత చేసి 2246605 లేదా 2246606 నెంబర్లకు మీరు కాల్ చేయండి. ధన్యవాదాలు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు వినండి వెలుగు నీడలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన శ్రీశ్రీ గీతం. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు. దేశభక్తి గీతాల కార్యక్రమంలో ఈ పాట ఇప్పుడు వింటారు.

దేశభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు శ్రోతలు. కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. మరికొద్ది క్షణాల్లో ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.